ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం.

శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 18వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 9వ తేదీ ఆదివారం. నిలయంల సమయం 5:58 దాటి 45 సెకండ్లు అయింది. నిన్ను నువ్వే తక్కువ చేసి చూసుకోకు, అది ఆత్మహత్య కంటే ఘోరం అని అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరొక దీక్ష ఆంగ్ల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: సన్నతి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఆరేపల్లి స్నేహ స్వరూప్ సమర్పించిన సుభాషితం వింటారు.
1: ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. దేవునికి హృదయానుసారుడైన దావీదు మహారాజు దేవుడు తనకు అనుగ్రహించిన జీవితమును గూర్చి కీర్తించుచున్నాడు. తనను సృజించిన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని ఇటు రీతిగా ప్రార్థించుచున్నాడు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చిరలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాగక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నా దేవా, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పెండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథమందు లిఖించి ఉన్నావు. కనుక ప్రతి మనిషి జీవితము దేవునికి తెలుసు. మరి నిశ్చయముగా ప్రతి ఒక్కరి హృదయము దేవుడు ఎరుగును. నశించిన దానిని వెదకి రక్షిస్తానని రక్షణ వాగ్దానము చేసిన యేసుక్రీస్తు ప్రభువారు సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. కాని పొట్టివాడైనందున జనులు గుంపి కూడి ఉండటం వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండెను. కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో యేసయ్యను తన ఇంటిలోనికి చేర్చుకునెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బహసే వెళ్ళినని చాలా చనుగు కొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేనెవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునేలా నాలుగంతలు మరలా చెల్లించదని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయములోనికి చేర్చుకుంటే నీ ఇంటి నిండా సంతోషము సమాధానం ఉంటుంది. నీ గుండెల్లో మనశ్శాంతి ఉంటుంది. ధనవంతుడైన జక్కయ్య యేసు ప్రభును చూడాలని ఆశ కలిగి ఉన్నప్పుడు సర్వసృష్టికర్త అయిన యేసు జక్కయ్య హృదయాన్ని ఎరిగి పేరు పెట్టి మరీ పిలిచి జక్కయ్య ఇంటికి రక్షణ అనుగ్రహించాడు. నేడు ప్రభు యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందిదరు. ఆమేన్.

కోరుతూ సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం.

పశు పోషణ గురించి మనందరికీ తెలిసిన విషయమే. కాని ఆ రోజుల్లో పశు పోషణ ప్రాముఖ్యత గురించి తెలుసుకుని ఉండాలి. వానర ఆకృతి నుండి జీవక్రమంగా మానవ ఆకృతి పొందింది అని డార్విన్ సిద్ధాంతం. మన దేశంలో దశావతారాల నిర్వచనాలు మానవ పరిణామాలను సూచిస్తున్నది. ముందుగా మానవుడు మృగం వలని నైసర్గిక పరిస్థితులకు బానిసగా ఉండేవాడు. ఆకులు, అలములు, కందమూలాలు తాను వేటాడి చంపిన జంతువుల మాంసము అతని ఆహార పదార్థాలు. మానవుడు కొంచెం నాగరికత అభివృద్ది చెందిన తరువాత నిప్పును కనుగొని ఉపయోగించడం నేర్చుకున్నాడు. తర్వాత కాలానికి అరణ్యాలలో ఉండే పశువులను, ఇతర జంతువులను, పక్షులను మచ్చిక చేసుకుని తనకు అవసరమైన పాలు, పెరుగు, మాంసం ఆహారంగా సమకూర్చుకునేవాడు. ఈ దశనే గోపాల దశ అంటారు. ఈ దశకు చేరిన తరువాత ఆదిమానవుడు క్రమేపీ నాగరికత అభివృద్ది చేసుకున్నాడు. ఈ దశలో జంతువులను పెంచటం, కొద్దిగా ధాన్యం పండించటం, తమ పశువులను మేత సమృద్ధిగా ఉన్న ప్రదేశాలకు తోలుకొని పోయి అక్కడ నివసించడం, వ్యవసాయ అభివృద్ది చేసుకుని ఒక ప్రదేశంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని రాతి పనిముట్లు, లోహపు పనిముట్లు తయారు చేసుకుని వాడటం నేర్చుకున్నాడు. అంటే గోపాల దశ నుండి మానవుడు వ్యవసాయ దశకు చేరుకున్నాడు. పశు సంపదే మానవునికి తొలి ఆస్తి. ఈ రోజుల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాలలో పశువులను సొమ్ములు అని చెబుతారు. వేదకాలం నాటికే పశుపోషణ గురించి మంచి అవగాహన ఏర్పడింది. సర్వసంగ పరిత్యాగులైన ఋషుల ఆశ్రమాలలో గోమాత తప్పనిసరిగా ఉండేది. మానవుడికి ఊహ తెలిసిన నాటి నుండి పాల కోసం, వ్యవసాయం కోసం పశువులపై ఆధారపడి ఉన్నాడు. భారతీయ వ్యవసాయానికి పశువులను వెన్నుముకగా పేర్కొనవచ్చు. మన దేశంలో ఎక్కువగా నివసిస్తున్న శాకాహారులు పాలు. పాల పదార్థాలనే ప్రధాన ఆహారంగా గుర్తించి వారి శరీర పోషణకు కావలసిన మాంసకృత్తులను సమకూర్చుకొనుటకు పశు పోషణ చేపట్టి అభివృద్ది చేయడం జరిగింది. ఇలా పశుపోషణ దేశాభివృద్ధిలో ఒక భాగమైపోయింది. దేశ ప్రగతి పశు సంపదలో ముడిపడి ఉన్న సంగతి గుర్తించి పాడి పంట అనే తెలుగు నానుడిలో పంట కంటే ముందు పాడికే ప్రాధాన్యత ఇచ్చారంటే మన జీవనంలో పశుపోషణకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతోంది. క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల క్రితమే మానవుడు పశువులను మచ్చిక చేసుకున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. నకుల సహాదేవులు మహాభారత కాలంలోనే పశు వైద్యంలో నిపుణులుగా గుర్తించబడినారు. అశోకుని కాలంలో ప్రభుత్వ పశు వైద్యశాలలు ఏర్పరిచినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మారిన కాలమాన పరిస్థితులలో సాంప్రదాయ వ్యవసాయం మీద ఆధారపడి నష్టాలను కొని తెచ్చుకునే కన్నా రైతులు పశుపోషణ చేపట్టి అధిక ఆదాయాన్ని పొందవచ్చు. పశుపోషణ ద్వారా ఆహార సమస్య పరిష్కారానికి పాలు, పాల పదార్థాలు అధిక ఉత్పత్తి చాలా వరకు సహాయపడుతోంది. పశుపోషణ గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తూ ఆర్థిక అభివృద్ధి సాధించగలదు. పశుపోషణ ద్వారా పాలను పొందడమే కాకుండా వంట గ్యాస్ అంటే బయోగ్యాస్, విద్యుచ్ఛక్తి అంటే కరెంట్, క్రిమి సంహారక మందులు, పంచామృతం పంచగవ్యం, సేంద్రియ ఎరువులు, వర్మి కంపోస్ట్ పొందవచ్చు. పాలతో పాటు ఇతర ఉప ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుని ఊహించని లాభాలు కూడా పొందవచ్చు. ఈ విషయాలు అన్ని పశుపోషణ లాభదాయకమైన స్వయం పోషక వృత్తి అని, కుటుంబంలోని సభ్యులు పాడి పశువుల పోషణ పెద్ద ఎత్తున పరిశ్రమగా చేపడితే గ్రామీణ ప్రజల ఆర్థిక సామర్థ్యం గణనీయంగా పెరుగుతోంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 7:20 చిత్రగీతాలు, 7:30 రసమయి సాహితీ కార్యక్రమంలో ప్రకృతి ప్రసాదం శ్రీమతి టి నిహారిక గారి కథానిక ప్రసారమవుతుంది. 7:45 లలిత గీతాలు వినవచ్చు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 మీ మాటతో ఓ పాట. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 9:30 ఏకచిత్ర గానం, 10:00 క్విట్ ఇండియా ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 11:00 చిత్రగీతాలు వినవచ్చు.

ఇక మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు, 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 12 గంటల 10 నిమిషాల చిత్రగీతాలు ఉంటారు. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12 గంటల 40 నిమిషాలకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎంపీపీ ఇందిరానగర్ కాలనీ విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1 గంట 20 నిమిషాలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 1 గంట 50 నిమిషాలకు ఉర్దూలో వార్తలు, 2 గంటలకు మిడ్డే న్యూస్, 2 గంటల 15 నిమిషాలు దోపహర్ సమాచారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3 గంటలకు నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4 గంటల నుంచి చిత్రగీతాలు ఉండవచ్చు.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్ల వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు వింటారు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవస్థ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జానపద సంగీతం వింటారు. 7 గంటల 45 నిమిషాలకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ ఎట్ నైన్, 9 గంటల 15 నిమిషాల స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9 గంటల 30 నిమిషాలకు మధురిమ ఆ పాత మధుర గీతాలు. రేపు ఇవాళ రాత్రి 10 గంటలకు అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:45కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55కు సంస్కృతిలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్ విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ది వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమ రూపకల్పనపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 79 సంవత్సరాలు పూర్తయి 80వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణతో పాటు ప్రజల్లో జాతీయ భావన పెంచే దిశగా కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. మై నేషన్, నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి ఇంటికి చేరాలని ఆదేశించారు. రాష్ట్ర దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత, విద్యార్థులు కీలక పాత్ర పోషించేలా కార్యక్రమాలను రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో సమావేశమై తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార జలహారతి కార్యక్రమంపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఎల్నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. జలధార జలహారతి కింద చేపట్టిన పనుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి తదితర రిజర్వాయర్లలో తాగునీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సూచించారు. నాగార్జునసాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాల తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు చేయడానికి సన్నద్దమవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. బలమైన, స్వావలంబంతో నిండిన, అభివృద్ది చెందే దేశాన్ని నిర్మించటమే స్వాతంత్ర సమరవీరులకు మనమిచ్చే గుర్తింపని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. చరిత్రలో కొన్ని ఘట్టాలు దేశం దిశను మార్చడమే కాదు, ఆ దేశ ప్రజల ఆత్మను మేల్కొల్పుతాయని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ఉద్ధృత జాతీయ ఉద్యమంగా మలచిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 1942 ఆగస్టు 8 మహాత్మాగాంధీ ఇచ్చిన డూ ఆర్ డై పిలుపు కోట్ల మంది భారతీయుల్లో ధైర్యాన్ని, అచంచల దేశభక్తిని రగిలించిందని, మెరుగైన భారతాన్ని మనం నిర్మించడంతోనే వారి త్యాగానికి సరైన న్యాయం చేసిన వారమవుతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

0: దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా భావనను, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో హర్ ఘర్ తిరంగా 2026 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి త్రివర్ణ పతాకంతో సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం కోరింది. జాతీయ పతాకం ప్రాధాన్యతను, జాతీయ గేయం వందే మాతరం విశిష్టతను, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసే ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ది వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రానికి వస్తున్న కొత్త పరిశ్రమలతో త్వరలో 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, రాష్ట్రం అభివృద్ది చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ చెబుతూ,
1: ఏ రాష్ట్రంలోనైనా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవటం వల్ల అటు కార్మికులకు కావచ్చు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్స్, ఇంజనీర్లు, ఇలా ఎంతో మందికి యాక్చువల్ గా ఉపాధి అవకాశాలు కలిగితే, ఎక్కడైతే హౌసెస్ కడతారో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఫ్యాక్టరీస్ వస్తాయి, అక్కడ కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ డెవలప్ అవటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రాన్ని యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరిగినప్పుడే మన సంక్షేమాలు గాని లేదా డెవలప్మెంట్ గాని చేయొచ్చు.
0: పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పాముకాటు బాధితులను ఆసుపత్రికి తరలించేలోపే విష ప్రభావం ఎక్కువై ప్రాణాపాయ స్థితి ఎదురవ్వకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పర్యవేక్షణలో రాష్ట వ్యాప్తంగా అన్ని 108 అంబులెన్సుల్లో అందుబాటులో ఉంచేందుకు 5,28,000 రూపాయల విలువైన యాంటీ స్నేక్ వెనమ్ ఇంజక్షన్లు కొనుగోలు చేశారు. ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్దలతో ఆలయాలకు వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరాన్ని నైపుణ్య రాజధానిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. హైదరాబాద్ రాయదుర్గం టీ వర్క్స్ లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల యువత కోసం ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ది చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి మాట్లాడుతూ, జర్మనీ వంటి దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యాన మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం

0: అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ది వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ह्यः ఐఐటి దిల్లీ ఇతి భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య విద్యార్థినః సమాకారితాః యత్తె స్వనిర్ణయేషు రాష్ట్రహితం సర్వోపరి స్థాపయంతు. ఐఐటి దిల్లీ ఇత్యస్య 75వ దీక్షాంత సమారోహం సంబోధయన్ శ్రీమోదీ అవదత్ యత్ ప్రత్యేకం సంతతిః తాత్కాలికం విశిష్టం సమాహ్వానం సమ్ముఖీకరోతి, స్వస్య రాష్ట్రీయ దాయిత్వం చ నిర్వహతి. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ దేశే నూతనానాం క్షేత్రాణాం వికాసేన యువభ్యః నూతనాః అవసరాః సృజ్యంతే. సెమీకండక్టర్, అంతరిక్ష డ్రోన్ ఇత్యాదీనాం క్షేత్రాణాం ఉదాహరణాన్ని ఉద్ధృత్య సహ అవదత్ యత్ భారతం సర్వేషు క్షేత్రేషు ఆత్మనిర్భరతా ప్రాప్తయే కార్యం కుర్వనస్తి. శ్రీమోదీ అవదత్ యత్ ఆత్మనిర్భరతాయాః అయముపక్రమః వికసిత భారతస్య నిర్మాణార్థం దృఢాధారస్య కార్యం కరిష్యతి. అర్ధచాలక క్షేత్రం అపి ఉదాహరణం అస్తి. अत्रावसरे प्रधानमन्त्रिणा आईआईटी दिल्ली इत्यत्र परम प्रज्ञा इति उच्च दक्षतायुक्तस्य संगण सौविध्यस्य उद्घाटनमपि कृतम्. प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना ह्यः अमेरिकादेशस्य उपराष्ट्रपतिना जेडी वेन्स इत्यनेन सह दूरभाषमाध्यमेन वार्ता कृता. एकस्मिन् सामाजिकान्तर्जालीय लेखे श्रीमोदी अवदत् यत् तौ प्रमुखेषु क्षेत्रेषु भारत अमेरिका समग्र वैश्विक सामरिक सहभागिताम् इतोपि सुदृढं कर्तुम् उपायेषु चर्चितवन्तौ. उभौ उच्चस्तरीय कार्येषु निरन्तरगतिं दृष्टवन्तौ, अपि च व्यापारस्य रक्षायाः महत्वपूर्ण उदयोन्मुख प्रौद्योगिकीनाम् ऊर्जासुरक्षायाः महत्वपूर्ण खनिजानां च क्षेत्रेषु सहकारम् इतोपि सुदृढं कर्तुं प्रतिबद्धतां पुनरुद्घाटितवन्तौ. उभौ नेतारौ परस्पर हितस्य क्षेत्रीयस्य वैश्विकस्य च विकास विषये अपि विचाराणाम् आदान प्रदानं कृतवन्तौ. हर घर तिरंगा इत्यभियानम् अद्यारभ्य अस्मिन् मासे 17 दिनांक पर्यन्तं च प्रचलिष्यति. राष्ट्रध्वजारोहणार्थं नागरिकान् प्रोत्साहयितुं देशभक्तिं राष्ट्र ऐक्यं भारतस्य सांस्कृतिक परम्परां च आचरितुं कार्यक्रमेषु भागग्रहीतुं च अस्य उपक्रमस्य उद्देश्यः अस्ति. 2020-तमे वर्षे आजादी का अमृत महोत्सवस्य अंशरूपेण आरब्धम् एतत् अभियानम् ततः परं देशस्य बृहत्तमेषु जनसहभागित्व आन्दोलनेषु अन्यतमम् अभवत्. वर्षानुवर्षेषु एतत् यथार्थ जनान्दोलनत्वेन परिवर्तितम्, यत् भारतस्य एकतायाः सम्मानस्य सामूहिक राष्ट्रीय अस्मितायाः च प्रतीकरूपेण त्रिवर्णध्वजम् आचरितुं प्रदेशेषु समुदायेषु च नागरिकान् प्रेरयति. अस्य वर्षस्य अभियानस्य विशिष्टं महत्त्वं वर्तते यत् एतत् भारतस्य राष्ट्रगीतस्य वन्दे मातरम् इत्यस्य 150वें वार्षिकोत्सवस्य संयोगेन भवति, यत् राष्ट्रध्वजं राष्ट्रगीतं च देशभक्तिविशेषस्य उत्सवे सङ्गृह्यति. उत्सवस्यांशरूपेण सम्पूर्णे देशे वन्दे मातरम् इत्यस्य सामूहिकगायनस्य आयोजनं भविष्यति. उपराष्ट्र

0: सेनापतिः सीपी राधाकृष्णनवर्यः अद्य श्रीविजयपुरम् नगरस्य फ्लैग पॉइंट इत्यत्र हरघर तिरंगा अभियाने भागं स्वीकृत्य राष्ट्रध्वजम् उत्तोलयिष्यति। उपराष्ट्रपतिः ह्यः अण्डमान निकोबार द्वीपानां द्विदिवसीय यात्रायै श्रीविजयपुरम् नगरे सम्प्राप्तवान्। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य प्रेसिडेंट्स पुलिस कलर इति राष्ट्रपति आरक्षक वर्ण प्रदान समारोहे भागं ग्रहीष्यति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम समय 7 గంటలు యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ బి రమేష్.
2: ప్రతి రోగికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో నమోదు చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఏబిడిఎం డైరెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో నిర్వహించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వర్క్ షాప్ లో ఆమె మాట్లాడారు. ప్రతి పౌరుడికి ఏబిహెచ్ఏ హెల్త్ ఐడి కల్పించి దేశంలో ఎక్కడైనా వైద్య చరిత్రను సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గ్రామాల్లో నీటి సంరక్షణ చర్యలను ముమ్మరం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ సీఈఓ శోభారాణి సూచించారు. జిల్లాలోని చౌటుప్పల్ సంస్థ నారాయణపురం మండలాల్లో రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశాల్లో ఆమె మాట్లాడారు. ఈకుడు గుంతలు, ఊట కుంటలు, ఫామ్ పాండ్ల ద్వారా భూగర్భ జలాలను పెంపొందించాలని, ప్రతి ఇంట్లో ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయురాలిని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా నియమించినట్టు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ జయరాజు తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 180 మంది చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లకు బాలల హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధం, జువెనైల్ జస్టిస్ చట్టంపై అవగాహన కల్పించారు. రాష్టంలో అర్హులైన ఒక ఓటర్ కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చూడాలని రాష్ట రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లాలోని ఆత్మకూరు ఎంలో నిర్వహించిన బీఎల్ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణను విజయవంతం చేయాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. జిల్లాలోని యాదగిరిగుట్ట ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి తనిఖీ చేసి మాట్లాడారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, సురక్షితమైన వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 విస్తరణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన రోడ్ సేఫ్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయాలని, రహదారులపై అక్రమ పార్కింగ్, ఆక్రమణలు లేకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు పనిచేయాలని సూచించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు చేపట్టడం ఎంతో శ్రేయస్కరమని యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రవంతి అన్నారు. జిల్లాలోని మోటకొండూరులో ఆయిల్ పామ్ తోటను సందర్శించిన ఆమె రైతులకు అవగాహన కల్పించారు. రోగులకు అత్యవసర వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యమూ ఉండకూడదని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జీజీహెచ్ ను మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, అటెండెంట్లకు షెడ్ క్యాజువాలిటీలో అదనపు బెడ్లు, మార్చురీ విస్తరణతో పాటు అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఖాళీగా ఉన్న 54 పోస్టులను భర్తీ చేసినట్టు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలియజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరిలో కేజీబీవీలో ఏర్పాటు చేసిన రోబోటిక్ ల్యాబ్ తో పాటు ఇతర సౌకర్యాలను ప్రారంభించిన ఆయన కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో విద్యార్థులకు ఆధునిక వసతులు కల్పించడం ఆనందదాయకమన్నారు. ప్రభుత్వం చేపట్టిన నక్షా సర్వేతో భూ రికార్డుల్లో పారదర్శకత పెరిగి భవిష్యత్తులో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 30 నెలల్లో 3,600 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు చేపట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో 358.18 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రహదారి పనులకు ప్రభుత్వ విప్ ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అని

0: కుమార్ రెడ్డి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మరిన్ని వసతులు కల్పిస్తామని వైటీడీ చైర్మన్ డాక్టర్ ఎం సత్యనారాయణ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశించారు.
1: మీరింతవరకు యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు బి రమేష్. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది ఎంట్రపాటి మాధవీలత. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్దికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్ లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు త్రివర్ణ పతాకాన్ని దేశ ఐక్యత, గౌరవం, సమిష్టి జాతీయ గుర్తింపుకు ప్రతీకగా భావించి వేడుకల్లో పాల్గొనేలా ఇది స్ఫూర్తినిస్తోంది. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉంది. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి రావడం ఒక విశేషం. దేశభక్తిని చాటే ఈ ప్రత్యేక వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతర గీతం నిర్వహిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత విభజన సందర్భంగా ప్రజలు ఎదుర్కొన్న బాధలు, నిరాశ్రయత్వాన్ని స్మరించుకోవడానికి ప్రభుత్వం 14 ఆగస్టున దేశవ్యాప్తంగా విభజన విషాదాల స్మృతి దినం పాటించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మౌన ప్రదర్శనలు, భారత విభజనపై డాక్యుమెంటరీల ప్రదర్శనలతో పాటు పలు స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. జాతీయ జెండాను గర్వంగా ఎగురవేయాలని, వందే మాతరం నేర్చుకుని ఆలపించాలని, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, భారత స్వాతంత్ర్య ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన త్యాగాలను స్మరించుకోవాలని కోరింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ ఏడాది సూర్యపద్ తిరంగా డిజిటల్ రిలే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో ఈరోజు జాతీయ యుద్ద స్మారక చిహ్నం వద్ద భారత వైమానిక దళం బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనుంది. వందే మాతరం 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ జాతీయ ఐక్యతను పెంపొందించడమే ఈ దేశభక్తి ప్రదర్శన లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేదికపై 32 మంది ఎయిర్మెన్, 8 మంది అగ్నివీర్, 3 మహిళలతో కూడిన వాయుసేన బృందం, సంగీత బృందం ప్రదర్శన ఇవ్వనుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

0: లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న ముంబైలో జరిగిన సహకార నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి, పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ భద్రత, డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎన్ఎఫ్ఎస్యూ ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నింటికీ ఒక సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్యూసీఎఫ్డీలో చేరాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నింటికీ పిలుపునిచ్చారు.
1: मेरा जो कोऑपरेटिव का समझ है, बड़ा व्यापार करने के लिए छोटे छोटे लोगों की कोऑपरेटिव बनाकर छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. నిన్న గుజరాత్లోని భావనగర్లో మహారాజా కృష్ణకుమార్ సింహ్జీ భావనగర్ యూనివర్సిటీలో యువతతో ముఖాముఖి నిర్వహించారు. భారత జనాభాలో ఎక్కువ మంది 35 ఏళ్లలోపు వారేనని పేర్కొంటూ, వారికి సరైన దిశ, అవకాశాలు, దృఢమైన సంకల్పం కల్పిస్తే దేశాభివృద్ధికి తోడ్పాటునందించిన వారమవుతామని అన్నారు. విశ్వవిద్యాలయానికి చెందిన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో కూడా డాక్టర్ మాండవీయ మాట్లాడారు. వారి విజయాలను అభినందించి మరింత ఉన్నత స్థాయి ప్రతిభను కనబర్చేందుకు కృషి చేయాలని ప్రోత్సహించారు. దేశ నిర్మాణ లక్ష్యంతో చేపడుతున్న మై భారత్ కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం భావనగర్లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్లో భాగంగా నిర్వహించిన బీజేపీ శిక్షణ కార్యక్రమంలో కూడా డాక్టర్ మాండవీయ పాల్గొని పార్టీ కార్యకర్తలతో సంభాషించారు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాలని ప్రధానమంత్రి చెప్పారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలు వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
2: सेमी कंडक्टर सेक्टर का उदाहरण भी हमारे सामने है, जब हमने इस दिशा में कदम बढ़ाया. लेकिन आज पहली सेमी कंडक्टर यूनिट्स में प्रोडक्शन शुरू हो चुका है और मैं साफ मानता हूं, चिप से लेकर के शिप तक सब कुछ यहीं पर आप ही के हाथों से बनेगा.
0: चाइना लोनी हेफेलो निन्न जरिगिन 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్ లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. తొలి ఎలిమినేషన్ రౌండ్లో 34 జంటలు పోటీ పడగా, అందులో టాప్ 14 జట్లు ఫ్లైట్ ఏకు అర్హత సాధించాయి. భారత జంట కూడా ఇందులో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత రౌండ్ రాబిన్ విధానంలో పోటీలు నిర్వహించగా సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి 377.67 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం పుదుచ్చేరి చేరుకున్నారు. అనంతరం ఆయన నిన్న లోక్ నివాస్కు వెళ్లారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాశనాథన్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈరోజు గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ కలర్ ప్రదానం చేస్తారు. అనంతరం హర్ఘర్ తిరంగా ర్యాలీని కూడా హోంమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్దికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్ లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమయం 7:20. ఇప్పుడు వినండి ఈ మాసపు పాట. చిన్ననాటి స్నేహితులం. ఈ మాసపు పాటకు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. వినండి చిన్ననాటి స్నేహితులం ఈ మాసపు పాట.

0: మీరింతవరకు చిన్ననాటి స్నేహితులం. ఈ మాసపు పాట విన్నారు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా సిరివేనల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?

0: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076
0: మరొక నెంబర్ 7989701158.

0: మీ వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

0: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా?
0: ప్రత్యేక ఆఫర్లా?
1: విద్యా సంస్థ అడ్మిషన్లా?
0: ఆసుపత్రి సేవలా?
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి, మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రసమయీ సాహితీ కార్యక్రమం.
3: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
4: నవత, సమత, మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం
3: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటోంది.
4: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
5: ఈనాటి రసమయి సాహితీ కార్యక్రమంలో శ్రీమతి తాతోలు నిహారిక గారి ప్రకృతి ప్రసాదం కథానిక వింటారు.
6: అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మన పెద్దవాళ్ళు. అలాంటి ఆహారాన్ని ఎంతో మంది ఫంక్షన్లు, పార్టీలలో వెరైటీల పేరుతో అతిగా వృధా చేస్తున్నారు. అలాంటి ఒక ధనవంతుడు అనుకోని పరిస్థితుల్లో ఆకలి విలువను, ఆ అన్నం వెనుక ఉన్న శ్రమను ఎలా తెలుసుకున్నాడో, అది పరబ్రహ్మ స్వరూపం అని ఏ విధంగా గ్రహించాడో తెలుసుకుందామా? అభిరామ్ విలాసవంతమైన జీవితం గడిపే యువకుడు. ఆహారాన్ని కేవలం డబ్బుతో కొనే వస్తువుగా మాత్రమే చూస్తాడు. మాధవయ్య ఒక చిన్న రైతు. కష్టపడి పండించిన పంటలో ప్రతి గింజను దైవంగా భావించే వ్యక్తి. విజయవాడలోని ఒక పెద్ద హోటల్లో విందు చేస్తున్నాడు అభిరామ్. తనకు నచ్చలేదని ప్లేట్లోని సగం ఆహారాన్ని చెత్తబుట్టలో పడేస్తాడు. బాగా డబ్బు ఉంది అనే అహంకారం అతనిలో ఉంటుంది. అదే సమయంలో ఒక చిన్న పిల్లవాడు రోడ్డుపై ఆకలితో అల్లాడుతున్నా పట్టించుకోడు. ఒకరోజు తన స్నేహితులతో కలిసి కారులో సరదాగా టూర్కి వెళ్తాడు అభిరామ్. అప్పుడు అనుకోకుండా కారు ప్రమాదం జరిగి ఊరికి దూరంగా ఎక్కడో అడవి మార్గంలో చిక్కుకుపోతాడు. 3 రోజులు గడిచినా కనీసం ఒక్కరు కూడా రారు. పాపం తిండి లేక, నీళ్లు లేక అభిరామ్ చాలా నీరసించిపోతాడు. ఆ ఆకలి బాధలో అతను తన అహంకారాన్ని మర్చిపోయి గాయాలతో కదలలేని పరిస్థితుల్లో

ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు దగ్గర్లోని ఒక చిన్న పొలంలో పనిచేస్తున్న మాధవయ్య అభిరామ్ను చూసి తన ఇంటికి తీసుకుని వెళతాడు. మాధవయ్య అతనికి ప్రాథమిక వైద్యం చేయించి తనకున్న కొద్దిపాటి ఆహారాన్ని పప్పును పెడతాడు. ఆ ఆహారాన్ని తింటూ అమృతంలా భావిస్తాడు అభిరామ్. అందులో అతనికి ఏదో తెలియని దైవత్వం కనిపిస్తుంది. మాధవయ్యతో, "ఈ ఒక్క ముద్ద నా ప్రాణాలు నిలబెట్టింది. ఇది నాకు అమృతంలా ఉంది" అంటాడు అభిరామ్. "నిజంగా సమయానికి దేవుడిలా వచ్చి నన్ను కాపాడారు. మీరే లేకపోతే నేను ఏమైపోయేవాడినో" అంటూ ఎంతో బాధపడతాడు అభిరామ్. "బాబు, భూమిని నమ్ముకొని ఎండనక వాననక రైతు పడే శ్రమ అది. అది మట్టిలోంచి వచ్చిన ప్రాణం. అందుకే అన్నం అంటే కేవలం తిండి కాదు, అది ప్రకృతి ప్రసాదం" అని వినమ్రంగా అంటాడు మాధవయ్య. ఆ మాటలతో అభిరామ్ కళ్ళు తెరుచుకుంటాయి. మాధవయ్యకు పాదాభివందనం చేసి తిరిగి నగరానికి వెళతాడు అభిరామ్. నగరానికి తిరిగి వచ్చాక తన పాత జీవితాన్ని కొనసాగించలేకపోతాడు అభిరామ్. ఒకరోజు రాత్రి అతను తన భోజనపు ప్లేట్లో మిగిలిన అన్నాన్ని చెత్తబుట్టలో వేయబోయి ఒక్క క్షణం ఆగిపోతాడు. ఆ క్షణం అతనికి అడవిలో ఆకలితో అల్లాడుతున్నప్పుడు మాధవయ్య పెట్టిన ఆ ఒక్క ముద్ద గుర్తుకు వస్తుంది. ఆ రోజు ఆ ముద్ద అతనికి కేవలం కడుపు నింపలేదు, ప్రాణాన్ని ప్రసాదించింది. అందుకే అతను తన స్నేహితులతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆహారాన్ని వృధా చేయకుండా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే ఒక చిన్న ప్రయత్నాన్ని మొదలు పెడతాడు. అందుకోసం అభిరామ్ మాధవయ్యను వెతుక్కుంటూ మళ్ళీ ఆ గ్రామానికి వెళతాడు. విత్తనం నాటినప్పటి నుండి అది పంటగా మారి కోత కోసి ఇంటికి చేరే వరకు రైతు పడే ప్రతి కష్టాన్ని దగ్గరుండి చూస్తాడు. ఒక గింజ వెనుక 1000 మంది శ్రమ ఉందని, ఆకాశం నుంచి పడే వర్షం, భూమిలోని పోషకాలు, రైతు పడే కష్టం అన్నీ కలిస్తేనే అది అన్నం అవుతుందని అతను గ్రహిస్తాడు. అతను ఒక అన్నదాన ప్రచారకర్తగా మారతాడు. ఫంక్షన్లలో, హోటళ్లలో ఆహారాన్ని వృధా చేసే చోట అతను మర్యాదగా వెళ్ళి ఇలా అడిగేవాడు, "ఈ ప్లేట్లో మిగిలిన ఆహారం కనీసం ఆకలితో అలమటిస్తున్న ఒక వ్యక్తికి ఒక పూట భోజనం అవుతుంది. మీరు దాన్ని వృధా చేయడం వల్ల ఆ కష్టపడిన రైతు శ్రమను కూడా వృధా చేసినట్లవుతుందనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి ఒక సంపన్నుల కుటుంబం పెళ్లిలో భారీగా ఆహారం వృధా అవుతుంటే చూసి అభిరామ్ చాలా బాధపడతాడు. అతను అక్కడ స్టేజీ ఎక్కి మైక్ తీసుకుని ఇలా అంటాడు, "ఈరోజు మనం తింటున్న ప్రతి ముద్దలోనూ ఒక రైతు కష్టం ఉందన్నది మర్చిపోకండి. మనం వృధా చేసే ఆహారం ఆకలితో అలమటించే వారికి అమృత తుల్యమైనది. మనం వృధా చేసేది కేవలం అన్నం కాదు, మన సంస్కృతిని, మన మానవత్వాన్ని కూడా." ఆ మాటలకు అక్కడ ఉన్న వారందరూ నిశ్శబ్దమైపోతారు. అభిరామ్ మాటలు వారందరినీ ఆలోచింపచేస్తాయి. ఒకరోజు అభిరామ్ పాఠశాల పిల్లలకు ఇలా చెప్తాడు, "పిల్లలు, మీరు ప్లేటులో అన్నం వదిలేస్తున్నారంటే దానిని పండించిన భూమిని, ఆ రైతు చెమట చుక్కలను అవమానిస్తున్నారని అర్థం. మన కంచంలో ఉండే ప్రతి మెతుకు పరబ్రహ్మ స్వరూపం. అది మన ప్రాణాన్ని నిలబెట్టే ప్రకృతి ప్రసాదం. కాబట్టి మీకు ఎంత కావాలో అంతే వడ్డించుకోండి, వృధా చేయకండి. మీ చేతిలోని అన్నం ఎవరికైనా ఆకలి తీరిస్తే అది మీకు దైవదర్శనం ఇచ్చినంత పుణ్యాన్ని ఇస్తుంది." ఇలా అభిరామ్ ఒక ప్రచారకర్తగా మారి ఆహార వృధాని అరికట్టడానికి తన వంతు కృషి చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తాడు. ఈ కథను వింటున్న శ్రోతలకు నాదొక చిన్న విన్నపం. నేను కూడా రోజుకు ఇంత అన్నాన్ని వృధా చేస్తున్నానా అని ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇకపై తినే ప్రతి మెతుకు వెనుక ఉన్న కష్టాన్ని గుర్తు తెచ్చుకోవాలి. కేవలం ఆలోచించడమే కాకుండా

0: తన ఇంట్లో, తన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఆహార వృధాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలి. నేడు మనం వృధా చేసిన ఆ ఒక్క మెతుకు ఆకలితో అలమటిస్తున్న వేరెవరిదో కావచ్చు కదా. ఆలోచించండి శ్రోతలారా.
1: మీరింతవరకు శ్రీమతి తాతోలు నిహారిక గారి ప్రకృతి ప్రసాదం కథానిక విన్నారు.
2: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటోంది.
3: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
4: ఇప్పుడు ఒక చిత్ర గీతం విందాం. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి ఈ పాట.

0: సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
1: ఇప్పుడు ఒక చిత్ర గీతం విందాం. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి ఈ పాట.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
4: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
3: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
4: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి.
3: చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
4: చెప్పవులే, ఇక వెళ్ళమ్మా.
5: ఆర్బిఐ అంటోంది
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

జతే గుట సమస్య తగిలిందొక విద్యార్థికి రాత్రిలో నమ శర రాత్రిలో

మాత్రం ఉడిపి శ్రీ కృష్ణ భవన్లో అటు చూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే సెమ్యాజిడ్లి. ఎంచుకునే సమస్య కలిగిందో.

లలిత గీతాలు విన్నారు. లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8 గంటలు. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు. 8 గంటల 15 నిమిషాలకు మాను న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం జర్నలిజం కోర్సుల్లో 2026-2027 సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. ఈ కోర్సుల్ని రెగ్యులర్ గాను కరస్పాండెన్స్ పద్ధతిలోనూ అంటే దూర విద్యా విధానంలోనూ చేయవచ్చు. ఆన్లైన్ తరగతుల సౌకర్యం అనేది ఉంది. ఇంటి దగ్గర నుంచే పాఠ్యాంశాలు లైవ్లో వినవచ్చు. తెలుగు లేదా ఇంగ్లీష్ బోధన మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు. కోర్సుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం పీజీడీజే ఈ కోర్సు వ్యవధి 12 నెలలు. కనీసం డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. డిప్లొమా ఇన్ జర్నలిజం డీజే ఈ కోర్సు వ్యవధి 6 నెలలు. కనీసం డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం టీజీవీజే ఈ కోర్సు వ్యవధి 6 నెలలు. కనీస విద్యార్హత డిగ్రీ. సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం సీజే ఈ కోర్సు వ్యవధి 3 నెలలు. కనీస విద్యార్హత ఎస్ఎస్సి. పూర్తి సమాచారం కోసం www.apcj.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ పొందడానికి ఆఖరు తేదీ 14 August 2026. పూర్తి సమాచారం కోసం www.apcj.in అనే వెబ్సైట్ని చూడవచ్చు. www.apcj.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు అలాగే అడ్మిషన్ పొందడానికి ఆఖరు తేదీ 14 August 2026. మరొక ప్రకటన. కోల్ ఇండియా లిమిటెడ్ కు అనుబంధ సంస్థ అయిన వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ స్టాట్యుటరీ సూపర్వైజర్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 444 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మైనింగ్ సర్దార్ టిఎస్ గ్రేడ్ సి 2020, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ ఎస్ఎస్ గ్రేడ్ సి 2024. పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మైనింగ్ సర్దార్ పోస్టుకు మైనింగ్ ఇంజనీరింగ్ లో డిప్లొమా కలిగి ఉండాలి. ఓవర్మెన్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ లేదా డీజీఎంఎస్ జారీ చేసిన మైనింగ్ సర్దార్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్, భూగర్భ గనుల్లో 3 సంవత్సరాలు అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల వయసు 6
1: ఆకాశవాణి.
0: కాంపిటెన్సీ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ లేదా డీజీఎంఎస్ జారీ చేసిన మైనింగ్ సర్దార్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్, భూగర్భ గనుల్లో 3 సంవత్సరాలు అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల వయసు 10 August 2026 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికేట్ల పరిశీలన, మెరిట్ లిస్ట్, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://westerncoal.in https://westerncoal.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 10 August 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయండి, మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు విని ఆనందించండి. మరి మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ చెప్తాను, 0874 ఇది ఎస్టీడీ కోడ్ నెంబర్, 29503 మరొక నెంబరు 295039 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ పాటలు విని ఆనందించండి. మరి కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ ఎం కోటేశ్వరరావు, శ్రీ బాబు సింగ్ గారు. మరి మీతో ముచ్చటిస్తూ మీ పాటలు వినిపిస్తున్న నేను మీ రేడియో నేస్తం రవీందర్ దాట్లా.

0: మొదటి శ్రోత లైన్లో ఉన్నారు ఎవరో చూద్దాం. హలో
1: హలో, శుభోదయం సార్.
0: శుభోదయం అండి. ఎవరని మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నారా? చెప్పండి, ఏ పాటకు వినిపించాలి నేను?
1: ఓం నమో వెంకటేశ సినిమాలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. ఇక్కడ హాస్పిటల్ దగ్గరలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ఈ రోజు పూజలు ఉన్నాయి సార్. ఇక్కడ విగ్రహం స్థాపించి ఈ 3 సంవత్సరాలు అయిన సందర్భంగా మీ అందరిగా స్వామి కరుణ కటాక్షాలు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ప్రసారం చేయండి సార్.
0: ఓకే, మీరు అడిగిన మీ అఖిలాండ కోటి బ్రహ్మాండ

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సార్ మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచ నుండి. నా పేరు వేముల పరశురామ్ సార్.
0: వేములవాడ నుంచి వేముల పరశురామ్ గారు. ఓకే,
1: చీర్లవంచ
0: చీర్లవంచ నుంచి. అదే చెప్పండి వేముల పరశురామ్ గారు, ఏ పాట విందామని ఫోన్ చేశారు మరి మాకు?
1: సార్ ఇవాళ వారసత్వం సినిమాలో ఘంటసాల సుశీల వాడింది సార్, ప్రేయసి మనోహరి అని ఉంటుంది సార్.
0: ఓకే,
1: ఆ పాట వినిపించండి సార్ మీకు, మరియు మన రేడియో సిబ్బందికి, శ్రోతలకు, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్.
0: ఓకే, మరి మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాను, వినండి.
1: ధన్యవాదాలు సార్.

0: మనసులో నిలుపుకో చిగురాకులెలు. ఈ పాట ఏంటి సార్?
1: చాలా బాగా పాడుతున్నారే
0: సార్.
1: ఓకే, మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాను, వినండి.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరి మరో శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మారుబోయిన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపాలెం సార్.
0: మారుబోయిన శ్రీనివాస్ గారు, బాగున్నారా?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్?
0: మేము కూడా బాగున్నామండి. చెప్పండి, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: జీవిత రథం సినిమా మూవీలోంచి సుశీల బాణ సాంగ్ సార్. చిగురాకు ఒక చిలకమ్మ నీ చెంతను వాలింది గిలిగింతలు.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసి, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరొక శ్రోతలు ఉన్నారు, చూద్దాం. హలో
1: హలో, శుభోదయం సార్.
0: శుభోదయం అండి. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పాలవంచి నుంచి స్వీటీని మాట్లాడుతున్నారు సార్.
0: స్వీటీ గారు పాలవంచి నుంచి ఫోన్ చేశారు. ఏ పాట విందాం అనుకుని ఫోన్ చేశారండి?
1: ద్వారక మూవీ నుంచి రెండు మంచి పాట వినిపించండి సార్.
0: ఇచ్చారంటే చాలా, ఐదు ఉన్నాయండి దాంట్లో. ఏ పాట కావాలి?
1: ఎంతో చిత్రం కదా సార్.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరో శ్రోత లైన్లోకి వచ్చారు, ఎవరో చూద్దాం. హలో,
1: నమస్కారం సార్, నేను సొబ్బాయిగూడ నుంచి అన్నప్పాలని మాట్లాడుతున్నాను. రవీంద్ర గారు బాగున్నారా?
0: బాగున్నాం సార్. అప్పారావు గారు బాగున్నారు? మీరు
1: బాగానే ఉన్నాం అండి. ఆగస్ట్ నుంచే కాస్త వర్షాలు పడుతున్నాయండి, కొద్దిగా ఆశ్చర్యజనకంగా ఉంది.
0: అవును, ఎందుకంటే రైతులందరికీ చాలా చక్కని ఆనందంతో ఉన్నారు. వర్షం జల్లులతో పాటు కురుస్తున్నాను, అంటే తడి భూమి మాత్రం తడైంది, విత్తనాలు వేసుకునే అవకాశం వచ్చింది, వరి నాట్లు కూడా ముమ్మరంగా
1: సాగుతున్నాయి. ఈ రోజు పాట జస్టిస్ చౌదరి సినిమాలో నుంచి చట్టానికి న్యాయానికి జరిగిన సమరంలో అనే పాట చాలా బాగుంటుందండి.
0: అవును,
1: చాలా బాగుంటుంది ఈ పాట. మన శ్రోతలందరికీ డెడికేట్ చేస్తూ సెలవు.
0: ఓకే, మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాను, వినండి.

0: కన్న కొడుకునే కాదని నేని కన్నీటిని దిగమింగుతున్నది ఎందుకోసం? ఎందుకోసం? దహించిన అది ధర్మం కనుక, సహించాలి అది సత్యం కనుక, కృషించిన నశించిన.
1: హలో
2: సార్, గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి సార్. బాగున్నారా?
1: తలుపుల నరేందర్ రెడ్డి గారు బాగున్నామండి.
2: సార్ ఎక్కడ సార్ వాతావరణం? కొత్తగూడెంలో.
1: మాకు జల్లులు పడుతున్నాయండి నిన్న నుంచి, బాగానే కొద్దిగా.
2: మాకైతే వర్షం పడట్లేదు సార్, నిన్న సాయంత్రం తుంపరు పడింది. సుమారు 6 నెలలుగా వెయిట్ చేస్తాను సార్ వర్షం కోసం.
1: మీకు అట్లా పంటలు ఇబ్బంది అయితే?
2: అవును సార్, చాలా ఇబ్బంది అయిపోయింది సార్. మా గ్రామంలోనే సుమారు 100 మంది వేస్తున్నారు సార్ వేరుశనగ. అట్లా ఈసారి 4 వేసినారు సార్.
1: అయ్యో, నీటి ఏంటంటే వర్షాలు లేక.
2: అవును సార్, అంత పరిస్థితి దారుణంగా అయిపోయింది
1: సార్. అందువల్లనే రేట్లు కూడా పెరుగుతుంటాయి దారాను రానిగా.
2: అంతే కదా సార్,
1: పంట ఉంటే దిగుబడి ఉంటే రేట్లు తగ్గుతాయి, పంట దిగుబడి లేదు కాబట్టి రేట్లు పెరుగుతుంటాయి. సరే అండి, ఏ పంట వినిపించాలి
2: సార్? ఇక్కడ వచ్చి వేరుశనగ 40 కేజీలు 3,500 సార్.
1: వామ్మో, అంత రేటా?
2: అవును సార, ఇంకా ఇట్లా ఉంటే పరిస్థితి
1: ఇంకా ఎక్కువైతుంది. మీ దగ్గర ఎక్కడ ఉందంటే మాలాంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చేసరికి అది ట్రాన్స్పోర్ట్ అని ఆ రేట్ అని ఈ రేట్ అని ఇంకా భారీగా పెరుగుతుంది.
2: అంతే కదా సార్.
1: సరే రెడ్డి గారు చెప్పండి, ఏ పాట వినిపించాలి
2: సార్? లక్ష్మీనారాయణ సినిమాలో జడతోటి కోడితే అనే పాట కావాలి సార్.
1: జడతోటే కొట్టాలి అట్నా?
2: అవును సార్.
1: సరే సరే, వినిపిస్తున్నాను, వినండి.
2: ధన్యవాదాలు.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరి శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిన్నపాసి ఇల్లు బాటన్ ఫిట్ వచ్చి సార్.
0: ఇల్లందు నుంచి చిన్నపాసి, కన్నపాసి,
1: బాలపాసి,
0: బాలపాసి,
1: రాధాపాసి,
0: రాధాపాసి, ఇదంతా మాకు పెద్ద రేడియో ఫ్యాన్స్ మీరందరూ.
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకే, మీకు ధన్యవాదాలు. చెప్పండి, ఏ పాట కావాలి చిన్నపాసి గారు?
1: సార్, నిప్పు లాంటి మనిషి నుంచి ఏదో అనుకున్నాననే పాట ఉంటుంది సార్, ఆ పాట వినిపించండి సార్.
0: ఏమనుకున్నారు?
1: ఏమనుకున్నారు సార్? పాట వినాలని అంతే.
0: అంతేనా, ఏదో అనుకున్నా అంటే?
1: సరే సార్, అట్లాంటిది.
0: సరే, ఓకే, వినండి, మీ పాట వినిపిస్తున్నాను.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరో శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో
1: సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్.
0: నమస్తే, గుడ్ మార్నింగ్.
1: యాకపాష సార్, నేను కొత్త నుంచి మాట్లాడుతున్నాను. బాగున్నారు సార్?
0: బాగున్నాను యాకపాష గారు, మీరు బాగున్నారా?
1: బాగున్నా సార్, థ్యాంక్ యూ సార్.
0: సార్ చెప్పండి, పాష గారు ఏ పాట వినిపించాలి?
1: సార్ మహాత్మా సినిమాలో నుంచి పాట కావాలి సార్. మాకు పాట ఈ యొక్క సిచ్యుయేషన్కి తగ్గట్టుగా ఉంటుంది. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, నా మనసుకి వాళ్ళ అంటూ పాట వస్తుందండి, అది చాలా బాగుంటుంది.
0: ఓకే, చాలా బాగుంటుంది, మంచి పాట కోరుకున్నారు. మరి మీకు మీరు కోరిన మీ పాట వినిపిస్తున్నాను, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు?
1: కాపర్తి బాబుచారి సార్, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం సార్. బాగున్నారా సార్?
0: బాగున్నామండి బాబుచారి గారు, మీరు బాగున్నారా?
1: మేమంతా బాగానే ఉన్నాం సార్.
0: చెప్పండి, ఏ పాట విందామని ఫోన్ చేశారు?
1: ఈరోజు భూమి కోసం చిత్రంలో నుంచి ఎవరు వస్తారని ఏదో చేస్తారని పాట ఉంది సార్, గంటపాల పాడే పాట.
0: అవును,
1: ఆ పాట ఏంటారు శ్రోతలందరి కోసం, మా ఈర్లపూడి గ్రామ ప్రజల కోసం.
0: ఓకే, మన ఆకాశవాణి శ్రోతలందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాను, వినండి.
1: ఓకే సార్.

0: హలో,
1: సార్ నమస్తే సార్,
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: నెల్లూరు నుంచి కాదర్ భాషా సార్.
0: నెల్లూరు నుంచి ఫోన్ చేశారు. మా కార్యక్రమాలు వింటుంటారండి మీరు?
1: వింటుంటారు సార్. పోలయ్య గారు నెంబర్ ఇచ్చారు మాకు.
0: ఓకే, మా పోలయ్య గారు కూడా మా మంచి శ్రోత మాకు.
1: అవును సార్, ఎస్ఎన్ఎస్ సర్దార్ భాయ్
0: అవును.
1: ద్వారా వింటా ఉంటాం సార్. ఆత్మగౌరవంలో ఆ పాట ఏంటి సార్?
0: ఏ పాట?
1: ఒక పూల బాణం కదిలింది మధ్యలో.
0: ఓకే, మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాను, వినండి.
1: ధన్యవాదాలు సార్.
0: మంచిది.

0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం

0: దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ని సంప్రదించగలరు.
2: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
3: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
2: అన్ని అయిపోయాయి.
4: బడ్జెట్ రెడీ అయిందా?
2: 5,000 మిగిలాయి.
4: కొత్త చీర తీసుకుంటావా?
2: వద్దు, పోయిన నెలలోనే కదా
4: తీసుకున్నాను.
2: ఇంకోటి?
4: వద్దు,
2: ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
4: చెప్పవులే,
2: ఇక వెళ్ళమ్మా.
5: ఆర్బిఐ అంటోంది,
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
6: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమం వింటున్నారు. మరో శ్రోతలలో ఉన్నారు ఎవరు చూద్దాం. హలో.
7: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్.
6: గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నా పేరు నూర్జహాన్ సార్. కొత్తగూడెం పరమకామ్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
6: చెప్పండి నూర్జహాన్ గారు, ఏ పాట విందాం అనుకుంటున్నారు మరి దగ్గర?
7: ఈ రోజు సినిమా పేరు సంపంగి. సినిమాలో నుంచి గుండె నిండుకిచ్చావురా దేవుడా, ఆ పాట కావాలి సార్.
6: ఎందుకంటే అంత బాధ పాడుతున్నారు గుండె నిండుకిచ్చారని?
7: అంతే కదా సార్, ఆ గుండెలో ఎన్ని బాధలు ఉన్నాయి సార్, ఆ బాధలు ఎవరికి చెప్తారు సార్? అందుకని ఆ గుండె
6: గుండెలో ఉన్న బాధలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక చివరికి దేవుణ్ణి, అందుకే దేవుణ్ణి అడుగుతున్నారు గుండె ఎందుకు ఇచ్చిండ్రు అని. అంతేనా? ఓకే ఓకే, మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాను.

0: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరో శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో.
1: హలో,
0: నమస్కారం అండి, ఎవరండి మాట్లాడేది?
1: నమస్తే అండి, నేను లక్ష్మీపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి కాగితపు వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నాను.
0: కాగితపు వెంకటేశ్వర గారు, బాగున్నారా?
1: బాగున్నా, బాగున్నాను.

0: కొందర పడి ఒక కోయిల ముందే కూసింది. విందులు చేసి ఈ పాట పాడు.
1: ముందే కూసి విందులు చేసిందా?
0: విందులు
1: ఎందుకో. సరే సరే, మీ పాట వినిపిస్తున్నా వినండి.
0: ఓకే ఓకే.

0: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు. చివరి శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో
1: సార్, గుడ్ మార్నింగ్. సార్
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కొత్తగూడెం బూర్దిగడ్డ నుంచి రాధాపాసి సార్.
0: రాధాపాసి గారు చెప్పండి, ఏ పాట కావాలి?
1: నాకు డైవర్ రాళ్ళు సినిమా నుంచి

0: ఏ మనీ వర్ణించండి పాట కావాలి సార్.
1: ఓకే, మీ పాట వినిపిస్తున్నాను, వినండి.
0: ఈ పాట మా మేడం ఉపేంద్ర మేడం కు చాలా ఇష్టం అని కోరుకుందా ఈ పాట.
1: ఓకే, మీరు అడిగినట్టు మీ పాట వినిపిస్తున్నాను, వినండి.

మీ మాటతో ఓ పాట. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ కోటేశ్వరరావు గారు, బాబు సింగ్ గారు. మరి ఇప్పటి వరకు మీతో ముచ్చటించి మీకు నచ్చిన, మీరు మెచ్చిన మీ సినిమా పాటలు వినిపించిన నేను మీ రేడియోను ఇస్తాం రవీందర్ దాట్లా.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు వింటున్నారు. ఏకచిత్రగానం ఈరోజు ఈ శీర్షికన భాను ఆర్ట్స్ క్రియేషన్స్ వారి స్వర్ణకమలం చిత్రం నుంచి పాటలు వింటారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా. స్వర్ణకమలం చిత్రం నుంచి పాటలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్, ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

ఇంతవరకు మీరు భాను ఆర్ట్ క్రియేషన్స్ వారి స్వర్ణకమలం చిత్రం నుంచి పాటలు విన్నారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా. ఏకచిత్రగానం శీర్షిక ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం క్విట్ ఇండియా ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. వినండి క్విట్ ఇండియా ప్రత్యేక కార్యక్రమం.
1: నూట యాభై ఏళ్లకు పైగా సాగిన భారత స్వాతంత్ర్య పోరాటంలో మరచిపోలేని ఘట్టం, ఐదేళ్ల పాటు భారతీయుల రక్తాన్ని ఉరకలెత్తించి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది క్విట్ ఇండియా ఉద్యమం. పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదవ తేదీన మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపు మేరకు బ్రిటిష్ వాళ్లను భారత్ వదిలిపోయేలా చేశారు భారత ప్రజలు. అంతటి స్ఫూర్తిని ప్రజలకందించిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం.

0: దేశ స్వాతంత్రం కొరకు గాంధీజీ నాయకత్వంలో జరిగిన చివరి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. దీన్ని అగస్టు ఉద్యమం లేదా అగస్టు విప్లవం అని అంటారు. 1942 అగస్టు 9న దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది.
1: భారత్ మాతాకి
2: జై,
1: భారత్ మాతాకి
2: జై,
1: భారత్ మాతాకి
2: జై,
1: వందే మాతరం,
2: వందే మాతరం,
1: వందే మాతరం,
2: వందే మాతరం.
0: జపాన్ 1941లో యుద్ధంలోకి ప్రవేశించి 1942లో రంగూన్ను ఆక్రమించింది. జపాన్ భారత్లోకి కూడా ప్రవేశించి విజయాలు సాధిస్తుందని అప్పటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ భావించారు. ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఎఫ్టి రూజ్వెల్ట్ ఒత్తిడి మేరకు లేబర్ పార్టీలో కీలక వ్యక్తి, అతివాద భావాలు గల దౌత్యాధికారి సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ని చర్చల కోసం భారత్ కు పంపించారు. గాంధీజీతో పాటు అనేక మంది నాయకులతో క్రిప్స్ చర్చలు జరిపి పలు ప్రతిపాదనలు చేశారు. క్రిప్స్ ప్రతిపాదనలో భవిష్యత్ తేదీ వేసి ఇచ్చిన చెల్లని చెక్కుగా గాంధీజీ అభివర్ణించి క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు.
3: భారత్ మాతాకి
2: జై,
3: భారత్ మాతాకి
2: జై,
3: భారత్ మాతాకి
2: జై,
4: వందే మాతరం,
2: వందే మాతరం,
4: వందే.

0: 1939లో జర్మనీ బ్రిటన్ల మధ్య యుద్ధం చెలరేగడంతో భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక భాగం కావడం వలన యుద్ధానికి ఒక పార్టీగా మారింది. ఈ ప్రకటన తర్వాత 1939 అక్టోబర్ 10వ తేదీన జరిగిన సమావేశంలో జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జర్మన్ల దూకుడు చర్యలను ఖండిస్తూ ఒక తీర్మానం ఆమోదించింది. అదే సమయంలో బ్రిటిష్ వారు ముందు తమతో సంప్రదింపులు జరపకపోతే భారతదేశాన్ని యుద్ధంతో ముడిపెట్టలేరని ఈ తీర్మానం పేర్కొంది. ఈ ప్రకటనపై స్పందిస్తూ వైస్రాయ్ అక్టోబర్ 17వ తేదీన ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిలో ప్రపంచంలో శాంతిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బ్రిటన్ యుద్ధాన్ని నిర్వహిస్తుందని పేర్కొన్నారు. యుద్ధం తర్వాత భారతీయుల కోరికలకు అనుగుణంగా ప్రభుత్వం 1935 చట్టంలో మార్పులను ప్రారంభిస్తుందని అతడు పేర్కొన్నారు. ఈ ప్రకటనపై గాంధీజీ స్పందిస్తూ విభజించు పాలించు అనే పాత విధానాన్ని కొనసాగిస్తున్నారన్నారు. జాతీయ కాంగ్రెస్ రొట్టె కోరితే వాళ్ళు రాయి ఇచ్చారు అన్నాడు. బ్రిటిష్ పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ 2వ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 9న మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ప్రారంభించిన ఉద్యమం ఇది. 1942 ఆగస్టు 9వ తేదీన బొంబాయిలో గువాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో గాంధీ డూ ఆర్ డైకి పిలుపునిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ భారతదేశం నుండి క్రమబద్ధమైన బ్రిటిష్ ఉపసంహరణ కోరుతూ భారీ నిరసనను ప్రారంభించింది. యుద్ధంలో మునిగి ఉన్నప్పటికీ దీనిపై చర్య తీసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధంగానే ఉంది.
1: నాయకుడు లేకుండా జరిగిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా ఒకేలా జరగలేదు. బెంగాల్, బీహార్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఉత్తరప్రదేశ్లలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వ ఆస్తులు, రవాణా, సమాచార వ్యవస్థను ధ్వంసం చేసి ప్రభుత్వ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టారు. ఒక ప్రాంతంలో నాయకుడు అరెస్టు అయితే మరో వ్యక్తి ఉద్యమాన్ని నడిపేవాడు. ఈ ఉద్యమాల్లో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలు ఎగురవేశారు. ఆంధ్రప్రదేశ్లో 1942 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన తెనాలి రైల్వే స్టేషన్పై దాడి చేశారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడంతో పాటు పట్టాలను తొలగించారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుని తమను తామే పరిపాలించుకున్నారు.
2: భారత్ మాతాకి జై.

0: బాల్యాలో బిట్టు పాండే మహారాష్ట్రలోని సత్తార్లో వైబి చవాన్ నాయకత్వంలో ఇతర ప్రాంతాలలో సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. మహమ్మద్ అలీ జిన్నా ఉద్యమంలో ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో డివైడ్ అండ్ క్విట్ అంటే విభజించి వెళ్లండి అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. సాధారణ ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ ఉద్యమ కాలంలో తన ఐఎన్ఏ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ ద్వారా దేశభక్తిని చాటారు.
1: రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత నిర్ణయాత్మక చర్య ఎవరైనా తీసుకున్నారు అంటే అది సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని బృందం ఒకటి మాత్రమే. బోస్ జర్మనీలో ఇండియన్ సైనిక దళాన్ని స్థాపించాడు. జపనీయుల సహాయంతో ఇండియన్ నేషనల్ ఆర్మీని పునర్వ్యవస్థీకరించాడు. ఇది అగ్ర రాజ్యాల నుండి సహాయం కోరింది. బ్రిటిష్ అధికారులపై గెరిల్లా యుద్ధం నిర్వహించింది.

0: క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 1942 ఆగస్టు 8 మహాత్మాగాంధీ చేసిన ప్రసంగం క్విట్ ఇండియా ప్రసంగం అతను నిర్ణయించడానికి పిలుపునిచ్చాడు. కాని గాంధీకి ఈ ఉద్యమం కోసం ముందుగా జరిపిన ధృవీకరణను సూచించే పటిష్టమైన నిరోధకత డూ ఆర్ డై తన పిలుపు ద్వారా బాగా వివరించబడింది. క్రాంతి మైదాన్ అను పేరును ఆగస్టు విప్లవం గ్రౌండ్గా మార్చబడిన తర్వాత బాంబేలోని గోవాలియా ట్యాంకు మైదాన్ వద్ద అతని ప్రసంగం జారీ చేయబడింది.
1: గాంధీ ప్రసంగించిన గంటల్లోనే భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం మొత్తాన్ని విచారణేది లేకుండానే జైల్లో వేసింది బ్రిటిష్ ప్రభుత్వం. వీళ్లలో చాలా మంది యుద్ధం ముగిసేదాకా జైలులోనే ప్రజలతో సంబంధం లేకుండా గడిపారు.
2: వందే మాతరం.

0: దాదాపు మొత్తం జాతీయ నాయకుల నాయకత్వం జాతీయ స్థాయిలో మాత్రమే కాకుండా గాంధీజీ ప్రసంగం తర్వాత 24 గంటల కంటే తక్కువగా నిర్బంధంలోకి వచ్చింది. అధిక సంఖ్యలో జాతీయ నాయకులు జైలులో పెట్టబడ్డారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించడానికి క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ చేసిన ప్రసంగం ఇది.
1: ఊహించిన ప్రజాస్వామ్యంలో అహింసచే సృష్టించబడిన ప్రజాస్వామ్యం అందరికీ సమాన స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తన సొంత యజమానిగా ఉంటారు. నేను ఈరోజు మీరు ఆహ్వానిస్తున్న ప్రజాస్వామ్యానికి పోరాటం చేయాలి. ఒకసారి మీరు గ్రహించిన తర్వాత మీరు మతాల మధ్య తేడాలు మర్చిపోతారు. స్వాతంత్ర్యం కోసం సాధారణ పోరాటంలో నిమగ్నమైన భారతీయులని మాత్రమే భావిస్తారు. ప్రజలలో బ్రిటిష్ వారి పట్ల ద్వేషం ఉందని నేను గ్రహించాను. ప్రజలు వారి ప్రవర్తనతో వారిని అసహించుకుంటున్నారు. బ్రిటిష్ సామ్యవాదం

మరియు బ్రిటిష్ ప్రజల మధ్య వ్యత్యాసం లేదు. వారికి రెండూ ఒకటే. ఈ ద్వేషం జపాన్లను కూడా ఆహ్వానిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. అంటే వారు మరొక బానిసను మార్పిడి చేస్తారని అర్థం. మేము ఈ భావం వదిలించుకోవాలి. మన పోరాటం బ్రిటిష్ ప్రజలతో కాదు, మేము వారి సామ్యవాదంతో పోరాడుతున్నాం. మనము స్వేచ్ఛ లేనంతకాలం త్యాగం యొక్క నిజమైన స్ఫూర్తిని మరియు వెల్లడిని ప్రేరేపించలేము.

0: 1942 మార్చిలో భారత ఉపఖండంలో అసంతృప్తి పెరగటం, రెండవ ప్రపంచ యుద్ధంలో అయిష్టంగానే పాల్గొనటం, ఐరోపాలో యుద్ధ పరిస్థితిలో క్షీణత, భారత ఉపఖండంలోని జనాభాలో పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం హౌస్ ఆఫ్ కామన్స్ నాయకుడు స్టాఫోర్డ్ క్రిప్స్ ఆధ్వర్యంలో భారతదేశానికి ఒక ప్రతినిధి బృందాన్ని పంపింది. అదే క్రిప్స్ రాయబారం. యుద్ధ సమయంలో సంపూర్ణ సహకారాన్ని అందించటానికి ప్రతిగా అందుకు భారతదేశానికి అధికారాన్ని దశల వారీగా రాచరికం నుండి, వైస్రాయ్ నుండి ఎన్నికైన శాసనసభకు పంపటం చేయటంపై భారత జాతీయ కాంగ్రెస్తో చర్చలు జరపటం ఈ రాయబారం ఉద్దేశం. చర్చలు విఫలమయ్యాయి. ఎందుకంటే జాతీయ కాంగ్రెస్ ముఖ్య డిమాండ్లపై స్వపరిపాలనకు ఒక టైం టేబుల్ గాని, విడిచిపెట్టవలసిన అధికారాల నిర్వచనం గాని క్రిప్స్ రాయబారం చెప్పలేదు. ముఖ్యంగా భారత ఉద్యమానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాని పరిమితమైన అధినువేశ ప్రతిపత్తిని మాత్రమే ప్రతిపాదించింది.
1: క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీ పిలుపునివ్వడంతో క్రిప్స్ మిషన్, దాని వైఫల్యం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి. క్రిప్స్ బ్రిటిష్ ప్రభుత్వపు ముసాయిదా ప్రకటనను సమర్పించారు. ఇందులో డొమినియన్ స్థాపన, రాజ్యాంగ సభ ఏర్పాటు, ప్రత్యేక రాజ్యాంగాలను రూపొందించడానికి రాష్ట్రాల హక్కు వంటి పదాలు ఉన్నాయి. అయితే ఇవి రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోయిన తర్వాత మాత్రమే ఈ ప్రకటన భారతదేశానికి భవిష్యత్తులో నెరవేర్చే వాగ్దానాన్ని ఇచ్చింది. దీనిపై మహాత్మాగాంధీ వ్యాఖ్యానిస్తూ ఇది మునిగిపోతున్న బ్యాంకుకు చెందిన పోస్ట్ డేటెడ్ చెక్కుగా అభివర్ణించారు.
0: క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ఒక ముఖ్యమైన విజయాలలో ఒకటి, తరువాత వచ్చిన అనేక కష్టాల కాలంలో జాతీయ కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచటం. భారత్ బర్మా సరిహద్దు వరకు జపాన్ సైన్యం ముందుకు రావటంతో ఇప్పటికే ఆందోళన చెందిన బ్రిటిష్ వారు వెంటనే స్పందించి గాంధీని పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులందరినీ జైలులో పెట్టారు. ప్రధాన నాయకుల అరెస్టు కారణంగా అప్పటి వరకు తెలియని యువ నాయకురాలు అరుణా అసఫ్ అలీ ఆగస్టు 9 ఏఐసిసి సమావేశానికి అధ్యక్షత వహించి జెండాను ఎగరవేసింది. ప్రత్యక్ష నాయకత్వం లేకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. కార్మికులు పనులు మానేసి పెద్ద సమూహాలుగా సమ్మెలకు దిగారు. అన్ని ప్రదర్శనలు శాంతియుతంగా జరగలేదు. కొన్ని చోట్ల బాంబులు పేల్చారు, ప్రభుత్వ భవనాలకు నిప్పట్టించారు, రవాణా కమ్యూనికేషన్ మార్గాలు తెగ్గొట్టారు. సామూహిక నిర్బంధాలతో బ్రిటిష్ వారు వేగంగా స్పందించారు. 100,000 అరెస్టులు జరిగాయి. సామూహిక జరిమానాలు విధించారు. ప్రదర్శనకారులను బహిరంగంగా కొట్టారు. పోలీసులు కాల్పులు జరిపిన సంఘటనల్లో 100,000 పౌరులు మరణించారు. చాలా మంది జాతీయ నాయకులు భూగర్భంలో వెళ్లి రహస్య రేడియో స్టేషన్లలో సందేశాలను ప్రసారం చేయటం, కరపత్రాలను పంపిణీ చేయటం, సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం వగైరా చర్యల ద్వారా తమ పోరాటాన్ని కొనసాగించారు.
1: రెండవ ప్రపంచ యుద్ధ పరిస్థితులు మరింత దిగజారుతున్న సమయంలో తప్పనిసరి భారతీయులను శాంతింపచేయడానికి బ్రిటన్ కన్జర్వేటివ్లు భారతీయులు చేసిన కొన్ని డిమాండ్లను అంగీకరించవలసి వచ్చింది. ఆగస్టు 8 వైస్రాయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీన్ని ఆగస్ట్ ఆఫర్ అని పిలుస్తారు. అయితే ఆ ఆఫర్ను భారత జాతీయ కాంగ్రెస్ తిరస్కరించింది. ఆ తర్వాత ముస్లిం లీగ్ కూడా తిరస్కరించింది. యుద్ధ ప్రయత్నాలలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వవద్దని సత్యాగ్రహులు దేశ ప్రజలకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఈ సత్యాగ్రహ ప్రచారం

0: యొక్క పర్యవసానంగా దాదాపు 14,000 మంది సత్యాగ్రహులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. 1941 డిసెంబర్ 3వ తేదీన వైస్రాయ్ సత్యాగ్రహులందరినీ నిర్దోషులుగా ప్రకటించాడు. ఆ సమయంలో పెర్ల్ హార్బర్ పై జపాన్ దాడితో ఐరోపాలో యుద్ధ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. వారి కార్యక్రమాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని జాతీయ కాంగ్రెస్ గ్రహించింది. అనంతరం ఉద్యమాన్ని ఉపసంహరించుకుంది.
1: భారత స్వాతంత్ర పోరాటం తుది సమరంగా క్విట్ ఇండియా మూమెంట్ గాంధీజీ గారిచే రూపొందించబడింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమం ముఖ్య ఉద్దేశం శాంతియుత మార్గాలలో సుదీర్ఘ పోరాట అంతిమ పోరాటంగా రూపుగావింపబడింది. బానిస సంకెళ్ల నుండి సంపూర్ణంగా భారత జాతిని విడుదల చేయుటకు చావో రేవో అనే దిశగా పోరాటం సాగింది. బ్రిటిష్ ప్రభుత్వం మీద అనేక రకాలుగా దాడులు, రాళ్లు రువ్వడం, ప్రసార మాధ్యమాలను ధ్వంసం చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో చంద్రశేఖర్ ఆజాద్ మరియు అతని అనుచరులు విస్తృతంగా పాల్గొన్నారు. అనేక మంది దేశభక్తులు, సామాన్య మానవులు సైతం పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమమే భారత స్వాతంత్ర ఆగమనానికి సుగమన మార్గం అయ్యింది.

ఇంతవరకు మీరు క్విట్ ఇండియా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కులిపాక్ శంకరరావు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా మనుషులు మమతలు చిత్రం నుంచి పి. సుశీల పాడిన దాశరథి గీతం, చలపతిరావు సంగీతం.

అల్లరి బుల్లోడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడి పాట విన్నారు. ఇప్పుడు వినండి వీరు పాడింది మరో పాట, రాధాకృష్ణ చిత్రం నుంచి.

అమెరికా అమ్మాయి చిత్రంలో జి ఆనంద్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

అమ్మ కోసం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: అడిగినాడు.
1: ఏయ్ వాణ్ణి నేను నలికేస్తాను.

అది తల్ల కాదు వాస్తసి పితాచి దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు.

0: పాపాత్ములారా, నువ్వు నాకొద్దు, పో వాడి దగ్గరికే పో.
1: అంత కోపం ఎందుకయ్యా? అప్పుడు నా వయసు 5 అయ్యా.
2: ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళా?

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట చిత్రం ఆలాపన.

0: పదము చేర్చి పాట కూర్చలేదా
1: శభాష్
0: దని నీ

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఘంటసాల సుశీల పాడిన పాట, చిత్రం బంగారు బాబు.

0: சரி சரி சரி சரி சரி சரி சரி சரி சரி சரி சரி
1: ஆகாஷவாணி கொத்தகுடம் கேந்திரம். మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే,
3: చీచీ చూసి కేలేని మొగుడు బారండాయ్.
1: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
4: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
5: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట
6: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
7: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట
8: కొత్తగూడెం బర్మా క్యాంప్ నుండి యాకుప్పాష. నాకు నచ్చిన పాట.
9: నా పేరు శోభారాణి, నున్న గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
10: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
10: వాట్సాప్ నెంబర్ 8367576757.
1: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
10: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076,
0: మరొక నంబర్ 7989701158.
2: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట వింటారు, చిత్రం గూడు పుటాని.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989697 6.
1: మరొక నెంబర్ 7989705 8.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, చిలిపి కృష్ణుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679

0: 7076.
1: మరొక నంబర్ 7989701158.
2: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు, చిత్రం చిల్లర దేవుళ్ళు.

చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలను తిరిగి ఇదే ప్రసారంలో మధ్యాహ్నం 12:10 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

రాహుల్ ఈ స్మార్ట్ శంకర్ చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్ మోహన భోగరాజ్ పాడిన పాట వింటారు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన మూడు కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మోదీ ప్రభుత్వం వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన మూడు కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మరింత సాంకేతికత ఆధారిత, కాలపరిమితితో కూడిన న్యాయ వ్యవస్థ ద్వారా పౌరులకు సత్వర న్యాయం అందించడమే ఈ కొత్త చట్టాల ముఖ్య ఉద్దేశమని అమిత్ షా చెప్పారు. పుదుచ్చేరిలోని గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగిన రాష్ట్రపతి పోలీస్ కలర్ ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పుదుచ్చేరి పోలీసులను అభినందించిన అమిత్ షా, రాష్ట్రపతి పోలీస్ కలర్ అందుకోవడం క్రమశిక్షణ కలిగిన ఏ పోలీసు బలగానికైనా అత్యంత గర్వకారణమైన సందర్భాల్లో ఒకటన్నారు. పుదుచ్చేరి పోలీస్ బలగంలో 5,000 మందికి లోపే సిబ్బంది ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిని రక్షించడం, అంతర్గత భద్రతను కాపాడడం, దాని గౌరవం, ప్రతిష్టను పరిరక్షించడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు.
1: రాష్ట్రపతి ధ్వజ్ కిసి

0: डिसिप्लिन पोस्ट के लिए उसके जीवन काल का सबसे गौरवपूर्ण क्षण होता है। पुदुचेरी पुलिस भले ही संख्या में 5,000 से कम हो, मगर आप इस देश की आध्यात्मिक धरोहर को संभाले हुए पुदुचेरी की रक्षा, आंतरिक सुरक्षा और पुदुचेरी के सम्मान की रक्षा करने का काम करते हैं।
1: మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం నియామకాల్లో 20 మంది న్యాయవాదులు, 10 మంది న్యాయాధికారులు ఉన్నారని న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. మొత్తం 30 మందిలో 15 మంది మద్రాస్ హైకోర్టుకు, 8 మంది కోల్కతా హైకోర్టుకు, 6 కర్ణాటక హైకోర్టుకు, 1 మధ్యప్రదేశ్ హైకోర్టుకు నియమితులయ్యారు. భారత రాష్టపతి, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు కొలీజియంతో సంప్రదించి ఈ నియామకాలను చేపట్టారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి వస్తోంది. జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని కలిపి దేశభక్తిని చాటే ప్రత్యేక వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతరం గానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశమిస్తూ మోదీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారి ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. మహాత్మాగాంధీ నాయకత్వంతో స్ఫూర్తి పొందిన క్విట్ ఇండియా పిలుపు భారత స్వాతంత్ర పోరాటానికి కొత్త శక్తిని అందించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచలమైన సంకల్పాన్ని క్విట్ ఇండియా ఉద్యమం ప్రతిబింబించిందన్నారు. భారత అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కీలక రంగాల్లో మరింత బలోపేతం చేసే మార్గాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ చర్చించారు. నిన్న అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. వాణిజ్యం, రక్షణ, కీలక అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ఇంధన భద్రత, ఖనిజాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్న తమ నిబద్దతను పునరుద్ఘాటించారు. పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈరోజు రాంచీలో రాష్ట ప్రభుత్వ ప్రతినిధులతో మరొక విడత చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కమిటీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో సమావేశమై విద్యార్థులతో జరిగిన తొలి విడత చర్చల్లో సాధించిన పురోగతిని ఆయనకు వివరించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. అస్సోంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. 147,000 మందికి పైగా ప్రజలు ఇప్పటికీ వరద ప్రభావంలో ఉన్నట్టు అధికారిక బులెటిన్ తెలిపింది. సోనిత్పూర్, నాగావ్, గోలాఘాట్, శివసాగర్, హోజాయ్, దర్రాంగ్, జోర్హాట్, ధేమాజీ, చరాయిదేవ్, కార్బి ఆంగ్లంగ్, లఖింపూర్, విశ్వనాథ్ జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. మొత్తం 147,376 మంది ప్రజలు వరదల బారిన పడగా గోలాఘాట్ జిల్లాలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం 53 సహాయ శిబిరాలను నిర్వహిస్తోంది. వీటిలో వరదల కారణంగా నిరాశ్రయులైన 8,568 మందికి ఆశ్రయం కల్పించారు.

0: మరో 41 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్తో పాటు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇదిలా ఉండగా ఒడిశాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో రాష్టంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన హాన్ కియాన్షిపై అస్మిత 14-21, 21-14, 21-14 స్కోర్తో విజయం సాధించారు. చైనాలోని హెఫైలో జరుగుతున్న 9వ వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్ యూత్ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్ లో అండర్-31 పెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పథకం సాధించారు. జమ్మూ కశ్మీర్లో వార్షిక అమరనాథ యాత్రను ఈరోజు నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, యాత్ర మార్గాల్లో మరమ్మత్తు పనులు, రానున్న కొన్ని రోజుల పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పెహల్గాం, బల్తాల్ రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేశారు. యాత్రా మార్గాల పరిస్థితితో పాటు భారత వాతావరణ శాఖ జారీ చేసిన వాతావరణ సూచనలను పరిగణనలోకి తీసుకుని యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన 3 కొత్త నేర చట్టాలు, సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం వినే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
2: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మన చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో మనల్ని ఎంతగానో అలరించడానికి వచ్చేశారు కొత్తగూడెం మండలం ఇంద్రనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు. ఈరోజు వారి మాటలతో, పాటలతో, పద్యాలతో, కథలతో, నాటికలతో మనల్ని ఎంతగానో

0: ప్రెజెంట్స్ హైదరాబాద్.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మన చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో మనల్ని ఎంతగానో అలరించడానికి వచ్చేశారు కొత్తగూడెం మండలం ఇంద్రనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు. ఈరోజు వారి మాటలతో, పాటలతో, పద్యాలతో, కథలతో, నాటికలతో మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటారట. ముందుగా మన ముందుకు ఎవరొస్తున్నారో చూద్దామా.
2: మేము వస్తున్నాం.
1: మీ పేర్లేంటి?
3: నా పేరు ఎస్ ఊహ.
4: నా పేరు కే సాయి లక్ష్మణ్.
5: నా పేరు సిహెచ్ ఉమాశ్రీ.
1: మీరు ముగ్గురు ఏ క్లాస్ చదువుతున్నారు?
2: సిక్స్త్ క్లాస్.
1: మీరేం చెప్పదలుచుకున్నారు?
2: సరస్వతి నమస్తుభ్యం.
1: మరి స్టార్ట్ చేయండి.
2: సరే.

0: పిల్లలు చాలా చక్కగా చెప్పారు. ఎవరు నేర్పించారు మీకు?
1: మా టీచర్.
0: చాలా బాగా చెప్పారు. ఇంకా ఈ ముగ్గురిని చూసి ఇంకా మరికొన్ని చిన్నారులు కూడా ఇంకా ఏదో చెప్పడానికి వస్తారట. ఎవరు వస్తున్నారు తర్వాత?
2: బాబు, నీ పేరేంటి?
3: జాన్సన్.
0: జాన్సన్, ఏ క్లాస్ చదువుతున్నావు?
3: ఫస్ట్ క్లాస్.
0: ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా? ఇవాళ చిన్నారులోకం కార్యక్రమంలో నువ్వేం చెప్పడానికి వచ్చావు?
3: చిన్నోడమ్మ
0: పాట పాడతావా? సరే, మరి పాట చూద్దాం.
3: చిన్నోడమ్మ చిన్నోడు అల్ల చేసే చిన్నోడు, కొయ్యకున్న గీతలందని కోలికతోని తొడిగిండు, అంగిల నిండా ములిగిండు, అయ్యా పక్కున నవ్విండు.
0: చాలా బాగా చెప్పావు జాన్సన్. ఈ చిన్నారుల ఉత్సాహం చూస్తుంటే ఎంతగానో ముచ్చటేస్తోంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మేం చదువుతాం, మేం పాడతాం, మేం పాడతాం అనుకుంటూ. పిల్లలు, మీ పేర్లేంటి? మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? మీరేం చెప్తారు ఇప్పుడు? రాష్ట్ర గీతం పాడతారా? మీకు మరి తెలంగాణ రాష్ట్రం గురించి మీకు ఏమైనా తెలుసా?
4: తెలుసు.
0: ఏం తెలుసు?
4: తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 ఏర్పడింది.
0: వెరీ గుడ్. సరే పాడండి రాష్ట్ర గీతం.

0: గంగాన.
1: సంయుక్త భవానీ నవ్యసరిక దివ్యశ్రీ చాలా చక్కగా పాడారు పాటలు. పిల్లలు వీళ్ళందరికీ ఒక్కసారి చప్పట్లు కొట్టరా. మీరందరూ ఇప్పటి వరకు చక్కగా పాడిన పాటలు విన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ ఉత్సాహం చూసి ఇంకొక బుడత ముందుకొచ్చేసాడు. నేను పాడతా అనుకుంటూ ముందుకొచ్చేస్తున్నాడు. సెకండ్ క్లాస్ చదువుతున్నాడట ఈ బాబు పేరు వరుణ్ తేజ. ఏం చదువుతావు నాన్న ఇప్పుడు?
2: ఫాండా పీనట్.
1: సరే చెప్పు మరి.
2: ఫాండా పీనట్, ఫాండా పీనట్, ఫాండా పీనట్ చేస్తున్నావు.

0: yes, now.
1: చాలా చక్కగా చెప్పావు వరుణ్ తేజ. మరి వరుణ్ తేజకి ఒక్కసారి చప్పట్లు కొట్టండి పిల్లలందరూ. ఇంకొక పాప ముందుకొస్తోంది. పాప నీ పేరేంటి?
0: జోయా ముస్కాన్.
1: జోయా ముస్కాన్. జోయా ముస్కాన్, నువ్వేం చెప్తావు?
0: బ్రష్ బ్రష్.
1: సరే చెప్పు.
0: బ్రష్ బ్రష్.

0: చాలా చక్కగా చెప్పావు పాప. ఎవరు నేర్పించారు నీకు రేమ్?
1: సార్.
0: ఓకే, పిల్లలు మరొకసారి చప్పట్లు కొట్టరా పాపకి. ఈ పిల్లలు చూసి మరో ఇద్దరు పిల్లలు కూడా రేమ్స్ చెప్తారనుకుంటూ ముందుకొచ్చారు. చెప్పండి.
1: హియర్ కమ్స్ ఎ ట్రైన్ బ్లోయింగ్ విజిల్ టుట్ టుట్ టుట్ గెట్ ఇంటు ఇట్ ఓన్లీ వెన్ ఇట్ స్టాప్ ద గాడ్ జాన్సన్ వేర్స్ ద గ్రీన్ ఫ్లాగ్ మూవ్ అసైడ్ మూవ్ అసైడ్ ద ట్రైన్ స్టార్ట్ అగైన్ చుక్ చుక్ చుక్.
0: చాలా చక్కగా పాడారు పిల్లలు. మీ పేర్లు ఏంటి?
1: ఎస్కే తబస్సుం జీ రాకేష్.
0: ఎస్కే తబస్సుం జీ రాకేష్, చాలా బాగా చెప్పారు. వీరు ఉత్సాహం చూసి మరో పాప కూడా నేను రేమ్ చెప్తాను.

0: పట్టుకుంటూ వచ్చింది. పాపా నీ పేరేంటి?
1: దీపిక.
0: దీపిక, ఏం చెప్తున్నావు నువ్వు ఇవాళ?
1: కంప్లీటిల్ చిల్డ్రన్.
0: ఓకే, స్టార్ట్ చెయ్యి.
1: కంప్లీటిల్ చిల్డ్రన్, కమ్ టు మీ, ఐ విల్ టీచ్ యూ ABC. ABCD EFG HIJ K L M L O P L M L O P Q R S T Q R S T U V W X Y Z X

0: విన్నర్ కదా దీపిక చెప్పిన రెయిమా, చాలా చక్కగా చెప్పింది. పిల్లలు ఒక్కసారి అందరూ దీపిక కోసం చప్పట్లు. ఇప్పటి వరకు మీరందరూ విన్నారు కదా, పిల్లలందరూ పాటలు పద్యాలు రెయిమ్స్ శ్లోకం చక్కగా పాడారు. ఇప్పుడు ఊహ అనే అమ్మాయి మనకేదో కథ చెప్తుందట, విందాము. ఊహ, నువ్వే క్లాస్ చదువుతున్నావు?
1: ఫిఫ్త్ క్లాస్.
0: ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావా? ఏ కథ చెప్పాలనుకుంటున్నావు?
1: శ్రవణకుమారుడు.
0: శ్రవణకుమారుడు, సరే స్టార్ట్ చేయి.
1: పూర్వం దశరథ మహారాజు కోసల రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆ కాలంలో శ్రావణకుమారుడు అనే మునికుమారుడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు ముసలివారు, గ్రుడ్డివారు. అతని తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమ భక్తి కలవాడు. వారికి సేవ చేయడంలో ఎన్నడూ విసుగు చెందేవాడు కాదు. ఒకసారి అతని తల్లిదండ్రులకు తీర్థయాత్ర చేయాలని కోరిక కలిగింది. శ్రవణకుమారుడు వెంటనే ఒక కావడీలో అతని తల్లిదండ్రులను కావడీలో కూర్చోబెట్టి ఆ కావడీని భుజాన ఎత్తుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు. వెళుతూ ఉండగా ఒక అడవి మార్గంలో వారికి దాహం వేసింది. శ్రవణకుమారుడు వెంటనే ఆ కుండను తీసుకొని నీటి కోసం నదికి వెళ్ళాడు. కుండను నీటిలో ముంచుతుండగా బుడబుడమని ధ్వని వచ్చింది. అదే సమయంలో వేటకు వచ్చిన దశరథుడు ఆ శబ్దం విని నీరు తాగుతున్నది జంతువే అని భావించి బాణం వేశాడు. ఆ బాణం శ్రవణుడికి తగిలింది. అది చూసి దశరథుడు చాలా బాధపడ్డాడు. శ్రవణకుమారుడు చనిపోతూ దశరథుడితో, అయ్యా, ఈ దగ్గరలో గ్రుడ్డివారైన నా తల్లిదండ్రులు దాహంతో ఉన్నారు, వెంటనే నీరు వారికి అందించి వారి ప్రాణాలు కాపాడమని కోరాడు. ఇంత బాధలో కూడా శ్రవణకుమారుడు అతని తల్లిదండ్రులు ప్రాణాలు కాపాడమని కోరాడు.
0: చాలా చక్కగా చెప్పింది కదా, ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న ఊహ. మరి ఈ పాపకి అందరూ క్లాప్స్ కొట్టండి ఒక్కసారి. ఇప్పుడు మనల్ని అలరించడానికి, ఉంగరంపై పాట పాడడానికి ఇద్దరు బుడతలు వచ్చారు. ఈ బుడతలు ఎలా పాడతారో చూద్దాం.

0: అన్వేష్ భవానీ ఎంత చక్కగా పాడారు ఉంగరం మీద పాట, చప్పట్లు కొట్టండి పిల్లలు. వింటున్నారు కదా, ఈ కొత్తగూడెం మండలం ఇందిరానగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఎంత చక్కగా చెప్తున్నారు వీరికి వచ్చిన పాటలు మాటలు పద్యాలు గేయాలు అన్ని. ఇప్పుడు మరో ఇద్దరు చిన్న పిల్లలు వస్తారట, ప్రార్థన గీతం పాడతారట. చెప్పండి, మీరిద్దరు ఏ క్లాస్ చదువుతున్నారు?
1: ఫస్ట్ క్లాస్.
0: ఫస్ట్ క్లాస్ చదువుతున్నారా? పాడండి.

0: సంబల్.
1: చాలా చక్కగా పాడారు ఇద్దరు, జోయ ముష్కన్ ఇంకా ప్రహాన. వీళ్ళిద్దరికి ఒక్కసారి చప్పట్లు కొట్టరా?
2: వెరీ గుడ్.
1: సరే, మనం అందరం పోయిన నెలలో 26 జనవరి రిపబ్లిక్ డే చాలా ఘనంగా జరుపుకున్నాం కదా, ఇప్పుడు దేశభక్తి గీతం పాడడానికి వస్తున్నారట. ఎవరు అంటే ఊహ ఇంకా సంయుక్త దీపిక. వీళ్ళంతా దేశభక్తి గీతం పాడి మనల్ని అలరిస్తారట. పాడండి పిల్లలు.

0: దీపిక సంయుక్త ఊహ వీరంతా ఎంత చక్కగా పాడారు. రింగు రింగులు సాగిపోయే జెండా, రంగురంగుల జెండా, చాలా చక్కగా పాడారు. మరి మీరు ఈ పాటని మొన్న 26 జనవరికి పాడారా? పాడారా? మరి పిల్లలు వీరందరికీ ఒకసారి క్లాప్స్. మరి మన జాతీయ జెండాని మనం ఎప్పుడెప్పుడు ఎగరవేస్తామో తెలుసా?
1: తెలుసు.
0: ఎప్పుడు ఎగరేస్తాము?
1: ఆగస్టు 15 జనవరి 26న ఎగరేస్తాం.
0: వెరీ గుడ్. వీరి ఉత్సాహం చూసి మరికొంతమంది పిల్లలు మేం పాడతాం మేం పాడతాం అనుకుంటూ ముందు ముందుకు వస్తున్నారు. ఎవరు వస్తున్నారంటే, తెలంగాణ అంటేనే మన సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నం. తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్ మన బతుకమ్మ పండుగ. అలాంటి బతుకమ్మ పండుగ గురించి పాట పాడడానికి వస్తున్న చిన్నారులు సంయుక్త, భవాని, పాడండి.
1: బతుకమ్మ.

0: కవియాలు.
1: చాలా చక్కగా పాడారు ఊహ ఇంకా సంయుక్త బతుకమ్మ గురించి. మరి పాట అయితే పాడారు కానీ మరి మీరు బతుకమ్మని ఆడుకుంటారా? మరి చెరువుకెళ్ళి పూలు కోసుకురావడం, పూలు పేర్చడం, ఆకులు కోసుకురావడం ఇవన్నీ చేస్తుంటారా?
0: చేస్తుంటారా.
1: ఈ బతుకమ్మ పండుగలో మెయిన్ గా మనం పెట్టే పువ్వులు ఏంటో తెలుసా?
0: తంగేడు
1: పువ్వు. సరే, ఇప్పటి వరకు ఇందిరానగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారి పాటలతో, వారి మాటలతో, పద్యాలతో మనలందరినీ అలరించారు కదా. వారంతా కలిసి ఒక సందేశం ఉన్న నాటికని మనకి చెప్తారట. ఆ నాటిక ఏంటో, ఎవరెవరు చెప్తారో, ఏం చెప్తారో, ఎలా చెప్తారో తెలుసుకుందాం. పిల్లలు, నాటిక పేరేంటి? చిట్టి చేతులు. ఓకే, చిట్టి చేతుల నాటికలు ఏ సందేశం గురించి చెప్పదలుచుకున్నారు?
0: సహాయం.
1: సహాయం గురించి. సరే, మరి ఇప్పుడు నాటికను మొదలు పెడదాము.
0: గా కొత్తగూడెం క్లబ్బులో ఏదో పిల్లల పండుగ జరుగుతుందట, గది చూసేటందుకు పోతున్నా, మళ్ళీ ఉంటాను.

0: పోతాను. గా అందాక తోలుకుపోయేటోళ్ళుంటే బాగుండు. నాకేమతో వదలు వదాయే, ఎట్లనో ఏమో. అమ్మో, గుంటలో పడిపోయిన బాబోయ్, నన్నెవరైనా కాపాడండి బాబోయ్. గుంటలో పడిపోయిన బాబోయ్, నన్నెవరైనా కాపాడండి బాబోయ్. నన్ను ఎవరూ కాపాడేవారే లేరా?
1: ఆ సిస్టర్, ఆపరేషన్కి అంతా రెడీనా? మత్తు డాక్టర్ వచ్చినాడా? నేను వస్తున్నా. ఆపరేషన్కి అంతా సిద్ధం చేసి ఉంచండి, నేను వచ్చి ఆపరేషన్ చేస్తాను.
0: ఓ డాక్టర్ అయ్యో, నన్ను గుంటలో నుంచి బయటికి తీయ్యా.
1: అయ్యో అవ్వా, గుంటలో పడినావా? నాకు అర్జెంటుగా ఆపరేషన్ ఉంది. నేను ఆపరేషన్ చేశాక మా వాళ్ళని ఎవరినన్నా పంపిస్తాను, వస్తాను అవ్వా.
0: అయ్యో దేవుడా, నన్ను డాక్టర్ గారు కాపాడలేదు, నన్ను ఎవరు కాపాడతారో ఏమో, నన్ను కాపాడేవారే లేరా?
2: ఇక్కడ సీన్లు చాలా బాగున్నాయి, కొన్ని ఫోటో తీసుకుంటే బాగుంటుంది. వావ్, సూపర్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్.
0: ఓ ఫోటోలు అయ్యో, నన్ను గుంటలో నుంచి బయటికి తీ బిడ్డా.
2: అయ్యో అవ్వ, గుంటలో పడినావా? ఎవరు సాయం చేయలేదా? అలాగే ఉండవ్వా, నిన్ను ఫోటో తీస్తాను. ఈ చెయ్యి ఇలా పెట్టు. అలాగే ఉండు. హలో, వస్తున్నా, వచ్చి ఫోటోలు తీస్తాను. అవ్వ, ఈ ఫోటోలు అన్ని పేపర్ ఆఫీస్లో ఇవ్వాలి, వార్త రాపిస్తాను. వస్తా అవ్వ, వెళ్ళొస్తా.
0: ఓరి నాయనో, ఓరి దేవుడో, నన్నెవరు కాపాడతారో ఏమో, నన్ను కాపాడేవారే లేరా?
2: మన ఊరికి ఇలా ఎంపీ గారు వస్తున్నారు, పదండి పదండి, తీసుకొద్దాం పదండి.
3: ఎంపీ గారికి జిందాబాద్, ఎంపీ గారికి జిందాబాద్, ఎంపీ గారికి జిందాబాద్. నమస్కారం ఎంపీ గారు.
4: నమస్తే నమస్తే, అందరు బాగున్నారా?
5: మీ క్షేమమే నా క్షేమం, మీ బాగే నా బాగు, మీరంతా నా దేవుళ్ళు, మీకోసం నా ప్రాణాలైనా అర్పిస్తా, ఢిల్లీలో ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తాను.
0: ఓ ఎంపీ అయ్యా గారు, మీ దండం పెడతాని, కాలు ముక్తాని, బాంచాన్ ప్రాణాలు పోయేటట్లుగా ఉంది, ధూప బాగా అవుతుంది, నన్ను గుంటలో నుంచి బయటికి తీయ్యా.
4: అయ్యో అవ్వా, గుంటలో పడినావా? నీదంతా పరిపక్షల కుట్రలా ఉంది, నేను పడాల్సిన గుంటలో నువ్వే నన్ను కాపాడినావా? ఈ విషయం పార్లమెంట్లో మాట్లాడతానవ్వా, వెళ్ళొస్తా వెళ్ళొస్తా. నమస్తే తమ్ములకు అక్కలకు, నమస్తే నమస్తే, టాటా టాటా టాటా.
0: బాలోత్సవానికని వచ్చాను, ఈ గుంటలో పడినాను. డాక్టర్ గారు వచ్చిండ్రు వెళ్ళిండ్రు, కానీ నన్ను కాపాడలేదు. ఫోటోలు అయ్య వచ్చిండు వెళ్ళిండు, కానీ నన్ను కాపాడలేదు. ఎంపీ అయ్యగారు వచ్చిండ్రు వెళ్ళిండ్రు, కానీ నన్ను కాపాడలేదు. నన్నెవరు కాపాడతారో ఏమో, నన్ను కాపాడేవారే లేరా?
2: పదండి పదండి, మనం కొత్తగూడెం క్లబ్కి వెళ్ళాలి, నాకు టైం అవుతుంది, పదండి.
0: ఓ ఆడబిడ్డల్లారా, మీరైనా నన్ను కాపాడుతారా?
2: అయ్యో ఒక గుంటలో ఎలా పడినావు?
0: కొత్తగూడెం క్లబ్ నందు పిల్లల సంబురాలు జరుగుతున్నాయట, గవి చూడ్డానికి పోతున్నా, ఇంతలో గుంటలో పడినా.
2: లేవ్వా, మేము కూడా అక్కడికే వెళ్తున్నాము.
0: ఎంత మంచి బిడ్డలు మీరు, ఆ దేవుడు మిమ్మల్ని చల్లంగా చూడాలి. మీ చిట్టి చేతులతో నన్ను కాపాడినారా? బాగా చదవండి, బాగా ఎదగండి.
3: బాగా చదువుతామవ్వా, బాగా ఎదుగుతామవ్వా.
2: కొత్తగూడెం క్లబ్కి వెళ్దాం,
0: పదండి.
6: పిల్లలందరూ చాలా చక్కగా చెప్పారు. నాటికని చిట్టి చేతులు అనే నాటికలో సహాయం చేయాలి అనే మెసేజ్ ని ఇస్తూ చక్కగా కథను చెప్పారు. పిల్లలు, మరి మీరెవరికైనా సహాయం చేశారా? చేశారా? వెరీ గుడ్. ఎవరెవరికి చేశారు సహాయం? ఎంతమంది చేశారు?
0: మా నాయనమ్మకి చేశాను.
6: మీ నాయనమ్మకి చేసావు, మరి ఇంకా వేరే మిగతా వాళ్ళకి ఎవరికైనా చేసావా? బయట ఎవరికైనా
0: చేశా.
6: మరి మీ నాయనమ్మకి సహాయం చేసావు అన్నావు కదా, ఏం సహాయం చేసావు?
0: మా నాయనమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది మేడం, అయితే తీసుకొచ్చి పడుకోబెట్టాను.
6: వెరీ గుడ్. పిల్లలు చాలా చక్కగా కథను చెప్పారు కదా, మరి పిల్లలకి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఈ కథలో ఈ పాత్రలు ఎవరంటే, ముసలమ్మకి ఇచ్చిన పాప ఏమో ఎస్ ఊహ, 5th క్లాస్ చదువుతోందిట. ఇంకా డాక్టర్ ఏమో జి సంయుక్త, 4th క్లాస్. ఫోటోగ్రాఫర్ ఏమో సిహెచ్ ఉమశ్రీ. ఎంపీ గారికి ఇచ్చినదేమో వి నవ్యసారిక, 5th క్లాస్ చదువుతోందిట. ఇంకా చిన్నారి బాలికలేమో దీపిక, తబసుం, జోయా, భవానీ, సువర్ణ, శ్రీవల్లి. పిల్లలందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము పాడతాం, మేము పద్యాలు చెప్తాం, ప్రేమ్స్ చెప్తాం, కథలు చెప్తాం అనుకుంటూ, నాటకాలు చెప్తాం అనుకుంటూ వస్తున్నారు. మరొక బాబు వచ్చాడు, ఏం చెప్తాడో విందామా? బాబు నీ పేరేంటి?
7: ఈశ్వర్.
6: ఈశ్వర్, ఈశ్వర్ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?
7: సెకండ్.
6: సెకండ్ క్లాస్ చదువుతున్నావా? ఈ రోజు ఏం చెప్పడానికి వచ్చావు ఇక్కడికి?
7: చిట్టి చిలకమ్మ.
6: చిట్టి చిలకమ్మ రేమ్ చెప్తావా? సరే చెప్పు మరి.
7: చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుక్కున మింగావా.
6: వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పాడు. అందరు ఒక్కసారి చప్పట్లు కొట్టండి. చివరిగా మనందరి కోసం ఒక దేశభక్తి గీతం వినిపిస్తాడట 5th క్లాస్ చదువుతున్న సాయి లక్ష్మణ్ అనే బాబు.
8: ఎంత సుందరం మన భారతదేశం,

0: మధురము మన తెలుగు భాష భావం. డాక్టర్ అంబేద్కర్, గాంధీ, నెహ్రూ, భగత్, ఎన్టీఆర్లు, మాంచాల, రుద్ర, బాంబ, ఝాన్సీ, ఇంద్రియమ్మలు, అన్నపూర్ణగా వెలసిన అందమైన మన దేశం. ఎంత సుందరం మన భారతదేశం, ఎంత మధురము మన తెలుగు భాష భావం. తెల్లదొరల గుండెలను కరిగించిన అల్లూరి, గలం విప్పి పౌరుషంతో గర్దించిన తెలుగు భాష. ఎంత సుందరం మన భారతదేశం, ఎంత మధురము మన తెలుగు భాష భావం.
1: చాలా చక్కగా పాడావు నాన్నా. నీకెవరు నేర్పించారు ఈ పాటని? మేడం నేర్పించిందా? నువ్వు అప్పుడప్పుడు పాడుతుంటావా స్కూల్లో?
2: పాడుతుంటా.
1: మరి విన్నారు కదా, ఇప్పటి వరకు కొత్తగూడెం మండలం ఇంద్రనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు. వీరంతా వాళ్ళకి వచ్చిన పాటలు, మాటలు, పద్యాలు, కథలు, రైమ్స్, నాటిక ఇలాంటివెన్నో వారి చిట్టి చిట్టి మాటలతో మనకు చెప్పి మనల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. మరి మీరు కూడా మీ చిన్నారులతో చిట్టి చిట్టి మాటలు ఆకాశవాణిలో పలికించాలి అనుకుంటే వెంటనే ఆకాశవాణికి విచ్చేసి మా చిన్నారి లోకం కార్యక్రమంలో పాల్గొనండి. మళ్ళీ వచ్చే వారం మరికొంతమంది చిన్నారులతో ఇదే సమయంలో మీ ముందుంటుంది చిన్నారి లోకం.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
4: ఆకాశవాణి సమయం 1:10 కావస్తుంది. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని సాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లో బోనాల పండుగ కోలాహలంగా సాగుతోంది. మహంకాళి ఆలయాలన్నీ భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్లోని తన నివాసంలో ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగరవేశానని సామాజిక మాధ్యమం వేదికగా కేంద్ర మంత్రి తెలియజేశారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తి, ఐక్యతాభావాన్ని చాటాలని కోరారు. దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకొచ్చి కాలాతీతమైన జాతీయ ఐక్యత, దేశభక్తి స్ఫూర్తిని చాటుకోవాలన్నారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని విజయవంతం చేయడం ద్వారా దేశ సమైక్యత, దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులతో ఆయన సమావేశమయ్యారు. పరిశ్రమలకు భూమి, నైపుణ్య మానవ వనరులు, నిరంతర విద్యుత్ మౌలిక సదుపాయాలు రాష్ట్రం బలాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ద్వారా ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షిస్తామని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 trillion తీసుకువెళ్లడమే లక్ష్యమని చెప్పారు. ప్రవాసులు పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగాన్ని ఆధునిక, పారదర్శక, సురక్షిత, పోటీ సామర్థ్యంతో తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో ఏర్పాటు చేసిన సహకార నవక్రాంతి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశంలోని సుమారు 1400 పట్టణ సహకార బ్యాంకుల్లో 6 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లున్నాయని చెప్పారు. చిన్న బ్యాంకులకు ఆధునిక సాంకేతికత, సైబర్ భద్రత, డిజిటల్ సేవలను తక్కువ ఖర్చుతో అందించడమే అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా పట్టణ సహకార బ్యాంకుల కోసం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, బ్యాంక్ ఇన్ ఏ బాక్స్ సేవలను ప్రారంభించారు. NUCFDC, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతిని

0: దైవంగా అడవిని తల్లిగా భావిస్తూ తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సమాజాల జీవన విధానం ప్రపంచ నాగరికతకు మార్గదర్శకమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రకృతి పరిరక్షణ, సమిష్టి జీవనం, సాంస్కృతిక విలువల పరిరక్షణలో వారి జ్ఞానం, సంప్రదాయాలు యావత్ మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆత్మగౌరవం కోసం అందరూ కలిసి నిలబడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఆదివాసీలకు మంత్రి సీతక్క, వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసీ ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వారు తెలియజేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో అధికారిక కార్యక్రమానికి ముందు స్థానిక రాయి సెంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరారు. జోడేఘాట్లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో కుమరం భీం జన్మస్థలం రౌటసింగపల్లిలో ప్రత్యేక వేడుకలు జరుగుతున్నాయి. అన్ని మండల కేంద్రాల్లోనూ ఆదివాసీ సంఘాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేడుకల సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలంలో ఐటీడీఏ, వివిధ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. నగరంలో బోనాలోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారి బోనాలతో నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు, పరిసర ప్రాంతాల్లో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు, డప్పుల మోతలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్ధలతో బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయాల మధ్య ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు తరలివస్తుండటంతో పోలీసులు విస్తృతంగా భద్రతా చర్యలు చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు తదితర ప్రముఖులు ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం రేపు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ వరంగల్ హనుమకొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. మామునూరులోని 4వ బెటాలియన్ ను సందర్శించి సిబ్బంది విధులు, సంక్షేమం, సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విపత్తు నిర్వహణ విభాగం ఏర్పాటు చేసిన రెస్క్యూ పరికరాలు, సాంకేతిక సామగ్రిని పరిశీలించి సిబ్బంది నైపుణ్యాన్ని అభినందించారు. ఆధునిక సాంకేతికత, నిరంతర శిక్షణతో బెటాలియన్ పోలీసింగ్ ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని డీజీపీ పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీ ట్రస్ట్ ఏర్పాటు చేసిన గాంధీ ఫోటో పుస్తక ప్రదర్శనలను, గాంధీ విగ్రహాలను నాయకులు తిలకించారు. సేవాదళ చైర్మన్ జితేందర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. బీఎల్ఓలు, అధికారులు సమన్వయంతో ఇంటింటి ఓటర్ల పరిశీలన, ఫామ్ల సేకరణ, డిజిటలైజేషన్ను వేగవంతంగా పకడ్బందీగా నిర్వహించారు. ఎన్యూమరేషన్, మ్యాపింగ్ పనుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పరకాల ఘనత సాధించింది. ఈ సందర్భంగా ఆర్డీఓ డిఎస్ వెంకన్న మాట్లాడుతూ,
1: ఎస్ఐఆర్ కంప్లీట్ చేసుకున్నాము 100%. నాకు 7 మండలాలు ఉంటాయి. 7 మండలాల తహసీల్దారులు, వాళ్ళ సిబ్బంది, బీఎల్ఓలు, బీఎల్ఏలు కూడా ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయాలని ఒకటే టార్గెట్ పెట్టుకున్నాము. అందరు ఖుషి వల్ల మనం ఈ రోజు రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. థ్యాంక్ యూ టు ఆల్.
0: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 10వ తేదీన నాగార్జున సాగర్ లోని కృష్ణానది ఒడ్డున వరుణయాగం నిర్వహించనున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అర్చకులతో ఈ యాగం నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. జూరాల నుంచి 36,233 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా నీటి మట్టం 878 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 178 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 16,548 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 1,078 అడుగులు, నీటి నిల్వ 42 టీఎంసీలుగా ఉంది. జూరాల జలాశయానికి వరద ప్రవాహం తగ్గి 80,000 క్యూసెక్

0: మార్కులకు చేరింది. ప్రస్తుత నీటి 47.66 టీఎంసీలుగా ఉంది. జూరాల నుంచి దిగువన ఉన్న శ్రీశైలానికి 39,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్తో పాటు రాష్టంలోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అర్ధరాత్రి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండతో పాటు పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. ప్రస్తుతం తెలంగాణ, మహారాష్ట సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయని, మరో 2 రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగరం మండలం కొండమడుగు శివారులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. 27 కిలోల మెఫెడ్రోన్, 40 కిలోల అసిటోన్ స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మహారాష్టకు తరలిస్తుండగా వాహన తనిఖీల్లో ఇవి పట్టుబడ్డాయి. గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల చెల్లింపులు కరీంనగర్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని కలెక్టర్ చిత్రా మిశ్రా చెప్పారు. జనవరి నుంచి జూలై 2026 వరకు గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలు 11,26,00,000 రూపాయలుండగా పంచాయతీ విద్యుత్ శాఖల సమన్వయంతో సొంత నిధుల నుంచి 5,71,00,000 చెల్లించినట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మై భారత్ ఇంటెన్సివ్ నమోదు కార్యక్రమం ఈ నెల 15 వరకు కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఈ విషయం తెలియజేశారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్ లో బోనాల పండుగ కోలాహలంగా సాగుతోంది. మహంకాళి ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో సమాజ సేవకురాలు శ్రీమతి విఎస్ రాజలక్ష్మి గారితో పరిచయం వింటారు.
1: ఈ రోజు కార్యక్రమంలో మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు, విఎస్ రాజలక్ష్మి గారు. నమస్తే మేడం.
2: నమస్తే అమ్మా.
1: అయితే విఎస్ రాజలక్ష్మి గారి గురించి చెప్పే ముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్పాలి. ఆవిడ దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారి మనవరాలు. అయితే మేడం చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ముఖ్యంగా ఆడపిల్లలకి మహిళలకి సంబంధించిన కార్యక్రమాల్లో. ఆవిడ్ని ఒక మోడర్న్ రెవల్యూషనిస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు కూడా మహిళా సాధికారత కొరకు, బాలబాలికల చదువు కొరకు, వాళ్ళ అభ్యున్నతి కొరకు ఎంతో పాటుపడ్డారు మేడం. మరి ఈరోజు ఆవిడ పరిచయం ఏంటి అంటే, ఆవిడ ఎక్స్పీరియన్సెస్ని మనం ఒక పాఠంలా నేర్చుకోవడం కోసం ఈరోజు మేడంని ఇన్వైట్ చేయడం జరిగింది. ముందుగా మేడం మా ఆకాశవాణి స్టూడియోకి మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ.
1: మరి ఈరోజు మహిళా దినోత్సవంలో చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా మిమ్మల్ని పిలిచాం కదా. మరి మహిళల సాధికారత కోసం, వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, అంతేకాకుండా వాళ్ళు ఒక ఇండివిజువల్గా గ్రో అవ్వడం, ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా గ్రో అవ్వడం కోసం మీరు ఎంతో వర్క్ చేశారు. అంతేకాకుండా మీరు ఒక ఎగ్జాంపుల్గా కూడా నిలిచారు. సో దీనికి ఎటువంటి ప్రేరణ మీకు కలిగింది అన్నది తెలుసుకునే ముందు మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి మేడం. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పుట్టారు?
2: నేనమ్మా మాది వెస్ట్ గోదావరి కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా. అక్కడ జన్మించడం జరిగింది. నా బాల్యం అంతా కూడా కొవ్వూరులోనే జరిగింది. నాకు మొదటి నుంచి కూడా నలుగురు అన్నయ్యల తర్వాత నేను పుట్టాను, ఒకటే

0: పెళ్ళని మా ఇంట్లో. మా ఫాదర్ పోయారు, మా అమ్మగారు కష్టపడి మమ్మల్ని పెంచుకొచ్చారు. చాలా కష్టాల్లోంచే వచ్చాను.
1: అంటే ఒక స్ట్రాంగ్ విమెన్ పెంచిన ఇంకొక స్ట్రాంగ్ విమెన్ మీరు.
0: సో అది ఏమనిపించేదంటే చదువుకోవాలని చాలా ఆరాటం ఉండేది నాకు. ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా కొంతమంది ఇంగ్లీష్ మీడియం చదివేవాళ్ళు మా ఊర్లో. సో నేను గవర్నమెంట్ స్కూల్కే వెళ్ళేదాన్ని. అయ్యో మనం ఏంటి, మనకి అంత స్తోమత లేదు కదా ఇంగ్లీష్ మీడియాల్లో చదువుకోవడం. సరే మన మామూలు స్కూల్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని పైకి రావాలి అని స్ట్రాంగ్గా ఉండేది. అలాగే మా అన్నయ్యలు అందరూ కూడా బాగా చదువుకున్నారు. మా పెద్ద బ్రదర్ అయితే భాషాప్రవీణ, తెలుగు పండిటమ్మ. మా చిన్నన్నయ్య ఏమోనో ఆయన కూడా తర్కం విద్యాప్రవీణ, సంస్కృతి చదువుకున్నాడు. మా మూడో బ్రదర్ కూడా అలాగే ఇంటర్మీడియట్ చదివి వేరే జాబ్లో ఉన్నాడు. మా ఫోర్త్ బ్రదర్ కూడా జాబ్ చేస్తూ ఉండేవాడు మామూలుగా. తర్వాత నేననమాట, నలుగురు తర్వాత. బట్ నా దగ్గరకు వచ్చేసరికి మా అమ్మగారికి ఏంటంటే, ఎందుకు ఆడపిల్లలకి చదువు, చదువుకోవడం ఎందుకు, పెళ్లి చేసి పంపించేస్తాం కదా అని ఒక ఇది ఉండేది. కానీ మా మామగారికి, దువ్వూరు సుబ్బమ్మ గారికి మాత్రం ఇంట్లో నేనే ఆడపిల్లని. చాలా ఎవరికి లేరు, మా బాబాయ్య వాళ్ళకి కూడా ఆడపిల్ల లేరు. మా ఫ్యామిలీలో నేనే ఆడపిల్ల కాబట్టి ఆవిడ నన్ను పిలిచి ఎప్పుడూ అనేవారు అనమాట, దీన్ని నాలాగ చెయ్యాలి, ఏదైనా పనికొచ్చే పనులు చెయ్యాలి అని. ఆవిడెప్పుడు, ఆవిడ స్వాతంత్ర సమరయోధురాలు కాబట్టి ఆవిడ యొక్క లక్షణాలు నాకు రావాలని ఆవిడ కోరుకునేవారు. ఎప్పుడు మా ఊరు నుంచి రాజమండ్రికి, రాజమండ్రిలో మా అమ్మగారు ఉండేవారు, పడవలోనూ వెళ్ళేవాళ్ళం అనమాట లాంచ్లో. వెళ్ళినప్పుడల్లా ఆవిడ నాకు చెవులు కుట్టించడం, ఏదో పెట్టడం, దీన్ని మంచిగా ధైర్యవంతురాలుగా పెంచాలి అనే ఉద్దేశం ఆవిడకు ఉండేది బాగా. సో అలా పెరిగిన దాన్ని నేను కొన్నాళ్ళు పోయాక ఏం చేయాలి, ఎలా సహాయపడాలి ఇతరులకి అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. నేను సిక్స్త్ క్లాస్కి వచ్చేసరికి మా మదర్కి ఒంట్లో బాగోక అది డిస్కంటిన్యూ అయిపోయింది చదవడం అనమాట. అప్పుడు మా ఊర్లో కేసిరాజు అప్పారావు గారిని ప్రిన్సిపాల్ ఆయన. ఆ సిక్స్త్ డిస్కంటిన్యూ అవడంతో మళ్ళీ సెవెంత్లో జాయిన్ అవ్వాల. ఎందుకు సెవెంత్లో జాయిన్ అవ్వాలంటే ఆ సెవెంత్ క్లాస్ కూడా వెళ్ళలేకపోయా అమ్మగారి అనారోగ్యంతో. అప్పుడు కాలేజీలో భాషాప్రేమిలో అడుగుదాము, ఎంట్రన్స్లో జాయిన్ అయిపోవచ్చు. అప్పుడు కొంత టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళే జాయిన్ అయ్యేవారు, చాలా స్పెషల్ క్యాండిడేట్స్ని తీసుకునేవారు. అందులో అవేర్ వారి దగ్గరికి వెళ్ళి, నేను ఏమండి, నేను ఇలా నాకు ఇలా పాఠశాలలోనే చదువుకున్నాను కదా, దానికి ఉండే అర్హతలు నాకుంటే కనుక మీరు సీట్ ఇవ్వండి అన్నా. అప్పుడు శబ్దమంజరి, ఏ శబ్దం అడిగినా చెప్పేసేదాన్ని. అలాగే బాలరామాయణం శ్లోకాలు కానీ, అమరకోశాలు, ఇవన్నీ చాలా అవన్నీ నేర్చుకుని వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళే ఆయన ఆశ్చర్యపోయారనమాట. వెంటనే నాకు సీట్ ఇవ్వడం జరిగింది. 1 ఇయర్ అయ్యాక నాకు మళ్ళీ ఇంకా మ్యారేజ్ జరగడం జరిగింది. అనుకోని విధంగా ఇంట్లో కొంచెం ఏజ్ 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి చేసేసేవారు. అలాగా ఇంకా చేస్తే ఏడ్చాను, అయ్యో ఏంటి, నేను ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను పెళ్లి చేసుకోనంటే ఒప్పుకోలేదు ఇంకా మా మదరు మా అత్తయ్యలు వాళ్ళు. సరే చేసేసుకో, మంచి సంబంధం కదా అని ఆయన ఆంధ్ర షుగర్స్లో కాంట్రాక్ట్ తీసుకొచ్చారు. మావారు ఫైబర్ గ్లాస్ బిజినెస్ చేసేవారు. వారు నేను చదివిస్తాలే అని చెప్పడంతో ఆయనకి నచ్చి నేను ఇంకా నాకు మా మ్యారేజ్ అయిపోయింది అలా వితిన్ 1 మంత్ లోపల.
1: సో చదివిస్తారు అన్న ప్రామిస్ తీసుకునే మీరు పెళ్లి చేసుకున్నారు. సో మరి ఆ ప్రామిస్ ని నిలబెట్టుకున్నారా లేదా మీ హస్బెండ్?
0: అంటే సర్కంస్టెన్స్ సరిగ్గా లేవు. అక్కడికి వెళ్ళాక ఆయన బిజీగా ఉండడం, టూర్లో వెళ్ళడం, దాంతో గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ అగైన్ హైదరాబాద్ వచ్చేసాం. అసలు మీకు ముందర ఇది చెప్పాలి, నాకు అసలు ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే, పెళ్లి కాకముందే గోదావరి పుష్కరాల్లో నేను గోదావరిలో స్నానం చేస్తూ ఉంటే ఇద్దరు ముసలాళ్ళు దొమ్మేరు పసివేదల అంటారు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చి స్నానాలు చేసేవారు. ముసలి వాళ్ళు ఇద్దరు కొట్టుకెళ్ళిపోయారు. అప్పుడు నాకు అసలు నేను అసలు వాళ్ళని తీసుకురాగలనా, తీసుకురాగలనా, ఈత కొడతాను కానీ తీసుకొచ్చేద్దాని మొండి ధైర్యంతో నేను దూకా. వాళ్ళిద్దరు లేడీస్ని జుట్టు పట్టుకుని గట్టు మీద తీసుకొచ్చా, ఇద్దరిని
1: తీసుకొచ్చాను.
0: నా అప్పుడు 10 ఏళ్ళు.
1: 10 ఏళ్ల వయసులో పెద్దవాళ్ళు ఇద్దరిని జుట్టు పట్టుకొని
0: తీసుకుష్కరాల్లో
1: కొట్టుకుపోతుంటే తీసుకొచ్చాను.
0: ఇలా లాక్కొచ్చేసాను. అసలు అది నాకు నేనేనా అనిపిస్తుంది. అందులో అందరూ చూస్తూ ఉండిపోయారు, ఎవరు వెళ్ళటం లేదు. అప్పుడు గమ్మున ఇద్దరిని తీసుకొచ్చరికి వాళ్ళు ఒకటే నన్ను నుంచోబెట్టి, అమ్మ నువ్వు లేకపోతే ఏమైపోయేవాళ్ళ, అది ఇది అని చేతిలో. అప్పుడు 1 పైసా 2 పైసా కాణీలు అవి ఉండేవి మా రోజుల్లో. అవి చేతిలో పెట్టి నాకు పసుపు పెట్టడం, బొట్టు పెట్టడం ఇలాంటివన్నీ చేశారు. చాలా రోజులు నాకు అది మైండ్లో నిలిచిపోయింది, ఏంటి వీళ్ళు ఇంత చేశారు, ఈ వాళ్ళని రక్షిస్తే ఇలా ఉంటుందా, హెల్ప్ అంటే ఇదేనా అని అప్పుడు నాకు రియలైజేషన్ అయ్యి. అక్కడ ఆ రోజుల్లో మా ఊర్లోనమ్మా అప్పుడు వేరే వేరే

0: కులాలు ఉండేవారు, అన్ని అగ్రహారంలా ఉండేది. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళేవారు కదా, అలా ఉండేవి అప్పుడు ఆచార వ్యవహారాలన్నీ కూడా. సో ఆ టైంలో నేను వెళ్ళేదాన్ని, ఎవరిని కేర్ చేయకుండా వెళ్ళడం అంటే సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ అందరికీ ఒకటే కదా, నా చిన్ననాటి నుంచే నాకు మైండ్లో నాటుకుపోయింది.
1: సమస్యకి కులంతో మతంతో సంబంధం లేదు, ఎవరికన్నా సమస్య వస్తుంది.
0: ఆ చిన్నతనం నుంచి ఉండడంతో అలా ఎంత చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. కానీ ఒక్కటి, మా ఇప్పుడు మా పెళ్ళి అవగానే మాత్రం అనుకున్నా, ఓ సిటీకి వెళ్తే చెన్నై సిటీకి వెళ్తాం కదా, అక్కడ మనం ఇంకా ఎవరికైనా సహాయపడగలం, అలా అదొక మైండ్లో ఉండేది. మ్యారేజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా కారణాలే. ఈ ఊర్లో కాకపోతే ఇంకో చోట మనం మన ఇది చూపించాలి, మన హెల్ప్ చేయాలి అని. ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళి కూడా ఒక 2-3 నెలలు ఉన్నాం అంతే, వారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోవడంతో వచ్చేసాం. అందుకు అక్కడ చదువు నాకు పునిస్టాప్ అయింది. వచ్చేసాక కూడా ఇక్కడ ప్రమదా మండలి అని ఎర్రాపల్లి సీతాకుమారి గారు ఉండేవారమ్మా, అప్పుడు సుగుణమణి గారు, వీళ్ళంతా మీకు తెలిసే ఉంటుంది. ఆవిడ దగ్గర వాళ్ళ బిఏ క్లాసెస్లో జాయిన్ అయ్యాను, 2 ఏళ్ల కోర్సు. అది చదువుతూ ఉంటుంటే మళ్ళీ నాకు అది కూడా పునిస్టాప్ అయింది. 1 ఇయర్ ఎగ్జామ్స్ ముందర కరెక్ట్గా మా బాబు కడుపుతో ఉన్నాను, సో అప్పుడు వెళ్ళలేక అది కూడా ఆ ఎగ్జామ్స్ కూడా రాలేకపోయా. మళ్ళీ పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక నేను ఇక మళ్ళీ ఈ చదువు దీంతో ఆపకూడదు, వెళ్ళాలి అని ఒక ఉద్దేశంతో ఓపెన్ యూనివర్సిటీ బిఏ క్లాసెస్లో జాయిన్ అయ్యాను. ఏవి కాలేజ్కి వెళ్ళేదాన్ని క్లాసెస్, అది కూడా లాస్ట్ ఫైనల్ ఇయర్లో అది ఒక మార్కుతో ఇదైపోయింది. అప్పుడు యూనిసెఫ్ ప్రాజెక్ట్స్ అవి చేసి మహిళా కార్యక్రమ మాతా సంక్షేమ కార్యక్రమాలకి విరివిగా వెళ్ళేదాన్ని అనమాట. ఇక్కడంతా హైదరాబాద్లో వనపర్తి, ఈ వెనకబడ్డ వీళ్ళు ఉన్నాయి కదమ్మా, మహబూబ్ నగరు, అవన్నీ వెళ్ళి అంబాడి తండలో అసలు డెలివరీ ఎలా చేసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ చూసి యూనిసెఫ్లో నన్ను పంపించారు అలాంటి కార్యక్రమాలకి, ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్స్కి.
1: మీరు ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు మేడం?
0: నేను అబ్బూరు ఛాయదేవి గారిని ఉండేవారు, నాకు చాలా ఆవిడంటే అభిమానం. నేను వాళ్ళ ఇంటి పక్కనే, మేము పక్క పక్కనే ఉండేవాళ్ళం. సో ఆవిడ నా టాలెంట్ గుర్తించి, రాజలక్ష్మి నువ్వు, ఆవిడ చాలా నాకు వెనకాల హెల్ప్ చేశారండి. ఫస్ట్ సాహిత్య పరంగా అబ్బూరు ఛాయదేవి గారితోటే నాకు ఇది. ఆవిడ చీఫ్ లైబ్రరీ ఆఫ్ ఢిల్లీ, తెలిసే ఉంటుంది మీకు. వాళ్ళ హస్బెండ్ వరదరాజేశ్వర రావు గారు, ఆయన పివి నరసరావు వాళ్ళందరికి కూడా అడ్వైజర్ ఆయన, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, వాళ్ళ ఇంటికి వచ్చేవారు. వచ్చినప్పుడు ఎందుకు ఆవిడ నన్ను పిలిచే, చూడండి ఎంత టాలెంటెడో రాజలక్ష్మి అని. చాలా దుగురు సుబ్బమ్మ గారు మనవరాలని ఎవరు వచ్చినా నన్ను పరిచయం చేసేసేది. ఆ విధంగా అప్పటి నుంచి ఏదో యాక్టివ్, తెలవకుండానే చాలా చేసేసాను అనుకోండి. అప్పుడు అప్పుడు దూరదర్శన్ వచ్చిన కొత్త, 82-83లో మన హైదరాబాద్కి. అప్పుడు ఏఆర్ కృష్ణ గారని వారిని పిలిచి, చూడరా మా అమ్మాయికి ఎంత టాలెంట్ ఉంది రాజలక్ష్మి అంటే, ఆయన వెంటనే ఆయనతో పాటు ప్రియపుత్రుడు, ఆశకరీదన, అద్దె మనుషులు, గబగబా 3 డ్రామాలు దీంట్లో వేశాం.
1: ఓకే.
0: శైలజ్ గారికి వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఆవిడ ఉన్నారు. జయంత్ గారు ఉండేవారు ప్రాజెక్ట్లో, అప్పారావు గారు వాళ్ళంతా ఆ పీరియడ్లో అనమాట. నా డ్రామాలు వేయడం సరదాగా అదొక ఇంట్రెస్ట్గా వేశాను అనుకోండి. ఏదైనా సమాజానికి పనికొచ్చేవి, ఏ థీమ్ తీసుకున్నా కూడా నాకు అట్లా కలిసి వచ్చేది అన్నీ కూడా. అలా ప్రతి ఒక్కటి కూడా నాలో ఒక భాగంగా అనుకుని, ఇతరులకు మనం ఉపయోగపడాలి, మన మనకి ఎప్పుడు ఉంటాయి కదా అని నాకు మొదటి నుంచి ఉంది. దానికి తగ్గట్టు మా వారు సురేంద్రం గారు చాలా, ఆయన నాకు బ్యాక్లో నిలిచేవారు అనమాట, ఎంకరేజ్ చేసేవారండి. పెద్ద ఎడ్యుకేటెడ్ కాకపోయినా ఆయన ఎడ్యుకేటెడ్, అందుకని వారు నా డైనమిక్గా ఉంటాను అని వెనకాల చాలా నిలిచి హెల్ప్ చేసేవారు. అందుకని అన్నీ ముందుకెళ్ళిపోయేదాన్ని.
1: తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా, సర్కమ్స్టాన్సెస్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా మీరు నేను నెగ్గాలి, నేను అనుకున్నది చెయ్యాలి, చదువుకోవాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. మీరు అన్నారు కదా 6th క్లాస్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చేయడానికి మీరు మధ్యలో మీరు సొంతగా ప్రిపేర్ అయ్యి వెళ్ళుంటారు అడ్మిషన్ కోసం. సో యూ హ్యాడ్ దట్ డిటర్మినేషన్, ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్. అయితే మేడం, ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్లే ముందు ఒకసారి మీ నాయనమ్మ గారు, దువ్వూరి సుబ్బమ్మ గారు గురించి తెలుసుకుందాం. అంటే ఆవిడకి ఆ బిరుదు ఎలా వచ్చింది, దేశ బాంధవి అనే బిరుదు ఎలా వచ్చింది, ఆవిడ ఎలాంటి కార్యక్రమాలు చేశారో మరి ఇప్పటి శ్రోతలకి, ముఖ్యంగా యువ శ్రోతలకి తెలియజేద్దాం.
0: ఆవిడ చిన్నప్పుడే భర్త పోయాడండి. యాక్చువల్గా దువ్వూరి సుబ్బమ్మ గారు మా మామగారు అక్క చెల్లెళ్ళు అనమాట, సిస్టర్స్. సో మా నాన్నగారిని ఆవిడ దత్త తీసుకున్నారనమాట. ఆవిడకి పిల్లలు లేరు, మా నాన్నగారే సన్ అనమాట, ఆయన్నే దత్త తీసుకున్నారు, మేమే చూసుకునేవాళ్ళం. ఆవిడకి ఈ భారత భాగవత పద్యాలు వల్ల వేస్తూ ప్రతి

0: గ్రామానికి వెళ్ళేవారు, అందరి చేత కూడా కద్దరు బట్టలు కట్టించేవారండి, మామూలు బట్టలు కట్టద్దని. మళ్ళీ భోగిమంటలు, భోగిమంటల్లో ఈ సిల్క్ వస్త్రాలన్నీ కూడా వేయించేసేవారు. మొత్తం చాలా ధైర్యవంతురాలండి. ఆవిడ 5వ క్లాసే చదివారు.
1: ఓకే.
0: కానీ భారత భాగవత పద్యాలు ఆవిడ అంత బాగా వచ్చనమాట. ఉత్తేజపరిచేవారు ప్రతి గ్రామానికి వెళ్ళడం అనమాట. పొద్దుటే వెళ్ళిపోయేవారు. అదే డాక్టర్ వాసా ప్రభావతి అని ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారి ఇంట్లో రావులపాలెంలో, అక్కడికంటే చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఒక కుంపటి ఇమ్మనమని అడిగి ఆ చిన్న మడిబట్టలాంటి కట్టుకుని ఆవిడ భోజనం చేసేవారు. ఆవిడే వండుకుని స్వయంగా ఆ రోజుల్లో అనమాట. ఫస్ట్ ప్రథమ మహిళ, స్వాతంత్ర సమరయోధుల్లో ఫస్ట్ మహిళ. సెకండ్ పంజాబీ పార్వతి గారు ఉండేవారు ఆవిడ. వీళ్ళిద్దరూ దేశం గురించి కష్టపడ్డవాళ్ళు. తర్వాత బెజవాడ సుబ్బమ్మ గారు, కొంతమంది డొక్కా సీతమ్మ గారు. సీతమ్మ గారు కూడా మా అమ్మగారు చాలా క్లోజ్ అనమాట. ఆవిడ ఆవిడ కూడా సుబ్బమ్మ గారితో వచ్చేవారు. డొక్కా సీతమ్మ గారు కూడా అన్నదానాలు చేసేవారు. మా అమ్మగారు కూడా దేవీ నవరాత్రులు చేసేవారు. 9 రోజులు చేసి అందరికీ భోజనాలు విరివిగా ఇంట్లో. ఇనీస్పేటలో ఉండేదండి పెద్ద ఇల్లు మా అమ్మగారిది. అందరు వచ్చేవారు. మేము కూడా చిన్నప్పుడు అలా వెళ్ళి అక్కడే ఉండేవాళ్ళం 9 రోజులు నవరాత్రులకు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, బులుసు సాంబమూర్తి గారు, మా అమ్మగారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ముగ్గురు ఫస్ట్ మీటింగ్ మేడం. స్వాతంత్రం వచ్చేసింది ఆవిడ కష్టపడ్డందుకు వాళ్ళకి. కష్టపడ్డానికి ముందర ఈ కద్దరు బట్టలు అన్నాను చూడండి, ఒక రాజమండ్రి జమీందారు గారు, నేను కద్దరు బట్టలు కట్టను, సిల్క్ ఇదే పెట్టుకుంటా, ఆయన సెంట్ కొట్టుకోవడం, ఇలాంటి స్టైల్ విదేశీ వస్త్రాలే కట్టేవారట. ఈయన ఎలాగైనా మాన్పించాలని దృఢ సంకల్పంతో బులుసు సాంబమూర్తి గారును, దువ్వూరు సుబ్బమ్మ గారును ఏం చేద్దామని ఆలోచించినప్పుడు వాడిని అడిగారు, ఏమిటయ్యా నువ్వు, నువ్వు కట్టకపోతే అందరు కూడా మళ్ళీ మారిపోతారు కదా, ఇలా చెయ్యొద్దు అని. వీళ్ళు వెళ్ళి ఆయన మాట్లాడేసరికి ఆయన అన్నట్ట, సరే మీరు ఇంత చెప్తున్నారు కదా, వచ్చి మాట్లాడుతున్నారు, ఈ బులు అంటే మీకు తెలవాలని చెప్తున్నానమ్మా, ఇవన్నీ హిస్టరీ చాలామంది చెప్పారు నాకు, విన్నాను బాగా నేను. అప్పుడు నాకు పెద్ద తెలిసి తెలియని వయసే కదా, 5వ ఏడు నాకు ఆవిడ పోయినప్పుడు. 64లో పోయారు మా అమ్మగారు. మా నాన్నగారు మా అమ్మగారు ఒకే ఒక వారం డిఫరెన్స్లో పోయారు. ఇవి పెద్దవాళ్ళందరూ కూడా నాతో, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆవిడ గురించి చర్చించినప్పుడు చెప్పారు నాకు. అప్పుడు ఆ జమీందారుటండి సాంబయ్య గారిని, నువ్వు కోటిపల్లి బస్టాండ్ నుంచి గోకారం బస్టాండ్ దాకా రాజమండ్రిలో నువ్వు మొత్తం బట్టలు లేకుండా విస్తరగా వెళ్ళి వచ్చావంటే తప్పకుండా నేను సిల్క్ బట్టలు మానేసి కద్దరు బట్టలు కడతాను అని చెప్పాటండి. దేశభక్తి అనేది ఎలా ఉండేది ఆ రోజుల్లో అనడానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఆయన అలాగే బట్టలు ఇప్పేసి మొత్తం పాపం వెళ్ళారట. ప్రతి ఒక్కరు కూడా ఆ ఊర్లో తలుపులు వేసుకున్నారట ఇంట్లో. ప్రతి ఒక్కరు కూడా అందరూ చూడలేక ఆయన వెళ్ళి నడిచొచ్చి వచ్చేస్తున్నాడు. ఈయన వచ్చేస్తుంటే మా అమ్మగారు కూడా ఆ భక్తి భావన ఉంది కాబట్టి శభాష సాంబుడు అని ఆవిడ వెన్ను తట్టారట. ఇలాంటి కోకల్లలుగా చెప్తారనమాట. ఆ తర్వాత ఆ జమీందారు మారాడు.
1: ఓకే, ఆయన కద్దరు బట్టలు కదా,
0: అది అది వాళ్ళ ఉద్దేశం కదా, మైండ్లో అలా ఉండేవి. ఇప్పుడు దేశం అంటే మనకు తెలుసు కదా ఎలా ఉన్నారనేది. ఆ రోజుల్లో అలా ఉండేవారు. తర్వాత ఈవిడ కూడా ఎవరైనా మహిళలు కనుక మేము కట్టాం, మాకు ఈ సిల్క్వే కడతాము, కద్దరు బట్టలు కట్టమని ఎవరైనా ఒకళ్ళు ఇద్దరన్నా కూడా, ఏమిటి 100 కేజీలు ముగుళ్ళని మోస్తున్నారు, కద్దరు బట్టలు కట్టుకోరా అని చెప్పి గదివిచ్చేవారట బెత్తం పట్టుకుని. అది సూర్యదేవ రాజలక్ష్మి గారు నాతో అన్నమాటండి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మగవేషాలు వేసుకునేట ఆవిడ సూర్యదేవ రాజలక్ష్మి గారు, వాళ్ళందరికీ కూడా వీళ్ళ టీచర్ సుబ్బమ్మ గారు అనమాట. అలాగా చాలా చమత్కారాలు చాలా జరిగేవి. అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడాను, మేము కనుక కప్పలు అప్పుడు ఉండేవి కదా ఓడల్లో, మీరంతా ఎక్కడికో పోతారు కొట్టుకుపోతారంటే అప్పుడు ఆవిడ అంత మేము అందరం కలిసి ఉమ్మి వేసామంటే ఓడ ఎక్కడికో వెళ్ళిపోతుందని. అట్లా చమత్కారాలు చాలా ఆవిడ చేసేవారిని అందరూ చెప్పేవారు నాకు. ఆ విధంగా ఆ వంశంలో
1: బిరుదు గురించి చెప్పండి
0: ఆవిడకి. ఫస్ట్ ప్రథమ మహాసభలు తంగుటూరు ప్రకాశం పంతులు గారు, బులుసు సాంబమూర్తి గారు, దేశబాంధవ సుబ్బమ్మ గారు ముగ్గురు కలిసి కాకినాడలో పెట్టారు అమ్మ ఫస్ట్. అప్పుడు గాంధీ గారు అక్కడికి వచ్చారు. ఆల్రెడీ ఈవిడ గురించి విన్నారనమాట. విని ఆయన శభాష్ సుబ్బమ్మ గారు, ఇంత అనుకోలేదు, ఏరి ఇంత ప్రభావితం చేశారు మీరు, మహిళలందరినీ మార్చారు వాళ్ళ తరిమి కొట్టడానికి. అంటే ఒకటి కాదండి, ఆవిడ చాలా చేశారు, అది కూడా చెప్తాను. చెప్పాలంటే అసలు నాకు చాలా ఉంది. అప్పుడు ఆయన దేశబాంధవిని బిరుదు ఇచ్చారండి ఆవిడకి. ఆ బిరుదు ఇప్పటికీ నిలిచిపోయి, మొన్న వైజాగ్లో కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను పిలిచారు, వెళ్ళలేకపోయాను. ఆవిడ మీద స్టాంప్ వేశారు, అది నేను పట్టుకొచ్చి చూపిస్తాను మీకు తర్వాత. ఆ విధంగా అలాగా అసలు

0: ఆవిడ యొక్క కష్టం ఇంత అంతా కాదండి, స్వాతంత్ర్యం వచ్చింది అని విన్నాకే ఆవిడ కళ్ళు మూశారు.
1: ఓ వండర్ఫుల్. అయితే మేడం మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా, అంటే చెప్పాలంటే మీరు సరైన గైడెన్స్ పొందారు, సరైన ప్రేరణ పొందారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళ సంరక్షణలో పెరిగారు మీరు నన్ను అడిగితే. అంతేకాకుండా పెళ్ళై హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా అబ్బూరి ఛాయాదేవి గారు మీ ఇంటి పక్కన ఉన్నారంటే వాట్ వండర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ యు హ్యావ్ హ్యాడ్. మరి మీరు యూనిసెఫ్లో వర్క్ చేశారు, అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా మీరు చాలా కార్యక్రమాలు చేశారు కదా, సో వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇంకో ప్రశ్న ఏంటంటే, మీరు కొన్ని అడ్డంకులు ఎదుర్కొని చదువుకున్నారు, మరి డిస్టెన్స్లో అయిన బీఏ కంప్లీట్ చేసే ప్రయత్నం కూడా చేశారు, సరే అన్ఫార్చునేట్లీ అవ్వనప్పటికీ ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా చేయలేని పని మీరు చేశారు, అదైతే ఖచ్చితంగా చెప్పగలం. మరి మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఎలా చేశారు, ముఖ్యంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మహిళలకి కల్పించడంలో మీరు చాలా ప్రముఖ పాత్ర పోషించారు, మరి దాని గురించి కూడా చెప్పండి మేడం.
0: ఇది ఈ కాల్ ఇవన్నీ చేసుకుంటుంటుంటే ఒకసారి వరదరాజేశ్వరరావు గారును అబ్బూరి ఛాయాదేవి గారు అన్నారు, నువ్వు సోషల్ యాక్టివిటీస్లో ఉంటావా రాజరశ్మి, లేకపోతే నువ్వు పొలిటికల్గా వెంకయ్యనాయుడు గారిని పరిచయం చేస్తాను, లేకపోతే నువ్వు బీజేపీలో పెడతావా అని అడిగారు. నిన్న ఈ పాలిటిక్స్ అవి మళ్ళీ అంతా తిరిగి చేయలేనండి, మనం ఎంత దాకా సస్టైన్ అవ్వగలం తెలియదు, బట్ నేను మొదటి నుంచి ఒక ఎవరికైనా మనం ఉపయోగపడాలి, సోషల్ యాక్టివిటీస్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా, నేను అలాగే పెడదామని అనుకుంటున్నాను అన్నాను, ఎవరికైనా ఉపయోగపడదాం మహిళలకి. అప్పుడు వెంటనే ఆవిడ మల్లారి సుబ్బమ్మ గారి దగ్గర నాకు ఆవిడతో కుదిరిందండి. వెళ్ళమ్మ అంటే ఆవిడ చూడగానే అసలు దువ్వూరు సుబ్బమ్మ గారు శిష్యురాలు ఆవిడ, అక్కడ వెళ్ళాక తెలిసింది అమ్మ మీ మామగారు శిష్యురాలు, నేను రాజ్యలక్ష్మి అని నన్ను వదిలిపెట్టలేదండి. ఇంకా అక్కడ చిన్న చిన్న బులిబుల్లి సంస్థలు పెట్టారు ఆవిడ సుబ్బమ్మ, మళ్ళా సుబ్బమ్మ గారి దగ్గర మెహదీపట్నంలో ఉండేది. నేను ఇక్కడి నుంచి ఆ రోజుల్లో 3 రూపాయల ఆటో అక్కడికి చిక్కడపల్లి నుంచి.
1: సుబ్బమ్మ గారు అనగానే నాకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ గుర్తొస్తుంది. అక్కడ విమెన్ స్టడీస్ కోసం ఒక బిల్డింగ్ కట్టడానికి సేవ్ చేసుకున్న సేవింగ్స్ లోంచి చాలా భారీ మొత్తం ఇచ్చారు ఆవిడ. అయితే మల్లాది సుబ్బమ్మ బిల్డింగ్ అని ఉంటుంది, సో ఆ క్రమంలో ఆవిడ గురించి నేను తెలుసుకున్నప్పుడు ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఎఫ్లుయెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి కూడా ఇతరుల కొరకు, ముఖ్యంగా మహిళల కొరకు చాలా సెల్ఫ్లెస్ గా వర్క్ చేశారు, అలాగే మంచి సాహిత్యం కూడా అందించారు.
0: నాకు ఒకటి కాదండి సుబ్బమ్మ గారితో నాకు ఎలాంటి అంటే మీకు అన్ని కలగలిపోయాయి.
1: పెట్టారు మీరు చెప్పారు చిన్న చిన్న
0: స్త్రీ విమోచన, స్త్రీ అభ్యుదయ ఇలాంటివి అనమాట, స్త్రీ జనాభ్యుదయ.
1: ఎలాంటి సమస్యలు ఉండేవి మహిళలకి?
0: అందరూ అండి, ప్రతిదీ కూడా షెల్టర్కి వచ్చేసేవారు ముందరు సుబ్బమ్మ గారి దగ్గరికి, అలా అక్కడే షెల్టర్ ఇవ్వడం, ఈ హస్బెండ్స్ ప్రాబ్లం తాగి కొట్టి అలాంటివన్నీ ఎక్కువ వచ్చేవండి. అప్పుడు వాడు పట్టుకొచ్చే కూలీ అంతా కూడా వాడు ఖర్చు పెట్టేసేవాడు, వీళ్ళు పాపం ఏనాది పనులకు వెళ్ళడం, ఎంత సరిపోవు కదా ఇంకా పిల్లల్ని చదివించలేకపోయేవాళ్ళు, అలాంటి సమస్యలు, కొట్టి పంపడాలు లేకపోతే పెళ్లి చేసుకుని మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడాలు ఇలాంటివి ఆ రోజుల్లో బాగా ఉండేవండి. అప్పుడు వాళ్ళకి ఏ షెల్టర్ లేక వచ్చేసేవాళ్ళు. వర్ణాంతర వివాహాలు కూడా అవి సుబ్బమ్మ గారు, నేను అక్కడే చేసేదానండి, ఎవరు నేను తీసుకుపోయి మళ్ళా సుబ్బమ్మ గారి దగ్గరే వాళ్ళ దాంట్లోనే ఆవిడ సర్టిఫికెట్ ఇచ్చేవారు
1: మ్యారేజ్ సార్.
0: వాళ్ళు నేను మాత్రం పర్సనల్గా వెళ్ళి వీళ్ళు ప్రేమించుకున్నాను ఇంట్లో చచ్చేసేవారు, మ్యారేజ్లు చేసేవాళ్ళు కాదు అప్పట్లో ప్రేమించుకున్నాం అంటే.
1: అంటే ఇతర కులాలు ఇతర మతాలకు చెందిన
0: వర్ణాంతరాహాలు అలా వచ్చేసినప్పుడు వాళ్ళు నిజంగా వీళ్ళు సరైన వాళ్ళ, నిజంగా ప్రేమించుకుంటున్నారా లేకపోతే వీళ్ళు పై పైన ఇదేనా ఆకర్షణ అని వెళ్ళి నేను చూసేదాన్ని. నేను చూసి వాళ్ళని తీసుకొచ్చి సరిగ్గా ఉన్నారు వీళ్ళు చేద్దాం సుబ్బమ్మ గారు అనేదాన్ని. చాలా మ్యారేజెస్ చేసి సర్టిఫికెట్స్ ఇచ్చాం, బాగానే ఉన్నారు వాళ్ళతో, ఇప్పుడు కూడా కలుస్తారు అందరూ
1: టచ్లో ఉంటారు.
0: ఉంటారు, కొంతమంది ఉన్నారు, చాలా చేశారనమాట. ఇంకా సుబ్బమ్మ గారు పోయాక కూడా నేను కూడా నేరుగా వెళ్ళి వాళ్ళకి గుళ్ళల్లో పెళ్లి చేసి కూడా ఉన్నాయి, కొంచెం సరిగ్గా ఉన్నారు అంటే వాళ్ళకి సామాన్లు అవి కొని ఇవ్వడం, ఇంటికి కావాల్సినవన్నీ చాలా చేశాం. తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలన్నీ ఉండే కార్కటిక్ ఉండేవారైనా అలాగే మొదటి భార్యను వదిలేసి ఇంకో చేసుకుంటే ఆవిడ వచ్చి బాధపడుతుంటే సుబ్బమ్మ గారి దగ్గర, ఇది 20 ఏళ్ళు అయింది రాజ్యలక్ష్మి ఆయన వదిలేసేసి ఇవి తిరుగుతూనే ఉంది చెప్పులు అరిగేటట్టు, నువ్వు చూడంటే నేను ఆ కేసు పట్టుకుని వదలకుండా ఆవిడకి ఇప్పించా భరణం అనమాట. ఒకేసారి లంచం అమౌంట్ ఇచ్చా. ఇప్పుడు ఆవిడ తర్వాత కూరగాయల వ్యాపారం అది పెట్టించానండి, అవన్నీ చేసుకుని పిల్లల్ని పోషించుకుని మనవలు ఇప్పుడు బాగుంది అనమాట. అంటే అలాంటి మొండి కేసులు అనమాట, అలా ప్రతి ఒక్కళ్ళు చేస్తే బాగుండే నాలాగా అనుకునేదాన్ని. అలాగేనమ్మా ఇంకా అన్ఎంప్లాయీస్ పాపం ఎంతో మంది హస్బెండ్ పోయిన వాళ్ళు ఉద్యోగాలు సరిగ్గా లేకపోతే, నేను చాలా మంది ఇప్పుడు

0: మన లేడీ ఎంటర్ప్రినర్స్ చాలా మంది ఉన్నారు కదా పెద్ద పెద్ద పొజిషన్స్ లో, వాళ్ళతో చెప్పి ఎక్కడైనా ఫిలప్ చేసి వాళ్ళని పెట్టేదాన్ని జాబ్కి. అందరు బాగున్నారు, చిన్న చిన్న పిల్లలు బాగా చేసుకుంటున్నారని. గవర్నమెంట్ లో కూడా జాయిన్ చేశాను, బయట ప్రైవేట్ దాంట్లో కూడా ఇప్పించారు. అంటే మనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి, మనకున్న పరిచయాలతో.
1: మేడం, మరి మీ గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది, మరో సందర్భంలో మనం మళ్ళీ కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. అయితే ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు, మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు, చేస్తూనే ఉన్నారు, మరి ప్రస్తుతం మీరు చేస్తున్న కార్యక్రమం

0: మనం మళ్ళీ కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. అయితే ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు, మీరు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. మరి ప్రస్తుతం మీరు చేస్తున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయి?
1: నేను అప్పట్లో ఇంకోటి ఏంటంటే మన యూనిసెఫ్లోనేమ్మా, తర్వాత వాళ్ళకి ఏదైనా ఫండ్ ఇవ్వాలి అన్నీ, పాపం వెనకబడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళకి చాలా ఖర్చులయ్యేవి. యూనిసెఫ్లో మనం ఇక్కడ ఒక కార్డ్ అమ్మి వాళ్ళకి ఒక రూపాయి కనుక పెడితే కనుక అక్కడి నుంచి మనకు ఫండ్ వచ్చేది మళ్ళీ
0: ఓకే.
1: యునైటెడ్ నేషన్స్ నుంచి. అందుకని ఏం చేద్దాం అనుకున్నప్పుడు, ప్రాజెక్ట్స్లో కూర్చున్నప్పుడు ఇలా యూనిసెఫ్ కార్డ్స్ ఉన్నాయి, అవి సేల్ చేస్తే కనుక మనం ఫండ్ ఇవ్వచ్చని మీటింగ్లో తీర్మానించారు. అప్పుడు అవి ఒక్కొక్కటి 2 రూపాయలు 1 రూపాయి ఉండేది ఆ రోజుల్లో కార్డ్. అట్లాంటివి అమ్మి ఒక 10 లాక్స్ ఎవ్రీ ఇయర్లో వాళ్ళకి ఫండ్ ఇచ్చేదాన్ని నేను.
0: పది
1: నేను
0: లక్షలు
1: ఒక్కోసారి 8 లక్షలు 10 లక్షలు అలా ఇస్తే, అది యాక్చువల్గా బాగా చదువుకుని అదే ఎడ్యుకేషన్కిను అసలు మన డైనమిక్కి మన ఆలోచనకి ఎంత తేడా ఉంటుందో అనుకుంటా అండి. బాగా చదువుకుని బాగా ఇంగ్లీష్లో మాట్లాడే ఆ రోజుల్లో ఆర్డర్లు తీసుకొస్తే వాళ్ళందరినీ బ్రేకప్ చేసి ముందుకెళ్ళి స్టార్ లేడీ అవార్డ్సే వచ్చాయి నాకు. వాళ్ళు ఎప్పటి నుంచో అవార్డ్స్ తీసుకుంటున్న వాళ్ళు వెనక్కి వెళ్ళారు. అప్పుడు నాకు వరుసగా అవార్డ్స్ ఇచ్చారు అన్నమాట, 85, 86, 87.
0: స్టార్ లేడీ అవార్డ్స్తో పాటు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నంది అవార్డ్స్ కమిటీకి జ్యూరీ మెంబర్గా కూడా ఉన్నారు. అలాగే ఫిల్మ్ అవార్డ్స్, టీవీ అవార్డ్స్ అండ్ నంది టీవీ అండ్ ఫిల్మ్ అవార్డ్స్కి జ్యూరీ మెంబర్గా ఉన్నారు. దూరదర్శన్ స్క్రీనింగ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. మల్లాది సుబ్బమ్మ అవార్డ్ ఫర్ సోషల్ సర్వీస్ 2000 సంవత్సరంలో అందుకున్నారు. బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డ్ ఎన్నో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా మీరు అందుకున్నారు మేడం. మరి మీ గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మీరు ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తారు ఎంతో మంది ఆడవాళ్ళకి. ఎందుకంటే ఒక కంఫర్టబుల్ లైఫ్, నాకు అన్నీ ఉన్నాయి, కావలసినంత డబ్బు ఉంది, చక్కగా సెటిల్ అయిన ఫ్యామిలీలో నేను ఉన్నాను, చాలు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నాకున్న డబ్బు, నాకున్న హోదా, నాకున్న పరిచయాలతో 10 మందికి నేను ఉపయోగపడాలి అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందులో మీరొకరు. మీలాంటి వాళ్ళని చూసి ఇంకెంతో మంది, మనం ఈరోజు అనుకుంటున్నాం ఎవ్రీ ఎంపవర్డ్ విమెన్ షుడ్ ఎంపవర్ అదర్ విమెన్ అని. సో మీలాంటి ఆడవాళ్ళందరూ మిగతా వాళ్ళ అభ్యున్నతి కొరకు పాటుపడాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. మేడం, మరి మీ సమయం మా కోసం కేటాయించి ఈరోజు మా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా.
2: మీరింతవరకు సమాజ సేవకురాలు శ్రీమతి విఎస్ రాజ్యలక్ష్మి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: వనితా లోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల

కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా అశ్వాపురం మండలం గోపాలాపురం గ్రామం నుండి నెమలికొండ రామకృష్ణాచారి, ఈశ్వరమ్మ, సాంబాచారి, కళ్యాణి, రవికిరణ్, రూప, ఉమామహేశ్వరాచారి, లక్ష్మి, నాగాచారి, శేషరత్నం, నరసింహాచారి, అన్నపూర్ణ వీరందరి కోరికపై పాండురంగడు చిత్రం నుండి మధు బాలకృష్ణ, సునీత, ఎంఎం కీరవాణి పాడిన పాటను వినిపించమంటున్నారు. ఈ పాటకు సంగీతం అందించారు కీరవాణి, సాహిత్యం సమకూర్చారు వేదవ్యాస్. పాండురంగడు చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందో 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడ. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, అక్షయ్, అమృత, కృష్ణచరిత, చాపెల్, చేతు, రోహిత, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజా, రాధాపాసి, భవాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, పురాణ్ పాసి, ఉమాశంకర్, షాకిర్ షహజాది, ప్రవీణ్, రాఫాల్ పాసి, వీరందరి కోరికపై రక్త సంబంధం చిత్రం నుండి పి సుశీల ఘంటసాల పాడిన పాటకు సంగీతం అందించారు ఘంటసాల, సాహిత్యం సమకూర్చారు అనిశెట్టి. రక్త సంబంధం చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొర్స, రేఖ, దేవరాజ్, ఊకే నాగస్వప్న, నాగచైతన్య, ధరణి, రామకృష్ణ, వాణి వీరందరి కోరికపై 20వ శతాబ్దం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటకు సాహిత్యం అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సమకూర్చారు జేవి రాఘవలు. వీరందరి కోరికపై 20వ శతాబ్దం చిత్రం నుండి ఈ పాట

0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోరికపై సర్దార్ పాపారాయుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాటకు సాహిత్యం అందించారు వేటూరి సుందర్రామూర్తి, సంగీతం సమకూర్చారు చక్రవర్తి. ఈ పాటని వినిపించమని కోరుతున్నారు. చిత్రం సర్దార్ పాపారాయుడు.

0: కనున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొగ్గలయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. తల్ల చీర్ర కళ్ళ కాటుక ఎర్ర

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076.
1: మరొక నంబర్ 7989701158.
2: కార్యక్రమంలో చివరిగా నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరందరి కోరికపై మురళీకృష్ణ చిత్రం నుండి పి సుశీల పాడిన పాటకు సాహిత్యం సమకూర్చారు డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం అందించారు మాస్టర్ వేణు.

ఇంతవరకు మీరు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వింటారు. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

శ్రీమతి ద్రాక్షారామ సరోజ, మధు, వివి స్వామి, దుర్గా, బండారు నాగరాణి, శంకరయ్య, పి రంగనాయకులు, సంగీతం కె సత్యనారాయణమూర్తి, నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. వినండి జరుగుతున్న కథ.

0: హలో రాణి, నువ్వా? బాగున్నావా? అందరం బాగున్నాం. ఆహా, కొత్తిలా? కొత్తింటికేమి, బ్రహ్మాండంగా ఉంది. గృహప్రవేశానికి ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ రానేలేదుగా. అలాగా? సరే సరే, మా అత్తయ్య వాళ్ళ బాగున్నారే, ఇప్పుడే కాసేపట్లో రావాలి. వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. మా వారు స్టేషన్ కూడా వెళ్లారు తీసుకురావటానికి. రాణి, మా అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటాను. బాయ్ బాయ్. రండి అత్తయ్య, రండి మావయ్య. ప్రయాణం బాగా జరిగిందా మావయ్య?
1: బాగా జరిగిందమ్మా. మధు ఏడి?
0: మీకోసమే స్టేషన్కి వెళ్ళాలి అన్నారు, రాలేదా?
1: రాలేదమ్మా,
0: ఆఫీసులో కుదరలేదేమో.
2: అయ్యో, మీరు వచ్చేశారా? మీకోసం స్టేషన్ అంతా తిరిగానమ్మా.
3: అవునా? స్టేషన్లో మీ నాన్న నిలబడినిస్తేగా అన్నిటికీ కంగారేరా.
2: వెల్కమ్ టు తెనాలి నాన్న. ఇలా మన సొంతింట్లో మనం ఉండటం చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా నాన్న.
1: అవునరా, చాలా హ్యాపీగా ఉందిరా.
3: అవునరా, చాలా సంతోషంగా ఉంది.
2: పార్వతి, పార్వతి, సామాన్ లోపల పెట్టు, అమ్మా నాన్న విశ్రాంతి తీసుకుంటారు.
0: అలాగేనండి.
3: అయ్యో, నీకెందుకే మా శ్రమ, నేను తీసుకెళ్తాలే.
0: మరేం పర్వాలేదు అత్తయ్య, మీరు అలా కూర్చోండి.
2: అమ్మా, తీసుకెళ్ళని. నానా, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను ఆఫీస్కి వెళ్ళి అర్లీగా వచ్చేస్తాను. బై ది బై, మీరు వస్తున్నారని గుంటూరు నుంచి అక్క కూడా వస్తానంది, ఏ క్షణంలైనా రావచ్చు. ఉంటాను, వస్తానమ్మా.
3: మంచిదిరా.
2: అలాగే.
3: ఏమండి, చూసారా వాడు ఆదరణ ఆపే అయిట? అలాంటి వాడిని మీరు అనుమానించారు. వాడి ఇంటి కోసం డబ్బు అడిగినప్పుడల్లా నాకేదో కొడుతుంది నాకేదో కొడుతుంది అంటూ సతాయించేవారు. ఇప్పుడు ఏమంటారు?
1: నేను పనిచేసింది ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమే, నెల నెల పెన్షన్ కూడా ఉండదు, కనుక ముందు జాగ్రత్త కోసం అలా అన్నాను. వాడు నాకు కొడుకే, పగవాడేం కాదుగా.
4: నానా, ఎంతసేపు అయిందానా మీరు వచ్చి?
1: ఇప్పుడేనమ్మా.
4: ఆరోగ్యం బాగుందా అమ్మా?
3: బాగుందమ్మా.
4: నానా, మీ మోకాళ్ళ నొప్పులకి ఆయింట్మెంట్ తెచ్చాను, రాయండి.
1: చాలా సంతోషం తల్లి.
3: అల్లుడి గారు రాలేదా అమ్మా?
4: రాలేదమ్మా.
3: ఆయన ఉద్యోగం విషయం ఏమైంది?
4: అదే స్థితి. కిందటి నెలలో 100 మందిని ఉద్యోగంలో నుండి తీసేశారు, ఈ నెలలో 200 మందిని తీసేస్తారు.

0: గారమ్మా?
1: అల్లుడు గారు ఉద్యోగం పోతుందనే కదమ్మా, వ్యాపారం చేసుకుంటాడు అని డబ్బులు పట్టుకెళ్లావు కదా.
0: తీసుకెళ్లిన 10 లక్షలు మా వీధి గదిని షాప్ గా మార్చడానికే సరిపోయినాయి నానా. ఇప్పుడేమో షాప్ లో సరుకులు దింపడానికి 5 లక్షలు కావాలి. మీరే ఎలాగలా సర్దాలి నానా.
1: ఇవ్వడానికి నా దగ్గర ఏం మిగిలిందనమ్మా?
0: అవునులే, తమ్ముడికి ఇవ్వటానికైతే ఉంటాయి.
1: ఇంత క్రితం నీకు కూడా 10 లక్షలు ఇచ్చానుగా తల్లి.
0: ఇచ్చారు కానీ సరిపోలేదు నానా. మీరే ఎలాగలా సర్దాలి నానా, లేకపోతే నా కాపురం కూలిపోతుంది. మీ అల్లుడు గారు నన్ను వదిలేస్తాను అంటున్నాడమ్మా.
2: అయ్యో అలా మాట్లాడకమ్మా.
0: మాట్లాడికేం చేయమంటారు? తమ్ముడినేమో బాగా చదివిచ్చి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా చేశారు, నన్నేమో ఇంటర్ తోనే ఆపేసి ప్రైవేట్ ఉద్యోగస్తుడికి కట్టబెట్టారు. ఆయనేమో డబ్బుదే అంటాడు, మీరేమో లేదో లేదో లేదో అంటున్నారు. మధ్యలో నేను చేస్తున్నా ఈ దిక్క మళ్ళీ బతుకు బతికే కంటే రైలు పట్టాల మీద అడ్డంగా పడుకుంటే దరిద్రం తీరిపోతుంది.
1: అయ్యో అయ్యో అయ్యో, ఏంటి దీని పరిస్థితి?
2: పాపం మధ్యలో అది నలిగిపోతుందండి. వ్యాపారం అన్న తర్వాత షాపు నిండా సామాన్లు ఉండాలి కదా, అది అడిగేది కూడా న్యాయమే కదండి. ఒకసారి ఆలోచించండి ప్లీజ్ అండి.
3: అత్తయ్య, వదిలి గారు వచ్చినట్టున్నారు.
2: అవునమ్మా, లోపలికి వెళ్ళింది.
3: మావయ్య, నాకు తోచినట్టుగా మీ గదంతా సర్దేశాను, ఒక్కసారి మీరు కూడా చూస్తే.
1: అలాగేనమ్మా అలాగే.
3: అత్తయ్య, మీకు విషయం చెప్పాలి.
2: ఏమిటమ్మా?
3: ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు అత్తయ్య.
2: పర్వాలేదు చెప్పమ్మా.
3: మరి నాకు టీచర్ గా ఉద్యోగం వచ్చింది అత్తయ్య.
2: అవునా, చాలా సంతోషం తల్లి.
3: కానీ నేను ఆ ఉద్యోగానికి వెళ్ళదలుచుకోవట్లేదు అత్తయ్య.
2: ఏమ్మా?
3: అత్త మామ పార్వతీ పరమేశ్వరు లాగా ఇంట్లో ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తే ఎలా? నేను ఉద్యోగానికి పోతే వంట ఎవరు చేస్తారు, వంటలు ఎవరు కడుగుతారు, ఇల్లు ఎవరు తుడుస్తారు, బట్టలు ఎవరు ఉతుకుతారు? మిమ్మల్ని కూర్చోబెట్టి చేయాల్సిన వయసులో మీ చేత చాకరీ చేయించుకోనా?
2: అయ్యో అలా అంటే ఎలా అమ్మా? అవకాశం వచ్చినప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి.
3: మీ అబ్బాయి కూడా ఇదే మాట అన్నారు అత్తయ్య. ఇంతిల్లు కట్టుకున్నాము, బోళ్ళన్ని అప్పులైపోయాయి, ఆ బాకీలన్నీ నువ్వే తీర్చాలి అని. అయినా కుదరదని చెప్పేశాను అత్తయ్య.
2: అయ్యయ్యో ఎందుకు అలా చెప్పావమ్మా? నా బంగారు తెలివి కదూ, నా మాట వినమ్మా. ఇంత ముద్ద వండి పాడేయడు నాకేం కష్టం కాదు. నా అమ్మ కాదు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళు.
3: సరే అత్తయ్య, మీరు అత్తయ్యే కాదు మా అమ్మ కూడా.
2: అమ్మగానే చెప్తున్నాను, రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, సరేనా?
3: అలాగే అత్తయ్య. కాఫీ తీసుకురానా?
2: వద్దమ్మా.
1: అమ్మాయి.
3: మావయ్య.
1: అమ్మా, రూమ్ అంతా బాగా సర్దేశావు, ఇక బెడ్షీట్లే వెయ్యాలి తల్లి.
3: అయ్యో అక్కడే ఉన్నాయి మావయ్య, నేను వేసొస్తాలేండి.
1: అలాగే అలాగే. ఏ శ్యామలా, ఏంటి ఆలోచిస్తున్నావు?
2: మన దుర్గ గురించేనండి.
1: పిల్లల్ని కనగలం, వాళ్ళ అదృష్టాన్ని కనగలమా చెప్పు.
2: కనలేకపోవచ్చు, కానీ వాళ్ళ జీవితాన్ని నిలబెట్టే ప్రయత్నమైనా చేయాలిగా. ఏమండి, అల్లుడికి ఉద్యోగం లేకపోతే దానికి సంసారం ఉండదు. ఏమండి ఒక్కసారి ఆలోచించండి, దాన్ని పిలిచి 5 లక్షలు ఏదిస్తామని చెప్పండి.
1: దానికి 5 లక్షలు ఇస్తే ఇక మన దగ్గర మిగిలేది 2 లక్షలేనే. అయినా శ్యామల, భూమి సూర్యుడు చుట్టూ తిరగటం లేదే, డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఆ డబ్బు నీ దగ్గర ఉంటేనేనే అంతా నీ చుట్టూ తిరుగుతారు. నా మాట వినవే, నాకేదో కొడుతుందే.
2: ప్లీజ్ అండి.
1: సర్లే కాని. హలో, మధు. చెప్పరా చెప్పు. కలపవాడు బాకీ కోసం నీ ఆఫీస్కి వచ్చాడా? వాడికి 2 లక్షలు ఇచ్చి రావాలా? కోడలికి ఇచ్చేలేవా? నా దగ్గరున్నా డబ్బులు ఇవ్వాలా? సరే సరే, అలాగే లేరా, ఇచ్చేస్తాలే. శ్యామలా, మన దగ్గర మిగిలిన 2 లక్షలు కూడా కాళ్ళు వచ్చేసాయే, కలపవాడికి 2 లక్షలు

0: రమ్మన్నాడు మధు.
1: ఏమే శ్యామలా,
0: మన ఇంట్లో కర్ణ పిశాచి ఉందేమే? సరిగ్గా మన దగ్గర 2 లక్షలే మిగిలాయని వాడికెలా తెలిసిందబ్బా?
2: మీరేమన్నా ఇవ్వక తప్పదు కదా, అలాగే మన దుర్గ కూడా.
0: సరే సరే, చేసేదేముందిలే, నువ్వు వెళ్ళి ఆ బ్యాంకు పుస్తకాలు తీసుకురాపో వెళ్ళు.
2: అలాగే.
0: ఏమిటో, ఖచ్చితంగా నా దగ్గర 2 లక్షలే మిగిలాయని వాడికెలా తెలిసిందబ్బా?

0: అమ్మా వెళ్ళొస్తానమ్మా.
1: మంచిదమ్మా, డబ్బు జాగ్రత్త. ప్రేమధు, మీ నాన్న తెల్లవారులు దగ్గుతూనే ఉన్నారా? ఆ మోకాళ్ళ నిప్పులు కూడా తగ్గలేదు. ఎవరైనా డాక్టర్ చూపిస్తే బాగుంటుందేమో.
2: పెద్ద వయసు వచ్చాక ఏవో చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. ప్రతిదానికి డాక్టర్ చుట్టూ తిరిగితే ఎలా? వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, మిరియాల చార తాగితే దగ్గు తగ్గుతుంది.
1: అవన్నీ అయిన తర్వాతేరా నీ దగ్గరకు వచ్చింది?
2: నా దగ్గర మాత్రం డబ్బులు ఉండొద్దు. నిన్న నా జేబులో రూపాయి లేక ఆఫీస్ నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఆ మోకాళ్ళ నొప్పులకి ఈ మధ్య రోటరీ వాళ్ళు ఉచితంగా మందులు ఇస్తున్నారంటగా. నాన్న ఖాళీనేగా, వెళ్ళి తెచ్చుకోవచ్చుగా.
1: ప్రేమధు,
2: ఏంటి
1: ఇదిగో పర్సు ఈ బట్టల్లో ఉంది.
2: థ్యాంక్స్.
1: చాలా డబ్బుందిరా, జాగ్రత్త.
2: అది అది ఆఫీస్ డబ్బులే.
0: అత్తయ్య నాకు కాస్త కాఫీ ఇవ్వండి.
1: అలాగేనమ్మా.
2: మా అమ్మ చేత ఇంటి పని వంట పని బాగానే చేస్తున్నావే.
0: నేనేం చేయమనలేదు, ఆవిడే చేస్తానని నన్ను బ్రతిమాలింది.
2: ప్లీజ్ నీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పాలు తేవటం మా నాన్నకు అప్పగించవే ప్లీజ్. నా బంగారానివి కదూ ప్లీజ్. ఏంటి
3: ఏరా ఈ మధ్య తెలుగు పేపర్ వేయటం లేదేంట్రా?
2: నేనే వద్దన్నాను.
3: ఎందుకు వద్దన్నావురా?
2: ఇంట్లో మనిషికో పేపర్ అంటే బడ్జెట్ పెరిగిపోతుంది. నువ్వు కూడా ఇంగ్లీష్ పేపర్ చదువు.
3: అలాగే లేరా.
1: అమ్మా పార్వతి ఇదిగో అమ్మా కాఫీ. కాఫీ బాగా రాలేదమ్మా, పాలు బాగా పలుచగా ఉన్నాయి
0: అన్నట్టు. మర్చిపోయాను మావయ్య, మన పాలుబూతివాడు మీ ఊరు వాడేగా. అతనికి డబ్బు కట్టేసి కార్డు తీసుకోండి, మార్నింగ్ మీరు వెళ్తే మంచి పాలు పోస్తాడు.
1: ఉదయాన్న ఆయనకి మంచు పడదమ్మా, దగ్గు వస్తుంది. ఇటువ నేను వెళ్తాను.
3: ఆడదాని ఒక్కతే చీకట్లో నువ్వెందుకే, నేను వెళ్తాలేవే.
0: అయితే వెళ్ళి డబ్బు కట్టేసి మార్నింగ్ వస్తానని చెప్పండి మావయ్య.
3: అలాగే అలాగేనమ్మా.
0: పనులు ఎలా పురమాయించాలో నన్ను చూసి తెలుసుకోండి. చూసారుగా నా స్కిల్లు.
2: హలో ఎవరు? మీరా మావయ్య గారు? నమస్కారం. ఏంటి మావయ్య గారు పంపలేదు? మీరు వస్తారా? హలో హలో హలో. అమ్మో కొంపలు అంటుకున్నాయి, ఆటంబాం పేలబోతుంది. అబ్బో అమ్మో అమ్మో అమ్మో.
0: ఏమంటున్నాడు మా నాన్న?
2: ఇక్కడికి వస్తానంటున్నాడు. ఆయన ఇక్కడికి వస్తే మూడో ప్రపంచ యుద్ధమేనే. అబ్బో అమ్మో.
0: ఎందుకు వస్తున్నట్టు? మీరు డబ్బు పంపలేదా?
2: అవును పంపలేదే. ఇప్పుడు ఏదో చెయ్యాలి. అమ్మో ఆయన ఇక్కడికి వస్తే గదేది?
0: ఈ గదిలోనే ఉంచుతాం.
2: అమ్మో ఈ గదిలో మా అమ్మా నాన్న ఉంటున్నారు కదే, మా వాళ్ళతో కలిసి ఉండటానికి మీ నాన్న ఒప్పుకోడే. ఆయనకి సపరేట్ గది ఉండాలి. అమ్మో
0: సరే సరే, ఏదో ప్లాన్ చేద్దాంలేండి.
3: అమ్మాయి
0: మావయ్య
3: ఇదిగోనమ్మా, ఆ పాలవాడికి డబ్బు కట్టేసి వచ్చేసాను, కార్డు కూడా ఇచ్చాడు. ఉదయం 5 గంటలకు వెళ్ళి పాలు తెచ్చుకోవాలమ్మా.
0: మీ దగ్గరే ఉంచండి మావయ్య, పాలు తీసుకురావాల్సింది మీరేగా.
3: సరే సరే అలాగే.
2: నానా మా మామగారు వస్తానని ఫోన్ చేశారు నానా.
3: అలాగా రానివరా?
2: ఆయనకి గది మంచం అన్ని సపరేట్ గా ఉండాలి నాన్న.
0: అవును మావయ్య, అసలే అనారోగ్యం మనిషి.

0: ఆయనకు అన్ని సపరేట్ గానే ఉండాలి.
1: ఆయన వెళ్లే వరకు మీరే సర్దుకోవాలి నాన్న.
2: ఎవరు వెళ్లేదాకరా?
0: రేపు ఉదయం మా నాన్నగారు వస్తున్నారు అత్తయ్య.
2: అవునా, చాలా సంతోషం తల్లి.
1: ఆయనకి గది మంచం అన్ని సపరేట్ గా ఉండాలి.
2: దాందే ఉందిరా, నాలుగు రోజులు సర్దుకుంటే పోలా?
1: ఈ రోజే మీ గది ఖాళీ చెయ్యాలమ్మా, ఆయన రేపే వస్తున్నారు.
0: అబ్బా చేస్తారులేండి. అత్తయ్య మీ భోజనాలు అయిపోగానే మీ సామాన్లు కాస్త ఆ మూలకు సర్దేసుకోండి, సరేనా? పదండి.
2: ఏమండి ఏమిటి ఆలోచిస్తున్నారు?
3: శ్యామలా, ఇంతకీ తూర్పు ఎటు?
2: ఏ తూర్పు తిరిగి దండం పెడతారా?
3: లేదే, మన గదికి వాస్తు ఉందో లేదో చూసుకోవాలి కదా.
2: అసలు మనకి గది ఎక్కడుందండి?
3: అబ్బా, ఇందాక మన కోడలి పిల్ల ఆ మూలకి కాస్త సర్దుకోండి అని చెప్పింది కదా. ఆ మూల మనకి వాస్తు సరిపోతుందో లేదో చూసుకోవద్దటే.
2: నాలుగు రోజులు పోతే ఆయన వెళ్ళిపోతారు, మన గదిలోకి మనం వెళ్ళిపోతాం. ఈ మాత్రం దానికి వాస్తు ఎందుకండి?
3: లేదే, నాకేదో కొడుతుందే. ఆ మూలే మనకి పర్మనెంట్ ఏమో అనిపిస్తుందే.

0: శ్యామలా, ఓయ్ శ్యామలా,
1: వస్తున్నా.
0: మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాసి ఎవరో వచ్చారు చూడవే.
1: వస్తున్నానండి. రండి అన్నయ్య గారు.
0: ఎవరే?
1: వెంకుడు గారు వచ్చారండి.
0: అలాగా, నువ్వు మంచిళ్ళు తీసుకురాపో వెళ్ళు. రండి బాబు గారు, రండి రండి. నమస్కారం, బాగున్నారా?
2: ఉన్నాను.
1: మంచిళ్ళు తీసుకోండి అన్నయ్య గారు.
2: అలా ఉంచండి, నా దగ్గర ఉన్నాయి.
1: గృహప్రవేశానికి రాలేదే అన్నయ్య గారు.
2: దేనికి రావాలి?
1: ఇల్లుని చూడ్డానికండి.
2: ఇల్లు చూసేదేంటి? ఏ ఇల్లు అయినా కట్టేది ఇటుకులు సిమెంట్తోనేగా. ఇల్లు ఏమైనా స్పెషల్గా కట్టారా? వీళ్ళేరి?
0: ఎవరు బావుగారు?
2: అదే మీ అబ్బాయి, మీ కోడలు.
0: ఆఫీస్కి వెళ్ళారండి.
1: కాఫీ తెమ్మంటారా అన్నయ్య గారు?
2: పట్టరండి.
1: అలాగే అన్నయ్య.
0: బావుగారు రిటైర్ అయిపోయినట్టున్నారు.
2: పార్వతి వాళ్ళమ్మ పోగానే వాలంటరీ తీసుకున్నాగా.
0: అదేమిటండి, పార్వతి వాళ్ళమ్మంటే మీ భార్యే కదా?
2: ఆవిడ పార్వతికి అమ్మే కాని నాకు భార్య కాదు.
0: అదేమిటి బావుగారు?
2: అయితే మీకు ఒక కథ చెప్పాలి.
0: చెప్పండి.
2: మీ కోడలు, ఐ మీన్ నా కూతురు పార్వతికి చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చింది. చేతిలో చిల్లిగవ లేదు, వేరే దారి లేక వాళ్ళమ్మ నగలు తాకట్టు పెడతామని బజారుకి తీసుకెళ్లాను. గిల్టు నగలు తాకట్టు పెడతామని సేటు కొట్టినంత పనిచేశాడు. ఆ నగలు పెళ్లిలో మా మామగారు పెట్టిన నగలు. గిల్టు అని ఆ క్షణం వరకు నాకు తెలియదు. తిన్నగా వెళ్ళి హాస్పిటల్లో కూతురు దగ్గరున్న వాళ్ళమ్మని అడిగాను. పెళ్లినాడు తప్పని పరిస్థితుల్లో గిల్టు నగలు పెట్టవలసి వచ్చిందని, ఏడాది పండగలోపు మంచి నగలు చేయించిస్తానన్నాడని, ఇప్పటిదాకా చేయించడానికి వీలు పడలేదని చెప్పి ఏడ్చింది.
0: ఆవిడ మాత్రం ఏం చేస్తారులే బావుగారు?
2: తొలి రాత్రే నాకు నిజం చెప్పుండాలి. కనీసం కాపురానికి వచ్చేదానే చెప్పుండాలి. పిల్ల పుట్టిన తర్వాతనే చెప్పుండాలి. చెప్పలేదు. ఎంత మోసం! నా భార్య నన్ను మోసం చేసింది. నా అత్తగారు నన్ను మోసం చేశారు. మా మామగారు నన్ను మోసం చేశారు. లోకంలో కాసు కోసం ఎంత మోసమైనా చేస్తారు. ఈ శంకరయ్య మాట వరాల మూట.
1: అన్నయ్య గారు కాఫీ తీసుకోండి.
2: ఆ రోజు నుంచి 20 ఏళ్ళు నా భార్యతో నేను మాట్లాడలేదు. తర్వాత మాట్లాడాల్సిన అవసరమే లేకపోయింది.
0: ఏం బావుగారు?
2: ఆవిడ చనిపోయింది.
0: సారీ బావుగారు.
2: సారీ ఎందుకు?
0: మిమ్మల్ని కాస్త బాధ పెట్టినట్టున్నాను.
2: నాకేం ఎమోషన్స్ లేవు, సెంటిమెంట్స్ లేవు. ఇదేనా వంటగది?
0: అవును బావుగారు.
2: బాగుంది. ఇదేనా నా గది?
0: మీరుండే 4 రోజులు ఆ గదిలో ఉండొచ్చు బావుగారు.
2: 4 రోజులు ఏమిటి? నా కోసం ఓ పర్మనెంట్ గది ఉండాలిగా.
0: మీకోసం ఒక పర్మనెంట్ గదే? నాకేం అర్థం కావట్లేదు బావుగారు.
2: ఇదంతా మీకు షాకింగ్గా ఉంది కదూ. అయితే మీకు నిజం చెప్పాలి.
0: చెప్పండి.
2: ఈ స్థలం మీ అబ్బాయి కొన్నాడు. ఇల్లు కట్టడానికి

0: మీరు చాలా సాయం చేశారు. అయితే ఆ డబ్బుతో ఇల్లు పూర్తి కాలేదు. ఇంతలో మీ బావి ఎండిపోయింది, అవునా?
1: అవును బావుగారు. ఇద్దరు పిల్లలు పోటీలు పడి మరీ తోడేశారండి.
0: అప్పుడు మీ అబ్బాయి మీ కోడలు నా దగ్గరికి వచ్చారు, ఎలాగైనా ఇల్లు పూర్తి చేయాలని. మీరు డబ్బిస్తే కాని వీల్లేదు అని నా కాళ్ల మీద పడి ఏడ్చారు. నా డిపాజిట్లు రద్దు చేసుకుని వాళ్ళకి డబ్బు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అయితే నేను నోటు రాయించుకొని మరీ వడ్డీకి డబ్బు అప్పిచ్చాను. ఆ వడ్డీ నెల నెలా కట్టాలని, అలా కట్టకపోతే నన్నింటో పెట్టుకుని పోషించాలని, నాకు పర్మనెంట్ గది ఏర్పాటు చేయాలని కండిషన్ పెట్టాను. ఒప్పుకున్నారు, అలానే రాసిచ్చారు కూడా. అది ఆ రూము కథ.
1: మీరు చెప్పేదంతా నిజమేనా బావుగారు?
0: అంతాశ్చర్యమెందుకు? వడ్డీకి డబ్బిచ్చినప్పుడు నోటు రాయించుకోమా, వడ్డీ కట్టకపోతే ఎలాగైనా సాధించుకోమా. ఏ, మీరు రాయించుకోలేదా?
2: కొడుకులతో రాయించుకోవడం ఏంటండి, ఎప్పటికైనా వాళ్ళదే కదా.
0: కదా ఎప్పుడో వాళ్ళదవుతుందని ఇప్పుడే ఇచ్చేసి చేతులు దులుపుకొని కూర్చుంటామా? ప్రతి చిన్న అవసరానికి వాళ్ళ దగ్గర చేతులు దాచి దేహి అంటూ ముష్టెత్తుకుంటామా? ఎవండోయ్, మూట మన దగ్గరుంటేనే కనీసం ఇంత ముద్ద పడేస్తారు, లేకపోతే మూటగట్టి ఓ మూలక విసిరేస్తారు. ఈ శంకరయ్య మాట వరాల మూట.
3: నాన్నా, ఎంతసేపేంది మీరొచ్చి?
0: ఇప్పుడే. ఎక్కడికెళ్ళావు? నేను వస్తానని ఫోన్ చేసాగా.
3: కొత్తగా టీచర్ ఉద్యోగంలో చేరాను, సెలవు అడిగితే ఇవ్వలేదు నాన్న.
4: ప్రయాణం బాగా జరిగిందా మామయ్య గారు?
0: నీకు లీవ్ దొరకలేదా?
4: అది
0: సరే సర్లే, నా గది చూపించండి.
3: నేను చూపిస్తా, పదండి నాన్న.
4: నానా, మీ స్నానాలు ఇంకా కాలేదా?
0: కాలేదురా.
4: కామన్ బాత్రూమ్ ఉందిగా, చేసేయండి.
1: కామన్ బాత్రూమా? నాకేం ఇబ్బంది లేదురా, కానీ మీ అమ్మ బట్టలు ఎక్కడ మార్చుకుంటుందిరా?
4: మన ఇంటికి ఎవరు వస్తారు నానా? ఎక్కడైనా మార్చుకోవచ్చు.
2: మీ మామయ్య గారు ఇంట్లో ఉన్నారు కదరా?
4: ఆయన ఎక్కడో గదిలో ఉంటాడు. మీరు గదిలోనే ఉండండి, హాల్లోకి రావద్దని ఖచ్చితంగా చెప్పేస్తాను. హాల్ అంతా మీదే, హ్యాపీగా ఉండండి.
2: మధు, మీ మామయ్య గారు ఎందుకు వచ్చినట్టు?
4: ఆయనకి మాత్రం ఎవరున్నారమ్మా? మాకేం సంబంధం లేదని చెప్పేసేయచ్చు, కానీ బాగుండదు కదా.
1: ఏమేవు, పాపం కుటుంబ గౌరవం కోసం వీడు మామగారిని భరిస్తున్నాడు ఎరా?
4: అవునానా? అవును,
1: నువ్వు చాలా గ్రేట్ రా.
3: అత్తయ్య, ఇవాళ ఈయన ఫ్రెండ్ పెళ్లి రోజు, డిన్నర్కి వెళ్ళాలి. ఏమండి, మీరు త్వరగా తయారవ్వండి. అత్తయ్య, మీరు వండుకునేటప్పుడు మీతో పాటు మా నాన్నకు కూడా గుప్పెడు బియ్యం వండేయండి.
2: అలాగేనమ్మా.
3: అయితే నేను రెడీ అవుతాను అత్తయ్య.
2: అమ్మా, ఒక్క నిమిషం.
3: ఏ అత్తయ్య?
2: బయట ఉన్న పట్టి మంచం తీసుకొచ్చి ఇలా హాల్లో వేద్దాం, మీ మామయ్య గారు కాస్త నడుము వాల్చుకుంటారు.
3: ఆ పట్టి మంచం ఇక్కడ నలుగురు వచ్చే ఇల్లు, హాల్లో బాగుండదులే అత్తయ్య. నానా, వస్తున్నానా? సరే నానా, అలాగే.
1: శ్యామలా.
3: అత్తయ్య, మా నాన్నకు వేళ కాస్త భోజనం పెట్టండి, మందులు వేసుకుని జ్ఞాపకం చేయండి, పార్టీ టైం అయిపోతుంది, బయలుదేరాలి. వెళ్ళొస్తా అత్తయ్య.
1: శ్యామలా, ఆయన గారు అలా బెల్లు కొట్టడం, మన కోడలు గారు పరిగెత్తుకు వెళ్ళటం, నీకేమీ గుర్తుకు రావటం లేదు?
2: లేదే.
1: అప్పుడే మర్చిపోతే అలా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. అదేనోయ్, గతాన్ని గుర్తు తెచ్చుకో అంటున్నాను. తెచ్చుకో, గతాన్ని గుర్తు తెచ్చుకో, వెళ్ళు.

0: నాన్నా.
1: అత్తే గారు.
0: నాన్నా.
1: అత్తే గారు.
2: ఏమిటమ్మా పార్వతి?
0: ఏంట్రా?
1: చెప్పండి.
0: నానా, తెనాల్లో మా మున్సిపల్ స్టాప్ ఓ వెంచరేశారు నాన్న. అందులో 300 గజాలు స్థలం తీసుకున్నాను.
2: అవునా? చాలా సంతోషంరా.
3: సంతోషమే కానీ తెనాల్లో మనకింటి స్థలం ఎందుకురా?
1: కావాలి మావయ్య. ఆయన పనిచేసేదేమో తెనాల్లో, వెళ్లాల్సింది విజయవాడ నుంచి. రోజు లేటుగా వెళ్తున్నారని ఈ మధ్య అత్తయ్య 2 సార్లు మెమోలు కూడా అందు

0: ఉన్నారు మావయ్య.
1: అవునానా?
0: ఒరే మధు, ఈ ఇంటి వానరు ఇల్లు అమ్ముతానంటున్నాడు రా, మీ నాన్న కొనాలనుకుంటున్నారు.
1: నానా, మీ రిటైర్మెంట్కి వచ్చిన డబ్బుతో ఈ ఇల్లు కొందలుచుకున్నావు, ఈ ఇంటి మీద పెట్టే డబ్బేదో తెనాల్లో ఇంటి మీద పెడదాం నానా, అందరికీ సౌకర్యంగా ఉంటుంది.
0: ఏమండి, వీడు కూడా ఓ ఇంటివాడు అవుతాడు, ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ అండి.
2: కొత్త ఇల్లు అంటే మాట్లాడే, అయినా ఉన్న డబ్బంతా మీకే ఇచ్చేస్తే రేపు మా అవసరాలకి ఏమీ మిగలవు కదరా.
1: నానా, అవసరమైతే మా డబ్బు మీ డబ్బు కాదా, మా ఇల్లు మీ ఇల్లు కాదా? నానా, ఎక్కడున్నా మీదే పెత్తనం. నేను తెనాల్లో కట్టబోయే కొత్త ఇంట్లో అమ్మకి నీకు విశాలమైన పడగది కట్టిస్తాను, డబల్ కాట్ వేస్తాను, ఏసీ ఫిట్ చేయిస్తాను. మీరు బెల్లు బెల్లు కొడితే చాలు నానా, మీ కోడలు పరిగెత్తుకుంటూ మీ గదిలోకి భోజనం తీసుకొస్తుంది. అవునా పార్వతి?
0: అవును మావయ్య, మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించండి మావయ్య.
1: ప్లీజ్ నానా.
2: సరే సరే, కానివ్వండి, మీరు అందరు అడుగుతున్నారుగా, అలాగే ఇస్తారే.
1: థ్యాంక్స్ నానా.
0: ఏమండి, ఏమిటి వెతుకుతున్నారు?
2: బెల్లు బెల్లు ఎక్కడుందా అని వెతుకుతున్నానే.
0: మీ వెన్యూ నాకు అర్థమైందిలేండి.
2: శ్యామల, ఆ రోజు నేను ఇప్పుడు వీళ్ళు కలర్ సినిమా చూపిస్తున్నారు, అక్కడ కనీసం బ్లాక్ అండ్ వైట్ అయినా ఉంటుందో ఉండదో అన్నందుకు నీకు కోపం వచ్చింది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కూడా లేదు, కేవలం మూకీ సినిమాయే.
0: ఆపండి మీ వేళాకోళం.
2: సరే సర్లే. అవును, ఇవాళ ఏ రోజు నీకు గుర్తుందా?
0: ఏ రోజండి?
2: ఈ ముత్యం నాదైన రోజు.
0: మన పెళ్లి రోజు. అరే, నేను మర్చిపోయాను సుమా, మీరు బాగానే జ్ఞాపకం పెట్టుకున్నారే.
2: ఇవాళ లేచిన దగ్గర నుంచి అదే ఆలోచిస్తున్నానోయ్. ప్రతి సంవత్సరం ఈ రోజు నీకు కొత్త చీర తెచ్చేవాణ్ణి. ఇవాళ చేతిలో డబ్బు లేదు, మధుని అడగాల వద్దా అని ఆలోచిస్తున్నానోయ్.
0: ఇప్పుడు నాకు కొత్త చీర ఎందుకులేండి?
2: ఎందుకంటే అది నా సెంటిమెంట్, అది ఎలా కొనసాగించాలని నా తాపత్రయం అంతేనే.
1: నానా, నీ దగ్గర డబ్బులేమైనా ఉన్నాయా?
2: డబ్బా? ఏమి లేదురా.
1: మా ఫ్రెండ్కి గిఫ్ట్ తీసుకెళ్ళాలి, ఇప్పుడు ఏం చేయాలో ఏమిటో.
2: శ్యామలా, ఆ దేవుడు ఒక్కోసారి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకునేవాడే. శ్యామలా, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు. ఇదిగో శ్యామలా, నా రిటైర్మెంట్ రోజు నా సర్వీస్కు మెచ్చి మా వాళ్ళు నాకు కప్పిన శాలువ, ఇన్నేళ్ళ నీ సర్వీస్కి మెచ్చి నేను నీకు కప్పుతున్నాను.
0: ఏమండి,
3: అత్తయ్యా, మేము పార్టీకి వెళ్ళేసి వస్తాం.
0: మంచిదమ్మా.
1: నానా, మేము వస్తాం, లేట్ అవుతుందేమో.
2: పర్వాలేదు లేరా, మేము ఉండేది హాల్లోనేగా, తలుపు తెస్తాలే.
3: వెళ్ళొస్తాం మావయ్యా.
2: మంచిదమ్మా. శ్యామలా, రిటైర్ అయ్యాక మన ఇద్దరికి మంచి ఉద్యోగాలే దొరికాయి.
0: ఉద్యోగాలు ఏమిటండి?
2: అదేనోయ్, నీకు కుక్కు ఉద్యోగం, నాకు కుక్క ఉద్యోగం.
0: ఏమండి ఏమండి, మరీ అంత తక్కువ చేసి మాట్లాడకండి, నేను భరించలేను.
2: పోనీ, వీధి గుమ్మానికి లేని మహారాజుని, వంటగదికి నువ్వు మహారాణివి. సరేనా, వెళ్ళు, వంట చేయవే వెళ్ళు.
4: హలో కామ్రేడ్, నే చెప్పిన మాట రుజువైందిగా.
2: ఏ మాట బావగారు?
4: అదే, మూట మన దగ్గర లేకపోతే ఓ మూలకు విసిరేస్తారని విసిరేశారుగా.
2: అయ్యా, మీకో దండం, మీ మాటలకో దండం, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అయ్యా.
4: ఓకే ఓకే ఓకే ఓకే, మీరు నాలాగే మోసపోయారు కాబట్టి కామ్రేడ్ అంటున్నారు.

0: ఉన్నారండి. ఏమండి?
1: ఏంటి పార్వతి?
0: ఇదిగో మీ అక్క వచ్చింది. మళ్ళీ డబ్బు కోసమే అనుకుంటా. మీ అమ్మతో చెప్తుంటే విన్నాను, జాగ్రత్త.
2: అలాగా దానికి ఎలా బ్రేక్ వేస్తానో చూస్తూ ఉండు.
3: శ్యామలా,
0: ఇదిగో మీ నాన్నగారు వస్తున్నారు, పదండి.
2: అలాగే.
3: శ్యామలా,
4: వస్తున్నా.
3: ఇలా రావోయ్, ఇదిగో ఈ కూరగాయలు తీసుకెళ్లి లోపల పెట్టు.
4: ఇటువండి.
3: అమ్మా.
4: ఏనానా, బాగున్నావా?
3: పర్వాలేదమ్మా, ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి?
4: ఇప్పుడేనానా?
3: అమ్మా, అల్లుడు గారు ఉద్యోగం
4: ప్రస్తుతానికి ఉంది.
3: వ్యాపారం తల్లి?
4: క్షేపంగా ఉంది నానా.
3: సంతోషం తల్లి.
4: నానా, మీ మనవడితో పెద్ద చిక్కొచ్చి పడింది నానా.
3: ఏమా, చదువు విషయమా ఏంటి?
4: అబ్బే, ఆ విషయంలో పేచి ఎప్పుడూ లేదు.
3: మరి
4: మా ఇంటి పక్కన ఉంటాడే రామానాయుడు గారు, మీకు తెలుసుగా, సర్వీస్ లో అడ్డగోలుగా సంపాదించేశాడు.
3: ఆ విషయాలన్నీ మనకెందుకమ్మా? బాగున్నారా అంటే బాగున్నామని పలకరింపులతో సరిపెట్టుకోవాలి తల్లి.
4: మనం సరిపెట్టుకుంటాం, పిల్లలు సరిపెట్టుకోవద్దు. ఆ మధ్య వాళ్ళ మనవడికి పంచిల్ ఫంక్షన్ చేశాడు నానా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో, పెద్ద కళ్యాణ మండపం బుక్ చేసి టౌన్ లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఓ విందు వినోదాలేనా నానా? వెండి కుంకుమల్ని కూడా పంచారు.
3: ఆ స్థితి మంతులు కదమ్మా, వాళ్ళ ముచ్చట కొద్దీ వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఉంటారులేమ్మా.
4: పులిని చూసి నక్క బాత పెట్టుకుందంటారే, అలా ఉంది మీ మానవడి వ్యవహారం. తాతీతో చెప్పి నాకు కూడా ఫంక్షన్ అలా జరిపించమని ఒకటే ప్రాణాలు తీసేశారంటే నమ్మండి. మన్నైతే మీ అల్లుడు గారు సహనం కోల్పోయి వాణ్ణి చావు బాధేశాడు.
5: అయ్యయ్యో, బిడ్డలకి ఏదో నచ్చ చెప్పుకోవాలి కానీ అలా చావు బాధకుంటావా అమ్మా?
3: అప్పుడు నీ ఒప్పం చేయమ్మా, మంచి రోజు చూసి మనం ఇక్కడ తీసురమ్మా. మనకు చేతనైనంతలో ఆ శుభకార్యం మనం చేసేసుకుందాం తల్లి.
5: ఏమండి, మొన్న అన్నట్టు మీరు రిటైర్ అయినప్పుడు ఎవరో పంచేసా పెట్టారు, అది మడత కూడా విప్పలేదు, అలాగే ఉంది. అది తీసుకొచ్చి పిల్లాడికి
4: ఏదో తోత మంత్రం చెప్తే మీ మానవుడు ఏమన్నా తెలివి తక్కువ అనుకుంటున్నారా? ఫంక్షన్ గ్రాండ్గా.
3: అమ్మా, అంత శక్తి మనకి ఎక్కడుందమ్మా? ఉన్నదంతా మీకే ఇచ్చేసాను కదా తల్లి, నా దగ్గర ఇంక ఏం మిగిలిందమ్మా?
5: మీ నాన్న చెప్తున్నారు కదమ్మా, అర్థం చేసుకో.
4: మొగుడు తాన అంటే పెళ్ళం తందనా అనిందని తల్లిగా ఏది ఘనంగా జరిపించావు గనక.
5: అది కాదమ్మా.
4: మెళ్ళ గొలుసుందిగా, ఇవ్వు, అక్కడ తెచ్చుకుంటాను.
3: అమ్మా, దాని మెడలో ఆ కొద్ది బంగారం అన్నా ఉండనివ్వండమ్మా.
4: మీకు ఇది ఎప్పుడు ఉంటే ఏడిపేగా.
5: అమ్మా చెప్పేది వినిపించుకో తల్లి.
4: కాపండి అమ్మా. ఈనా ఏంటి చెప్తున్నాను కదా, ఇక్కడ ఒక్క రూపాయి కూడా రాలదు. ఒట్టిపోయిన గొడ్డిని పిండితే ఏమి లాభం? అరే వినిపించుకోండి, మూసుకోండి. అవునండి, మా నాన్న దగ్గర ఒక్క రూపాయి కూడా లేదండి. ఆయన ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేడండి. మీరు నన్ను వదిలేసినా సరే ఆయన ఇవ్వలేడండి. ఎవడి ఎవడి ఎవడి? తమ్ముడు చూసావా, మీ బావగారు ఫోన్ కట్ చేశాడు. ఆయనేమో అలా అంటాడు, వీళ్ళేమో ఇలా అంటున్నారు. మధ్యలో నేను చస్తున్నారా? తమ్ముడు, నాన్న ఎటు ఇవ్వలేడు గాని మీ మేనల్లుడు పంచిల ఫంక్షన్ కి ఒక్క 50,000 సర్దరా.
2: నీ నటనకు నందే కాదే, ఆస్కార్ కూడా తక్కువే.
4: అంటే ఏమిట్రా?
2: నువ్వు బావని మూసుకో అంటుండగానే వచ్చాను. బావకి ఉద్యోగం పోతుందన్నది అబద్ధం, పైగా ప్రమోషన్ కూడా వచ్చింది.
4: నీకెవరు చెప్పారు?
2: అదే ఆఫీసులో నా ఫ్రెండ్ ఒకడు పనిచేస్తున్నాడు.
4: అది కాదురా.
2: ఇంకా నాటకాలు ఆడావంటే నీ సంగతంతా నాంతో చెప్పేస్తాను. నీ యాక్టింగ్ ఆపి వెళ్ళు వెళ్ళు.

0: చెప్పాను కదా ఇక్కడ ఒక్క రూపాయి కూడా రాలదని. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడారంటే ఎర్రగా అట్లక్కడ కలిసి బాత పెడతాను. పెట్టైపోను. డబ్బు కావాలంటే డబ్బు.
1: అమ్మా దుర్గా.
0: ఏంటి?
1: మీ అమ్మ టిఫిన్ రమ్మంటుందమ్మా.
0: చేస్తారులే.
2: ఏమండి మీరు టిఫిన్ కి రండి.
1: నాకింకా తెల్లారలేదే.
2: అదేమిటండి?
1: పొద్దుటి నుంచి నువ్వు కాఫీ కూడా ఇవ్వలేదు. పాలు తాగానే కూరగాయలుగా పరిగెత్తిచ్చిందిగా కోడలు పిల్ల.
2: అయ్యో నా మతి మండ పిల్లలకు టిఫిన్ చేసే హడావళ్ళు మీ సంగతి మర్చిపోయాను. ఉండండి కాఫీ తెస్తాను.
1: శ్యామలా తెద్దుగాని రా ఇలా కూర్చో.
2: ఏమిటండి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా?
1: అవును శ్యామలా ఆడదానికి పిల్లలు పుట్టేదాకానే భర్త మీద మమకారం. పిల్లలు పుట్టాక పిల్లలే సర్వస్వం. భర్త వెనక్కి వెళ్ళిపోతాడే.
2: అలా మాట్లాడకండి.
1: లే శ్యామలా నాకు పిల్లల మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎంత ఉండాలనే విచక్షణ కూడా ఉంది. నీ మొండి పట్టుదలతో నాకు ఇష్టం లేని పని చేయించావు. దాని ఫలితమే ఇదంతా.
2: ఏమండి మీరు డబ్బు ఇవ్వలేదనుకోండి పిల్లలు ఏ అఘాయిత్యమైన చేసుకుంటే మీ విచక్షణ మిమ్మల్ని రక్షిస్తుందా? జీవితం అన్నాక పట్టు విడుపు ఉండాలండి.
1: శ్యామలా వాళ్ళు చచ్చిపోతారని భయపడి బతికుండగానే మనం ప్రతిక్షణం చస్తూ బతకాలా శ్యామలా?
2: ఇప్పుడు మనకేమైంది? బాగానే ఉన్నాం కదా.
1: ఏం బాగుంటావు శ్యామలా? ఎంత అధ్వానంగా ఉన్నావో చూడు. నువ్వు అద్దంలో మొహం చూసుకొని ఎన్నాళ్ళయిందే? మా మగాళ్ళకి 60 ఏళ్లకి ఆఫీసులోంచి రిటైర్మెంట్ ఉంటుంది. మీ ఆడోళ్ళకి చచ్చేదాకా వంట పొయ్యిలో నుంచి రిటైర్మెంట్ లేదే.
2: నాకు ఇప్పుడు ఏమైంది? నేను సంతోషంగానే ఉన్నాను కదా.
1: ఏ సంతోషం శ్యామలా? కొత్త చీర కట్టుకుని ఎన్నాళ్ళయింది? కొత్త రవిక కొనుక్కొని ఎన్నాళ్ళయింది చెప్పు. ఏమీ కొనలేని నిస్సహాయుణ్ణి చేసావుగా శ్యామలా నువ్వు నన్ను.
2: ఏమండి అన్నట్టు మీకు ఉత్తరం వచ్చింది.
1: ఎక్కడి నుంచి?
2: కంటి ఆసుపత్రి నుంచి.
1: శుక్లాలు ముదిరిపోయాయి, ఆపరేషన్ అవసరమని రాసి ఉంటారు. వాళ్ళు చెప్పేదేంటే నాకే తెలుసు. నిన్న నాకు ఎదురుగా వచ్చే లారీ కూడా కనపడలేదు. కాస్తుంటే లారీ కింద పడిపోయేవాడిని తెలుసా?
2: అయ్యయ్యో కాస్త చూసుకుని వెళ్ళొద్దండి.
1: అసలు చూపు ఆంటం లేదు శ్యామలా. నేనేం చేయను? ఆపరేషన్ చేయించుకుందామంటే మన సుపుత్రుడు ఏమీ మాట్లాడ్డ కదే.
2: అన్ని వాడే చూసుకుంటానన్నాడు కదా.
1: వాడు చూసుకునేది లేదు. నాకు చూపు వచ్చేది లేదు శ్యామరా.
2: ఎందుకు చూసుకోడు? ఉండండి నేను వెళ్ళి అడుగుతాను.
1: శ్యామలా వద్దు, వాడిని ఏమీ అడగొద్దు. అసలు అడగనే వద్దు.
2: సరే కాఫీ తెస్తాను.
1: శ్యామలా కాఫీ ఏం వద్దులే, ఏకంగా స్నానం చేసి టిఫినే చేస్తా నేను. టిఫినే చేస్తా.
2: సరే మధు. ఒరే మధు.
3: ఏంటి?
2: మీ నాన్నకి అసలు కంటి చూపు కనపడడం లేదురా. ఏదైనా కంటి ఆసుపత్రి తీసుకెళ్తే బాగుంటుందేమో.
3: ఖర్చులు ఎలా ఉన్నాయో నువ్వు చూస్తున్నావుగా. ఈ నెలలోనే టీవీ కొన్నాం. మీ కోడలు వద్దంటే వినకుండా అదిగో ఆ వాషింగ్ మిషన్ తీసుకుంది. ఆపరేషన్ సంగతి 2 నెలలు ఆగి ఆలోచిద్దాంలే.
2: మీ నాన్నకి అసలు కంటి చూపు కనపడడం లేదురా. బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే?
3: బయటికి వెళ్ళొద్దాను, ఇంట్లోనే ఉండమను. చిచ్చి ఎప్పుడు ఏదో సమస్య.
0: నాన్నగారి కంటి ఆపరేషన్ కోసం నీ కొడుకుని డబ్బులు అడిగినట్టున్నావు.
2: అవునమ్మా ఇప్పుడే కుదరదన్నాడు. నువ్వు
0: అంత తీసుకున్న వాడే కాదంటే ఇంత తీసుకున్నదాన్ని నేను వైద్యం చేయించడం అంతగా బాగుండదులే. ఏమిటి అలా చూస్తున్నావు?
2: మీలాంటి సంతానం కోసమా? నేను ఆయనతో దెబ్బలాడి మీకు డబ్బు ఇప్పించింది.
0: ఎవరు ఇప్పించమన్నారు? ఇప్పించకపోతే మానేయాల్సింది. ఈ దెప్పుళ్ళెందుకో?

0: పార్వతి, పార్వతి,
1: నానా,
0: ఎంత వేళ అయినా టిఫిన్ పెట్టరా?
1: అత్తయ్య, అత్తయ్య,
2: వస్తున్నానమ్మా.
1: ఇంత వేళైనా మా నాన్నకు టిఫిన్ పెట్టరా? వెళ్ళండి, వెళ్ళి పెట్టరాండి.
2: తెస్తున్నానమ్మా, ఇప్పుడే తెచ్చేస్తున్నాను.
1: నానా, ఈరోజు నా పుట్టినరోజు నాన్నా, ఆశీర్వదించండి.
0: కొత్తగా ఏంటి ఇదంతా? దక్షిణ ఏమైనా కావాలా?
1: అక్కర్లేదు నాన్న, మీ ఆశీస్సులుంటే అంతే చాలు.
0: వేస్ట్గా ఆశీస్సులు ఎందుకులే, ఈ 500 ఉంచు.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న.
2: టిఫిన్ అండి.
0: నాకేనా ఇలా? ఇవ్వు.
2: కాదు, అన్నయ్య గారికి. తీసుకోండి అన్నయ్య గారు.
0: రేపటి నుంచి లేటుగాని ఇయ్యద్దు.
1: మావయ్య గారు, అత్తయ్య గారి పక్కన నుంచోండి. ఈవేళ నా పుట్టినరోజు అత్తయ్య, ఆశీర్వదించండి.
0: ఆయుష్మాన్ భవ.
2: నిండు నూరేళ్లు పసుపు కుంకాలతో వర్ధిల్లు తల్లి.
1: వచ్చి దీవెన్లేనా? గిఫ్ట్లేం లేవా?
2: స్త్రీకి పసుపు కుంకాల కన్నా విలువైంది ఇంకేముంటుందమ్మా?
0: అమ్మా, కన్నా వాళ్ళు బిడ్డలని దీర్ఘాయుష్కులు కావాలని దీవిస్తారమ్మా. ఎందుకో తెలుసా? వాళ్ల చేతుల్లో ఈ జీవితాలు కడతేరాలని. కానీ ఇప్పుడు ఈ చేతులు ఖాళీ చేతులమ్మా.
1: మీ చేతులు ఖాళీ అయితే మావయ్య గారు, అత్తయ్య గారి మెడ బరువుగానే ఉందిగా, మెళ్ళో ఆ గొలుసు ఇవ్వచ్చుగా.
2: అమ్మా పార్వతి, పుట్టింటి వాళ్ళు ఎంత లేని వాళ్ళైనా ఇంత బంగారం పెట్టి ఎందుకు పంపిస్తారో తెలుసా అమ్మా? బతికినంతకాలం బండిడి చాకరీ చేసి ఏదో విధంగా బతుకుతుంది. చచ్చాక దిక్కు లేకుండా చచ్చిందని అనుకుంటారని ఇంత బంగారం పెట్టి పంపిస్తారమ్మా.
1: ఇది వరుస విన్నారుగా
0: అమ్మా. నేను బాగానే సంపాదించానమ్మా. మీ ఆయన పదే పదే ఇంటర్లో ఫెయిల్ అయితే పెద్ద పెద్ద కాలేజీలో ఫీజులు కట్టడానికి కొంత అయిపోయింది తల్లి. తర్వాత డిగ్రీలో చేరగానే అయ్యగారి ఆడంబరాలు కొంత అయిపోయింది. డిగ్రీ దాటాక ఇప్పుడు పనిచేస్తున్నాడు మున్సిపాలిటీలో ఉద్యోగం, ఆ ఉద్యోగం కొంటానికి కొంత అయిపోయిందమ్మా. అలా మీ ఆయన ఈ కుడి చెంప కొరికేశాడు. అదిగో అక్కడ కూర్చొని తమాషా చూస్తుంది మీ వదిన గారు. దాని చదువులకి, పెళ్లిళ్ళకి, పురుళ్ళకి కొంత అయిపోయింది తల్లి. ఆవిడ గారు ఇదిగో ఈ ఎడవ చెంప కొరికేసింది తల్లి. ఉండవే, ఇద్దరు కలిసి నా చెంపలు రెండు గొరికి పారేశారమ్మా, గొరికి పారేశారు.
2: ఏమిటండి మాటలు? ప్లీజ్ అండి.
0: ఏంటే ప్లీజ్? ప్లీజు ప్లీజ్ అని నా పేకల మీదకి తెచ్చావు కదే, నా పేకల మీదకి తెచ్చావే అమ్మా. అవునరా ఎంఏ? ఈ ఎంఏరా? నా కొడుకు ఇంటివాడు అవుతాడు. కొడుకు డబ్బిప్పించి కొడుకు చేత నా గుండు కొరికిచ్చింది ఈ ఎంఏ. ఇదిగో నా కూతురు కాపురం పోతుంది, అల్లుడు వ్యాపారం చేసుకుంటాడు అని కూతురుకు డబ్బిప్పించి కూతురు చేత నా గుండు కొరికిచ్చింది ఈ ఎంఏ. ఇద్దరు కలిసి నా గుండు కొరుకుతుంటే కొరగనివ్వండి అంటూ నా రెండు చేతులు పట్టుకొని నన్ను ఆపింది ఈ అమ్మే.
3: ఏంటమ్మా ఈ దౌర్జన్యం? మాకు డబ్బిచ్చాననే అహంకారమేగా?
1: మాకివ్వకుండా మోడ కట్టుకుని పైకి పోతాడా?
2: దుర్గా,
1: మిమ్మల్ని కొట్టడం ఏంటత్తయ్యా? ఆడవాళ్ళంటే అంత తేలిక
2: కాదమ్మా. ఆయన చేతిలో పైసా కూడా లేకుండా చేశానని అసహనం, దుఃఖం. ఆయన చేత నన్ను కొట్టించాడు. ఇన్నేళ్ల కాపురంలో ఏనాడు ఆయన నా మీద చే

0: అమ్మ దూరం అయితే గాని నాన్న లొంగడు. కొద్ది రోజులు సర్దుకోరా, ఎలాగో పంచిన ఫంక్షన్కి మనిషి కావాలిగా. అమ్మ చాకిరి మీద నాకు హక్కు ఉంది. 2 వారాల తర్వాత అమ్మని ఇక్కడ పంపిస్తాను, నాన్నక్కడ పంపిద్దు గాని.
1: అలాగే
0: అమ్మా. అమ్మా
2: ఏంటమ్మా?
0: మనం ఇప్పుడు గుంటూరు వెళ్తున్నాం, బయలుదేరు.
2: నేను

0: నా తర్వాత వస్తాం, నువ్వు వెళ్ళమ్మా.
1: వీల్లేదమ్మా, దగ్గరుండి తీసుకురమ్మని మీ అల్లుడు గారు చెప్పారు, బయలుదేరు.
2: అక్క అంతగా చెప్తుందిగా, వెళ్ళు.
0: బట్టలు అవి సర్దుకోలేదురా.
1: నేను సాయం చేస్తాను, పద పద. మీ అమ్మను పర్మనెంట్ గా గుంటూరులోనే ఉంచేస్తుందేమో.
2: అది అసలే పిసినాడి. వారం రోజుల్లో మూటగట్టి వీధి బయట పారేస్తుంది.
3: శ్యామలా,

0: పంచేస్తుందేమో.
1: అది అసలే పిసినారి. వారం రోజుల్లో మూటగట్టి వీధి బయట పారేస్తుంది.
2: శ్యామలా, ఓయ్ శ్యామలా,
0: అదిగో మావగారు వచ్చారు.
1: అమ్మ లేదు.
2: ఎక్కడికి వెళ్ళిందిరా?
1: అక్కతో గుంటూరు వెళ్ళింది.
2: గుంటూరా? నాతో చెప్పకుండా అలా వెళ్ళదే.
1: కోడలు వచ్చిన తర్వాత కూడా అమ్మ మీద చేయి చేసుకుంటే వెళ్ళకేం చేస్తుంది? ఆగో, ఎక్కడికి?
2: మీ అమ్మ దగ్గరికి. సీత ఉన్న చోటే రాముడికి అయోధ్య.
1: నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్విక్కడే ఉండు, అమ్మ అక్కడే ఉంటుంది. అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్దువు గాని.
2: ఏ, ఎందుకు అలాగా?
1: మీ ఇద్దరిని విడివిడిగా చెరవ చోటించాలని అక్క నేను నిర్ణయించుకున్నాం.
2: నేను మీ అమ్మ విడివిడిగా ఉండాలని నిర్ణయించుకుని ఉన్నట్టయితే మీరసలు ఈ లోకంలోకే వచ్చిండేవాళ్ళు కాదు రా. చి,
1: ఆగో.
0: ఏమండి, ఎక్కడికి వెళుతున్నారు?
2: శ్యామలా, ఇక్కడే ఉన్నావా? నీ దగ్గరికే, నీ దగ్గరికే శ్యామలా.
0: నేను ఇక్కడే ఉన్నానండి. మీరు లేకుండా నేనే ఎలా వెళ్తాననుకున్నారు? రాముడు ఉన్న చోటే సీతకి అయోధ్య.
1: ఆగో, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. మీ ఇద్దరు విడివిడిగా చెరో చోట ఉండాలని అక్క నేను నిర్ణయించుకున్నాం.
0: మమ్మల్ని పంచుకుంటారట్రా?
3: పస్తులు పెడితే తప్పు గాని పంచుకుంటే తప్పేంటి?
0: అమ్మా, చావు మమ్మల్ని విడదీసేదాకైనా మమ్మల్ని కలిసే ఉండనివ్వండి అమ్మా.
1: కలిసే ఉండండి, కానీ మా ఇద్దరి దగ్గర కాదు, వేరుగా ఉండండి.
2: నా చేతిలో పైసా లేకపోవచ్చురా, కానీ ఒంట్లో పౌరుషం ఉందిరా. మీ ఆసరా లేకుండా బతకగలననే ఆత్మవిశ్వాసం నాకుందిరా. శ్యామలా, పద, వెళ్ళి పదం, పద.
1: ఆగో, వెళితే నువ్వు వెళ్ళు. అమ్మని తీసుకెళ్ళటానికి వీల్లేదు.
3: అవును, అమ్మ మాతోనే ఉండాలి.
2: ఏ హోదాలో ఉండాలి?
1: కన్న తల్లి హోదాలో ఉండాలి.
2: రే, మీకు తల్లి కాకముందే నాకు భార్య అయిందిరా. నాకు భార్య అయ్యాకే మీకు తల్లి అయింది. బొడ్డు పేగు కోసేయటంతోనే మీతో ఆ బంధం తెగిపోయిందిరా. కానీ పెళ్లితో మీ అమ్మకు నాకు ఏర్పడిన బంధం ఉందే, మూడు ముళ్ళ బంధం. అది జీవితాంతం ఉండేదే.
1: కానీ మమ్మల్నే ఉద్ధరించావు.
3: కట్టుకొని అమ్మనే ఉద్ధరించావు.
2: అవును, మేం గుండెల్లో పెట్టుకొని పెంచకుండానే గాలికి పెరిగి పెద్దవాళ్ళయ్యారు. మేం ఆదరించకుండానే ప్రయోజకులు అయ్యారు. ఏమాత్రం చేయుత ఇవ్వకుండానే ఉద్యోగం సంపాదించావురా నువ్వు. పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు. నా నుండి ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండానే ఓ ఇంటి వాళ్ళయ్యారు. ఇప్పుడు ఏ స్వార్థం లేకుంటే నన్ను మీ అమ్మని విడదీయాలనుకుంటున్నారా?
3: అమ్మ శేష జీవితం సుఖంగా గడపాలనే మాతో ఉండాలనుకుంటున్నాం.
1: అమ్మ నీతో వస్తే గుడి దగ్గర అడుక్కు తినేలా చేస్తావని మా భయం.
3: అవును
2: అవును, నిజమే. అడుక్కునే తినాలి, భిక్షాందేహి అని అడుక్కునే తినాలి. మీ బోటి వెధవల్ని కన్నందుకు మా బోటి వాళ్ళు గుడి బెట్టని ఆశ్రయించాలరా?
1: ఏమన్నావు, ఏమన్నావు? ఎవరు వెధవ, ఎవరు వెధవ? ఇంకోసారి నోరు దారేమంటే.
2: ఏరా, ఆగిపోయావే కొట్టు, ఆగిపోయావేరా? ఈవేళ ముసలి తల్లిదండ్రుల దగ్గర ఉన్నదంతా లాగేసుకొని కనీసం వాళ్ళకు కూడు కూడా పెట్టకుండా కొట్టి ఇంట్లో నుంచి బయట గెంటేసే కొడుకుల జాబితాలో నువ్వు చేరిపో. కానీ అలా గెంటి వేయబడ్డ తల్లిదండ్రుల నేను ఏడుస్తూ కూర్చోనరా? నిన్ను ఏడిపించగలను, నీ మీద కేసు పెట్టగలను. పిల్లల చేత నిరాధరణకు గురైన తల్లిదండ్రులకు ఆసరాగా ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. నెలకి ఇంత అని మీ దగ్గర ముక్కు పిండి వసూలు చేసి మాకిస్తుంది. కాదంటే మీ ఉద్యోగాలు ఓడబెరికి మిమ్మల్ని మూల కూర్చోబెడుతుంది. పెట్టనా కేసు, పెట్టమంటావా కేసు? పద శ్యామలా, పద.
4: ఆగండి. చచ్చాక తప్పించే నరకాన్ని బతికుండగానే చూపించేవాడే కొడుకు. ఏవైనా మిగిలుంటే లాక్కొని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటి వేయడం వాడి విధి. ఎవరి కోసం వారు జీవిస్తారు?

0: పరిపాలన వ్యవస్థలో ఉన్న మనం ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం కన్నా ముందుగానే ఆరోగ్య ఆర్థిక జాగ్రత్తలు తీసుకుని వృద్ధాప్యాన్ని కాపాడుకోవడం మంచిది బావగారు. నాకంటే మీరే అదృష్టవంతులు. మీ వాడు మీ మీద చెయ్యెత్తే వరకే వచ్చాడు.
1: నా కొడుకు నా మీద చెయ్యి చేసుకున్నాడు కూడా.
0: అప్పుడే నాకు జ్ఞానోదయమైంది. ఓ నిర్ణయానికి వచ్చారు. కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే డబ్బడిగితే నోటు రాయించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. పిల్లలు అడగటం, ప్రాధేయపడి కళ్ళ నీళ్లు పెట్టుకోవడం, పెద్దవాళ్లు కరిగిపోయి ఉన్నదంతా వాళ్ళకి ఇవ్వడం, వాళ్ల చేత తన్నులు తినడం, ఇదే ఇదే నేడు జరుగుతున్న కథ. ఏ పేపర్ చూసినా ఇదే గోళ.
2: అంకల్, ఆయన మోసంగా మాట్లాడుతున్నాడు, వెళ్ళనివ్వండి.
0: ఆగండి కామ్రేడ్, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది మీ ఇల్లు.
2: వీళ్ళిల్లేంటి నాన్న?
0: అవును, ఇది వాళ్ళిల్లే. కావాలంటే డాక్యుమెంట్ కూడా ఉంది.
3: ఏంటా డాక్యుమెంట్?
0: మీరు నా దగ్గరకు అప్పు కోసం వచ్చి నా షరతులకు అంగీకరించి ఖాళీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టారు, గుర్తుందా? ఆ డాక్యుమెంట్ మీద ఈ ఇల్లు మీ నాన్నదేనని నేను రాశాను, దానికి చట్టబద్ధత కల్పించాను, దీనికి తిరుగులేదు.
3: మామగారాన్ని నమ్మినందుకు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా?
0: మీ నాన్నను నమ్మించే కదా నువ్వు మోసం చేసింది. అదే నేను చేశాను, దీంట్లో తప్పే ఉంది?
2: కన్న బిడ్డకి ఇంత అన్యాయం చేస్తావా నాన్న నువ్వు?
0: ఏమ్మా, కన్నవాళ్లకి పిల్లలు అన్యాయం చేయొచ్చు గాని పిల్లలకి కన్నవాళ్ళు అన్యాయం చేయకూడదా?
2: అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఇదంతా?
3: నాన్న నాన్న, ఏంటి నాన్న ఇది?
4: ఒరే మధు, మీరు పుట్టక ముందు మాకు మేమేమో లోకం అనుకున్నాం, కానీ మీరు పుట్టాక మా గురించి మేము మర్చిపోయాం. మేము తినే అన్నంలో ఒక ముద్ద తక్కువ తింటే అది మీకే కదా చెందుతుంది అనుకున్నాం. మేము సంపాదించే దాంట్లో గీసి గీసి ఖర్చు పెట్టి దాచి దాచి మీకు మూట కట్టి ఇస్తే ఆ డబ్బుతో మీరు కట్టుకున్న ఇళ్లలో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ రూమ్ అన్నీ అన్నీ ఉన్నాయిరా. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించలేదు, ఇంత ఇంట్లో పేరెంట్స్ బెడ్రూమ్ ఏది అని. మా ప్రేమకు మీరు ఇచ్చేస్తాను సున్నారా?
5: ఊరుకో శ్యామల, ఊరుకో. శంకరయ్య గారు, మీ అభిమానానికి కృతజ్ఞతలండి. మీ కూతుర్ని అల్లుణ్ణి కాదని మీరు నాకు ఇంత ఉపకారం చేయటం ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా నేను నమ్మలేకుండా ఉన్నాను బావగారు.
0: ఊరుకోండి బావగారు, ఊరుకోండి. వీళ్ళు నా దగ్గరికి అప్పు కోసం వచ్చి నా షరతులకు అంగీకరించి ఖాళీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టినప్పుడే మిమ్మల్ని అనాథలు చేస్తారని నాకెక్కడో కొట్టింది. అందుకే అడ్డుకట్ట వేశాను, మోసం జయించకూడదు.
3: మీరు చేస్తుంది మోసం కాదా?
0: కాదు, మోసానికి విరుగుడు ప్రతిక్రియ. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని మోసం చేసి వీధిపాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలగాలని నేను ఇలా చేశాను. బావగారు, ఇదిగోండి డాక్యుమెంటు.
5: బావగారు, ఈ ఇల్లు నాకు ఇష్టమైనట్లు చేసుకోవచ్చుగా? నేను
0: మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అఫ్ కోర్స్, మీకిష్టం లేని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మెడబెట్టి బయటకు గెంటొచ్చు.
6: నానా,
0: ఆలోచించేశారేమిటి?
5: బావగారు, అవకాశం దొరికింది కదా అని అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ధర్మం కాదండి.
0: మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటైపోవడం ధర్మమా?
5: చూడండి, నేను ఇష్టపడి వాళ్ళకి నా కష్టార్జితాన్నంతా ఇచ్చేశాను, అయినా వాళ్ళు నన్ను బయటకు పొమ్మన్నారు. అది వాళ్ళ సంస్కారం, వాళ్ళలో

0: అర్థం పెరగటానికి, కుసంస్కారం తలెత్తడానికి మా పెంపకమే కారణమేమో. అందుకు మాకు శిక్షలు పడాలిగా బావగారు.
1: బావగారు
0: నాన్న, మిమ్మల్ని మేమెంతో అవమానించాం. మీరు మమ్మల్ని పాతాళానికి తొక్కే అవకాశం వచ్చినా మీరు మమ్మల్ని క్షమించారు. మీరు మహోన్నతులై మమ్మల్ని మరుగుజుల్ని చేశారు నాన్న. మమ్మల్ని క్షమించండి నాన్న, మమ్మల్ని క్షమించండి.
2: లేమా, లే దుర్గా, లేరా.
0: కన్నవాళ్ళు బిడ్డల మీద చూపించిన మమకారంలో కొంతైనా బిడ్డలు కన్నవాళ్ల మీద చూపిస్తే మాలాంటి వారి జీవితాలు ఆనందంగా ఉంటాయిరా. ఈ చిన్న విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండి రా చాలు.
3: ఇది రాబోయే తరాలకు ఆదర్శం కావాలి.

మీరింతవరకు జరుగుతున్న కథ నాటకం విన్నారు. రచన శ్రీ ఆకెళ్ళ, నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో పార్వతి, వీర్ల అంజుశ్రీ, నరసింహం, గంగోత్రి సాయి, శ్యామల, శ్రీమతి ద్రాక్షారామ సరోజ, మధు, వివి స్వామి, దుర్గ, బండారు నాగరాణి, శంకరయ్య, శ్రీ పి రంగనాయకులు. సంగీతం శ్రీ కె సత్యనారాయణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక ఫిలిం గీతం వినండి. ఆదిత్య 369 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జిక్కి ఎస్పి శైలజ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక ఫిలిం గీతం విందాం. బంగారు
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఘంటసాల సుశీల పాడిన పాట చిత్రం గులేబ కావాలి కదా.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బందిపోటు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట.

0: చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఘంటసాల సుశీల పాడిన పాట, చిత్రం ఉమ్మడి కుటుంబం.
1: చెప్పాల.

బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు, మగతనం చూశావు, నాలో ఆడతనాన్ని నిద్రలే.

ఈ ద్వీపానికి దీపానివి నువ్వు, ఈ లంకకే నెలవంకవి నువ్వు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా?
0: ప్రత్యేక ఆఫర్లా?
1: విద్యా సంస్థ అడ్మిషన్లా?
0: ఆసుపత్రి సేవలా?
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి, మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ప్రేమాభిషేకం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076,
0: మరొక నంబర్ 7989701585.

100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట పండంటి కాపురానికి 12 సూత్రాలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

జరుగుతున్నది త్వరగా హుషారమణి. హైదరాబాద్ లో ఈరోజు బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర మంత్రులు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన ఆదివాసీ బిడ్డలకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరామర్శించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో ఈరోజు బోనాల ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు ఆలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర్మఠ్తో తన పర్యటన ప్రారంభించిన మంత్రి అంబర్పేట్ మహంకాళి ఆలయం, నింబోలి అడ్డలోని శ్రీ మహంకాళి ఆలయం, సికింద్రాబాద్లోని శ్రీ కట్టమేశమ్మ, శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయాలను దర్శించుకున్నారు. అంబర్పేట మహంకాళి అమ్మవారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం బాల్కంపేట శ్రీ ఎల్లమ్మ ఆలయం, యూసుఫ్ కూడా ఎల్ఎన్ నగర్ మహంకాళి ఆలయం, ఖైరతాబాద్లోని సెవెన్ టెంపుల్స్, కార్వాన్లోని శ్రీ దర్బార్ మేసమ్మ ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం షేక్పేట్ గ్రౌండ్లో జరిగిన బోనాల కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. లోవర్ ట్యాంక్బండ్ కనకాల కట్టమేసం ఆలయం, కవడిగూడ రోటరీ కాలనీ వరాల పోచం ఆలయం, గాంధీనగర్ విఎస్టీ కట్టమేసం ఆలయం, విద్యాసాగర్ పోచం ఆలయం, బాకారం పోచం ఆలయం, హరినగర్ జమినీ కాలనీ, రామ్నగర్ డివిజన్, అడిక్మెట్ వడ్డర్బస్తీ, కార్వాన్ అసెంబ్లీ పరిధిలోని అమ్మవారి ఆలయాలను సందర్శించారు. ఆయా ఆలయాల్లో అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ ఆషాఢ బోనాలోత్సవాల్లో భాగంగా ఉప్పుగూడలో శ్రీ మహంకాళి అమ్మవారికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. మీరాల మండలిలోని శ్రీ మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. గౌలిపూర మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్వాన్లోని శ్రీ దర్బార్ మేసమ్మ ఆలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. లోవర్ ట్యాంక్బండ్లో శ్రీ కనకాల కట్టమేసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్లో ఆషాఢ బోనాల వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్తో కలిసి పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజ నిర్వహించారు. గౌలీపూర దర్వాజా మహంకాళి మాతేశ్వరి, కోటమేసమ్మ, అక్కన్న మాదన్న మహంకాళి ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. మీరాల మండి శ్రీ శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రభుత్వం తరఫున బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి నృత్యం చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ప్రభాకర్ చెప్పారు. హిందూ సమాజాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు భయపెడుతున్నాయని బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్లోని 3,400 ఆలయాలకు కేవలం 20 కోట్ల రూపాయలు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని, హైడ్రా 150 పోస్టులకు వేలాది మంది రావడమే నిదర్శనమని అన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ అందక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సంజయ్ అన్నారు. లాల్ దర్వాజా సింహవాహిని బోనాల్లో కేటీఆర్పై సెటర్లు వేసిన సంజయ్ బీజేపీ అధికారంలోకి వస్తే బోనాలు ఘనంగా నిర్వహించి భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట బీజేపీ అధ్యక్షులైన రామచంద్రరావు ఈరోజు తార్నక, లాలపేట, మల్కాజ్గిరి ప్రాంతాల్లోని పలు ఆలయాలు నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. తార్నక నల్లపోచమ్మ, లాలపేట పోచమ్మ, మల్కాజ్గిరి ఉజ్జయిని మహంకాళి, సఫీల్గూడ కట్టమేసమ్మ ఆలయాలను దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. బోనాల పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ఆదివాసీ బిడ్డలకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అడవితో అనుబంధాన్ని, మూలాలను కాపాడుకుంటూనే గిరిజన సమాజం అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గిరిజన సంక్షేమానికి 2026-27లో 18,745,16,00,000 రూపాయలు కేటాయించామని మంత్రి తెలియజేశారు. విద్య, మౌలిక వసతులు, సాగునీరు, ఉపాధి, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరామర్శించారు.

0: పెద్ద సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సుదర్శన్ రెడ్డి కుమారుడు నిదర్శన్ రెడ్డి కుమారుడు ధర్మిష్ఠులకు 2 కోట్ల రూపాయల చెక్కులను, సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మకు 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. దివంగత నాయకుడి కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కోయగూడెం OC3 JVR OC3 బొగ్గు బ్లాక్లను సింగరేణి కేటాయించాలని ABKMS BMS సంఘాల నాయకులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. మణుగూరు పీకే OC2 డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ సింగరేణికి దక్కేలాగా చొరవ తీసుకున్నందుకు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో సింగరేణి వేలంలో పాల్గొనలేకపోవడంతో కొత్త గనులు రాక ఈ ఏడాది సుమారు 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గే పరిస్థితి ఏర్పడిందని వారు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కూడలో ఏర్పాటు చేసిన ఆదివాసీ ఉద్యమ వీరుడు కుమరం భీమి విగ్రహాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరాన సూయ సీతక్క ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,
1: ఎవరికి మేము వ్యతిరేకం కాదు, ఎవరు వచ్చినా హక్కున చేర్చుకున్నారు ఆనాడు ఈ దట్టమైన అడవులలో. రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి వాటిని ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
0: నక్సలిజంపై పోరాటంలో ప్రాణాలర్పించిన 28 మంది పోలీసు సమరవీరుల కుటుంబ సభ్యులతో డీజీపీ సివి ఆనంద్ స్వయంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా డీజీపీ మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాల పునాదులపైనే రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిఢవిల్లుతున్నాయని అన్నారు. అనంతరం నేర సమీక్ష సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ,
2: ఆశ అనేది చూపిస్తారు. మీరు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 20 రూపాయలు వస్తాయని సాధ్యం. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మోసం చేయడానికి చెప్తున్నారని అర్థం చేసుకునే మన స్థూమత వస్తే తప్పకుండా సైబర్ క్రైమ్ దానంగానే తగ్గిపోతుంది.
0: మరణానంతరం దానం చేసే అవయవాలు అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న పలువురికి కొత్త జీవితాలు అందించే అవకాశం కల్పిస్తాయి. జగిత్యాల జిల్లా కమలాపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి లావణ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందగా ఆమె కళ్లు దానం చేసినట్లు ఆమె సోదరుడు ఆవునూరి మల్లేష్ తెలియజేశారు.
3: లావణ్య 2 కళ్ళను హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాలకు దానం చేశాం. మా బాధలో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆమె మరొకరి జీవితానికి ఉపయోగపడుతుందనే సంతృప్తి మాకుంది. అవయవదానం ఎంతో గొప్ప విషయం. మాలాగే ప్రతి కుటుంబం కూడా అవయవదానంపై అవగాహన పెంచుకుని అవసరమైన వారికి కొత్త జీవితాన్ని అందించేందుకు ముందుకు రావాలని కోరుతున్నాం.
0: రాష్ట్రంలో హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఈ రోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఒడ్డును పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీల అభివృద్ధికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ చెప్పారు. ఆసిఫాబాద్ లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సోమశిలలో పర్యాటకులకు బోటింగ్ సేవలను నగర కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ పునః ప్రారంభించారు. వేసవిలో కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువగా ఉండడం వల్ల బోటింగ్ సేవలను నిలిపివేశారు. రాజన్న సిరిసిల జిల్లా నర్మాల ఎగువ మానేరు జలాశయ నీటి మట్టం పూర్తి స్థాయి సామర్థ్యం 31 అడుగులకు చేరిందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. దీంతో మత్తడి దూకుతోందని వారు తెలియజేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక దృష్టి సారించింది. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సమయం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా ముదితా వేతాలః. ఆదౌ ముఖ్య వార్తాః. నాగరికేషు దేశభక్తి భావనాం వర్ధయితుం, రాష్ట్రైక్యం సుదృఢం కర్తుం, భారతస్య సాంస్కృతిక పరంపరాం ప్రోత్సాహయితుం చ హర ఘర తిరంగా ఇతి అభియానం సంపూర్ణ దేశే ఆచర్యతే. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అవదత్ యత్ ఔపనివేశిక కాలస్య నియమాన్ నిరస్య మోదీ సర్వకారేణ आनीताः त्रयः नूतनाः

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ సాయంత్ర ప్రసారాలను మీకోసం వినిపిస్తున్న మీ రేడియో నేస్తం డాక్టర్ డిఎల్ అనురాధ. ముందుగా ఈ పూట ప్రసారంలోని అంశాలు. ఈ పూట 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్.

ధరలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 జానపద గేయాలు వింటారు. 7:45 కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 మధురిమ అలనాటి మధుర గీతాలు వింటారు. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారంలోని అంశాలు.

ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి ఎస్ దివ్య. 6:35 రైతు సమాచారంలో జీవాలలో నోటిపుండ్లు వ్యాధి నివారణ గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ 2026-27 పరీక్షల గురించి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ శ్రీ సాధనపల్లి మాధవరావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకర్రావు. 7:30 చిత్రగీతాలు వినవచ్చు. 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాలు వింటారు. 9:30 ఏకచిత్రగానం వినవచ్చు. 10:00 చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిషత్ ఖాన్ గారి సితార్వాదనం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో కను విను అను ప్రసంగం, ఇంకా పుస్తక పఠనం ఒక మంచి అలవాటు ప్రసంగం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 పాటల పల్లకీలో శ్రోతల ముచ్చట రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం. మూడు 3:30 ఏకచిత్రగానం వింటారు. 4:00 చిత్రగీతాలు వినవచ్చు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:45 సామూహిక గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో దృష్టిలోపాలు కారణాలు నివారణ పరిచయ కార్యక్రమం, ఇంకా బంతి పంట సాగులో మెళకువల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 కిన్నెర లహరి. 8:15 పార్లమెంట్ సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 మధురిమ అలనాటి మధుర గీతాలు వినవచ్చు. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం చిత్రగీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని అంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు.

0: యుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

0: మెరుగ్గా ఉంటోంది.
1: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
0: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత

చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, మనం పశుగ్రాస పంటల సాగును ఏ విధంగా చేసుకోవాలి, రైతులు ఎటువంటి విషయాలను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే పశువులకు మేత కొరత, పచ్చి మేత కూడా దొరికే అవకాశం లేనందున ఈ సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం అంతా నీరావరి సాగు నీటి వనరులు ఉన్నందువల్ల పశుగ్రాస పంటలు కూడా కొంత సాగు చేసుకుని రైతులు చక్కటి పాడి పరిశ్రమకు కానీ మాంసాభివృద్ధి కానీ పోయించుకోవాలని ఈ విధంగా మనకు వివరాలు అందిస్తున్నారు. గడ్డి జాతి పశుగ్రాస విత్తనాలు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి, కావున వాటిని విత్తున్నప్పుడు లోతు 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లేకుండా జాగ్రత్త చూసుకోవాలి. నాణ్యత గల అధిక పచ్చిమేత దిగుబడిని పొందాలంటే పశుగ్రాస పంటల్ని 50% పూత దశలో కోసుకోవాలి. పశువుల మేతలో 3 వంతుల గడ్డి జాతి పశుగ్రాసముతో పాటు 1 వంతు పప్పు జాతి పశుగ్రాసాన్ని కలిపి మేపడం వలన అధిక పోషక విలువలున్న పచ్చిమేత ప్రతి పశువు

లభిస్తుంది. పశుగ్రాసాన్ని కోసిన తర్వాత చాఫ్ కట్టర్ ద్వారా చిన్న ముక్కలుగా చేయడం వల్ల పశువులు తీసుకునే ఆహార పరిమాణము పెరుగుతుంది. అంతేగాక పశుగ్రాస నష్టము కూడా తక్కువగా ఉంటుంది. జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాత మాత్రమే పశుగ్రాసంగా ఉపయోగించుకోవాలి. లేనిచో పశువులకు నాము వ్యాధి సోకే అవకాశం ఉంటుంది, పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కనుక ప్రత్యేకంగా జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాతనే పశుగ్రాసముగా ఉపయోగించుకోవాలని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. లూసర్న్లో బంగారు తీగ పరాన్న కలుపు నివారణకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను ముఖ్యంగా ఎంచుకోవాలి. బంగారు తీగ ఆశించిన పంటలో ఇమాజితాఫిర్ అనే కలుపు మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే మనం ఆ యొక్క బంగారు తీగను మనం కలుపు నివారణ చేసుకోవచ్చు. ఇక పంట మార్పిడి కూడా చేసుకోవాల్సిన అవసరము ఉందని కూడా తెలియజేస్తున్నారు. చీడపీడల నివారణకు పిచికారీ చేసే రసాయన మందులను కోతకి 15 నుండి 20 రోజుల ముందే పిచికారీ చేసుకోవాలి. లేకపోతే మందు అవశేషాలు పశువులకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. బాజ్రా నేపియర్ హైబ్రిడ్లను మొదటి కోత 70 రోజులకు, తదుపరి కోతలను 45 రోజుల వ్యవధిలో కోసుకోవాలి. ఈ గ్రాసములో 3 సంవత్సరాల తర్వాత దుబ్బుకు 50 నుండి 70 పిలకలు ఏర్పడతాయి. వాటిని అట్లే ఉంచినట్లయితే వేసిన ఎరువులు అన్ని పిలకలకు సరిపోక పచ్చిమేత దిగుబడి తగ్గిపోతుంది. అందుకని వాటిలో మంచిగా ఉన్న 4-5 పిలకల నుంచి మిగతా వాటిని తీసి వేరే చోట నాటుకోవాలి. ఇక స్టైలో గడ్డి విత్తనాలను 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి నీటిలో 4 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ఒక రాత్రంతా చల్లటి నీటిలో నానబెట్టి విత్తుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. తక్కువ తడులతో త్వరగా పెరిగి 3 కోతల్లో ఎకరాకి 30 టన్నుల దిగుబడినిస్తుంది. పచ్చిక బయళ్లు, బీడు భూములను సిల్విఫాక్చర్గా పశుగ్రాసపు చెట్ల వరుసల మధ్య పచ్చిక పెంచడాన్ని సిల్విఫాక్చర్ అంటారు అభివృద్ధి చేసుకుంటే సంవత్సరం పొడవునా పశువులకు పచ్చిమేత లభిస్తుంది. ఉదాహరణకు సుబాబుల్, అవిషే, ఇప్ప చెట్టు మొదలైన పశుగ్రాసపు చెట్లను పెంచుకొని వాటిలో గడ్డి జాతి పశుగ్రాసాలైన బాజ్రా నేపియర్ లేదా అంజన్ గడ్డి లేదా గిరీ గడ్డిలను, పప్పు జాతి పశుగ్రాసాలైన దశరథ గడ్డి, స్టైలోలను అంతర పంటలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది, ఉపయుక్తంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. పశు పోషణలో అధిక ఖరీదు చేసే సమీకృత దానాను వాడటం వల్ల పాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా చౌకగా లభించే అజొల్లాను ఉపయోగించుకోవచ్చు. అజొల్లా నీటిలో తేలియాడు నత్రజనిని స్వీకరిస్తూ పెరిగే ఒక నాచు మొక్క. దీనికి వేర్లు కాండము లేకుండా కేవలం ఆకులే ఉంటాయి. అజొల్లాలో అధిక మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని పోషకాల గని అని అంటారు. రైతులు ఇంటి దగ్గర నీటి అవసరం అంతగా లేకుండా స్వల్ప విస్తీర్ణంలో తక్కువ కాలంలో చౌకగా అధిక దిగుబడితో సాగు చేసుకునవచ్చును. 2 కిలోల అజొల్లా 1 కిలో దానాతో సమానము. అజొల్లాను దానాతో పాటుగా 1.5 కిలోల నుండి 2 కిలోలు కలిపి వాడటం వల్ల పశు ఆరోగ్య ప్రమాణాలు పెరగడమే కాకుండా పాల దిగుబడి, వెన్న శాతము పెరుగుతాయి. ఇక హైడ్రోపోనిక్ విధానంలో కూడా పశుగ్రాసలను సాగు చేసుకోవచ్చని ఈ వివరాలు మనకు అందిస్తున్నారు. నేల అవసరం లేకుండా నీటితో మొక్కల్ని పెంచే వినూత్నమైన పద్ధతిని హైడ్రోపోనిక్స్ అంటారు. ఇటీవల కాలంలో పశుగ్రాసాన్ని హైడ్రోపోనిక్స్ పద్ధతితో పెంచడం ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఈ విధానంలో పశుగ్రాస విత్తనాల్ని హైడ్రోపోనిక్ గ్రీన్ హౌస్ యంత్రాల్లో సాగు చేస్తారు. ఈ పద్ధతిలో మామూలుగా పెంచే పశుగ్రాసాల సాగు కంటే 10లో 1 వంతు భాగం తక్కువ నీళ్లు సరిపోతాయి. ఈ విధానంలో మొక్కజొన్న, సజ్జ, ఓట్స్, బార్లీ మొదలైన ధాన్యపు జాతి పశుగ్రాస పంటలతో పాటు బొబ్బర్లు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో పశుగ్రాసం పెంచుకోవడానికి మొక్కజొన్న అన్నిటికన్నా అనువైన పంట. మొలక వచ్చిన విత్తనాన్ని చిన్న చిన్న ట్రేలలో పలుచగా పరుచుకొని షేడ్ నెట్ల కింద నీటిని సన్నని తుంపర రీతిలో ట్రేలపై సమయానుసారంగా పిచికారీ చేస్తూ పెంచుకోవాలి. ఈ పద్ధతిలో ఎక్కువ గ్రాసం కోసం రైతు సోదరులు వెదురు, ఇనుము, అల్యూమినియం అరలను తక్కువ ధరలో చేసుకుని ప్రతి అరకి నీటి తుంపర సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి. నీరు ప్రతి 2 గంటలకి తుంపర పద్ధతిలో ఇచ్చేటట్టు
ఒక నీటి ట్యాంకు

0: హెక్టార్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా తక్కువ ధరలో హైడ్రోపోనిక్ పసిగ్రాసాన్ని సాగు చేయు యంత్రాలు మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ట్రేలలో 9వ రోజుకి 25 నుండి 30 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన పసిగ్రాసం లభిస్తుంది. ఈ గ్రాసాన్ని చాపలా చుట్టి పశువులకు నేరుగా మేపుకోవచ్చు. ఈలోపు ఖాళీ అయిన ట్రేలలో మళ్లీ మొలక వచ్చిన విత్తనం వేసుకుని ఇంకో దఫాకు హైడ్రోపోనిక్ గ్రాసాన్ని సాగు చేసుకోవాలి. ఈ విధానంలో నిరంతరంగా గ్రాసాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఒక పశువుకి రోజుకి 10 నుండి 20 కిలోలు హైడ్రోపోనిక్స్ పశుగ్రాసాన్ని మేపవచ్చు. ఈ పద్ధతిలో 1 కిలో విత్తనం ఉంచి దాదాపు 5 రెట్లు అంటే కనీసం 5 కిలోలు పచ్చిమేత వస్తుంది. హైడ్రోపోనిక్ పశుగ్రాసము 9.4% ముడి మాంసకృతులు, 2.5% ముడి క్రొవ్వు, 57.1% పీచు పదార్థం, అలాగే 2.5% ధాతు పదార్థం వంటి పోషకాలను కలిగి ఉంటుంది. హైడ్రోపోనిక్ పశుగ్రాస సాగులో ముఖ్యమైన సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు రైతు సోదరులకు. ఒక పాలిచ్చే పశువుకి గరిష్టంగా 20 కిలోల హైడ్రోపోనిక్స్ మేత పెట్టొచ్చు. 1 కిలో మొక్కజొన్న గింజల నుండి దాదాపు 5 కిలోల పశుగ్రాసం వస్తుంది. కాబట్టి ప్రతిరోజు 4 కిలోల విత్తనం నానబెట్టాలి. విత్తనాన్ని నానబెట్టిన 2వ రోజు మండ కట్టుకుని 3వ రోజు మొలక వచ్చాక ట్రేలలోకి పరుచుకోవాలి. 1 చదరపు మీటర్ల ట్రేలలో 2.2 కిలోల గింజలు సరిపోతాయి. తుంపర పద్ధతిలో నీటినిచ్చేటప్పుడు ఆ నీటిలో చౌడు లేకుండా చూసుకోవాలి. లేని ఎడల రంధ్రాలు ఉప్పు పట్టి మూసుకుపోతాయి. అంతేకాకుండా మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. నీరు పిచ్చికారి 2 గంటలకు ఒకసారి తుంపర పద్ధతిలో జరుగునట్లు టైమర్ని అమర్చుకోవాలి. పంటను 9వ రోజు తీసి పశువులకు మేపుకోవచ్చు. ఆ వెంటనే ట్రేలు శుభ్రంగా కడిగి మళ్లీ 2వ పంటకు మొలకెత్తిన విత్తనం సిద్ధం చేసుకుని మళ్ళా హైడ్రోపోనిక్ ద్వారా ఈ పశుగ్రాసాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పశుగ్రాస పంటల సాగులో ఈ విధంగా రైతులు ఏ విధంగా అజోళ్లను తయారు చేసుకోవాలి, ఏ విధంగా హైడ్రోపోనిక్ పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేసుకోవాలన్న వివరాలు చక్కగా అందించారు. ఈ వివరాలను చక్కగా ఆకలింపు చేసుకుని రైతు సోదరులందరూ చక్కటి పశుగ్రాసాన్ని పెంచి పాల ఉత్పత్తిని సాధించి ఆదాయాన్ని పెంపొందించుకోగలరని రైతులందరినీ ఆశిస్తున్నాం.
1: పశుగ్రాస పంటలు జాగ్రత్తల గురించి వివరాలు విన్నారు.

ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

నిలయంలో సమయం 7:30 ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. రంగస్థలం చిత్రం కోసం శివనాగులు ఆలపించిన చంద్రబోస్ గీతం వినండి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: చిత్రగీతం విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పనితీరు గురించి కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన దేశం వైపు దురుద్దేశంతో చూసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పీఎంఏవైయు 2.0 కింద ఇంతవరకు 1.25 కోట్ల ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా ఉద్యమంకి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటును అందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని ప్రకటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్రివర్ణాల పతాకం దేశ గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవ అందించేందుకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది వందే మాతరం 150వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది చేపడుతున్న ప్రయత్నాలను వందే మాతరానికి అంకితం చేసినట్లు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు అండమాన్ నికోబార్ దీవుల రాజధాని శ్రీ విజయపురంలోని ఫ్లాగ్ పాయింట్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో నిర్వహించిన

0: వందే మాతరంపై తిరంగా కాన్సర్ట్ రాష్ట్రస్థాయి కార్యక్రమంలో కూడా ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. తన ప్రసంగంలో భారత స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి ఉన్న అండమాన్ నికోబార్ దీవుల ఘనమైన చరిత్రను ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు.
1: It is indeed a pleasure to launch this campaign today on the August Kranti Divas as we commemorate the Quit India Movement of 1942. Millions of Indians responded to his call and rose against the British with the unwavering resolve of do or die on this day. It is therefore deeply significant that we launch the Har Ghar Tiranga campaign from the historic islands on this historic day.
0: భారత స్వాతంత్ర పోరాటంతో ముడిపడి ఉన్న అండమాన్ నికోబార్ దేవులు స్వాతంత్ర సమరయోధులు తీవ్రమైన హింసను ఊహించలేని కష్టాలను అనుభవించిన నేలని ఆయన అన్నారు. సెల్యులర్ జైల్ చారిత్రక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ రాధాకృష్ణన్ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను అందించిన సహకారాన్ని కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పోర్ట్ ప్లేయర్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన చారిత్రక దినమైన 1943 డిసెంబర్ 30 కూడా ఆయన స్మరించుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా అక్కడి ప్రకృతి సౌందర్యం పచ్చదనం మాత్రమే కాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడ మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడంతో ముడిపడి ఉన్న దేశభక్తి భావన కూడా గుర్తుకొస్తుందని ఉపరాష్ట్రపతి చెప్పారు. వందే మాతరం ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ స్వాతంత్ర్యోద్యమ కాలంలో ప్రజల్లో జాతీయతాభావాన్ని ఐక్యతను పెంపొందించడంలో ఈ గీతం కీలక పాత్ర పోషించిందని ఉపరాష్ట్రపతి అన్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో 2 పర్యటనలో ఉన్న రాధాకృష్ణన్ నిన్న జాతీయ స్మారక సెల్యులర్ జైలును సందర్శించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. అలాగే వీర సావర్కర్ గదిని కూడా సందర్శించి సెల్యులర్ జైల్లో నిర్వహించిన లైట్ అండ్ సౌండ్ షోను తిలకించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులకు కూడా ఆయన నివాళులర్పించారు. మహాత్మా గాంధీ ఇచ్చిన కరో యా మరో అనే పిలుపు నుంచి స్ఫూర్తి పొంది వారు స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని ఏకం చేశారని సోషల్ మీడియాలో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పుదుచ్చేరిలోని మురుగా థియేటర్ సిగ్నల్ వద్ద హర్ ఘర్ తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్, పుదుచ్చేరి హోంమంత్రి ఏ నమశివాయం, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి జిఎన్ఎస్ రాజశేఖరన్, బీజేపీ అధ్యక్షుడు విపి రామలింగం తదితరులు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలతో వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకుముందు గోరిమేడులోని పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో పుదుచ్చేరి పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అందజేసే వేడుకలో హోంమంత్రి పాల్గొన్నారు. ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అనే చారిత్రక గుర్తింపుతో పోలీస్ బలగానికి లభించే అత్యున్నత గౌరవాన్ని పొందిన దేశంలోని 18వ రాష్ట్రంగా పుదుచ్చేరి అవతరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన అంశాలపైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సంస్థాగత యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడానికి, ప్రక్రియలను క్రమబద్దీకరించడానికి, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి దృష్టి పెట్టవలసిన కీలకమైన అంశాల గురించి, ముందుకు వెళ్లే మార్గాల గురించి చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి చెప్పారు. ప్రతి విద్యార్థి ఆకాంక్షలకు అనుగుణంగా బలమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థను నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారం, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి కూడా అయిన ప్రహ్లాద్ జోషి ప్రస్తుత చక్కెర సీజన్కు సంబంధించి చక్కెర నిల్వల పరిస్థితి, ఉత్పత్తి స్థాయి, అవసరాలు అంచనా వేయడానికి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. చక్కెర లభ్యత నిరంతరం పర్యవేక్షించడంపైన తగినంత చక్కెర నిల్వ ఉండేలా చూడడం కోసం సకాలంలో తగిన చర్యలు తీసుకోవడంపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. దేశ మహిళలు ధరించే సింధూరాన్ని రక్షించడంతో పాటు ప్రతి పౌరుడి భద్రతను నిర్ధారించేందుకు భారత్ ఎంత దూరమైనా పడుతుందని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి ఒక సందేశం పంపిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. న్యూఢిల్లీలోని బేస్ హాస్పిటల్లో జరిగిన సింధూర్ మహారక్తదాన యాత్ర రక్తదాన శిబిర ప్రారంభోత్సవంలో ఆయన ఈ మాటలు చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను, వారి హ్యాండ్లర్లను మట్టుపెట్టడంలో, అలాగే భారత్పై వక్ర దృష్టి సారించే వారికి తగిన గుణపాఠం చెప్పడంలో భారత రక్షణ దళాలు చూపిన ఉత్సాహాన్ని రక్షణ మంత్రి అభినందించారు.
2: पहलगाम में धारण पूछ कर हमारे निर्दोष नागरिकों पर काराना आतंकी हमला हुआ था तो उसके बाद हमारी बहादुर सेनाओं ने ऑपरेशन सिंदूर की शुरुआत की थी. हमने पाकिस्तान में बैठे आतंकियों और उनके सरपरस्तों को नेस्त नाबूद कर दिया और सारी

0: दुनिया को यह बता दिया कि भारत अपने नागरिकों की सुरक्षा के लिए वो किसी हद तक जा सकता है। हमने दुनिया को बताया कि हमारी नारी शक्ति के सिंदूर की रक्षा करने के लिए हम किसी भी हद तक जाने को तैयार है।
1: ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారిలో మహారాష్టకు చెందిన సుమారు 1000 మంది కుస్తీ యోధులు క్రీడాకారులు ఉన్నారని రక్షణ మంత్రి సందర్భంగా తెలియజేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పీఎంఏవైయు 2.0 కింద ఇప్పటి వరకు 125 లక్షలకు పైగా ఇళ్లు మంజూరయ్యాయని గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో దేశవ్యాప్తంగా 1 కోటికి పైగా ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని లబ్దిదారులకు అందుబాటులోకి వచ్చాయి. సుమారు 1 కోటి ఇళ్లు మహిళలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్తో సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాల కోసం పీఎంఏవైయు 2.0 కింద 2,09,000కు పైగా ఇళ్లు మంజూరైనట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సీనియర్ సిటిజన్ల కోసం 16,600కు పైగా ఇళ్లు మంజూరు చేశారు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం సంయుక్త పేలుడు పదార్థాల నిర్వీర్యం చేసే విన్యాసాలను రేపటి నుంచి 14వ తేదీ వరకు కొచ్చిలోని సదరన్ నెవల్ కమాండ్లో నిర్వహిస్తాయి. రెండు దేశాల నావికాదళాల ప్రత్యేక డ్రైవింగ్ ఈఓడి బృందాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు, వృత్తిపరమైన సంబంధాలు బలపరిచేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు దోహదం చేస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. థాయిలాండ్లోని ఫుకెట్ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన ఇటీవలి ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సంఘటనను తీవ్రమైన ఘటన, సీరియస్ ఇన్సిడెంట్గా గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నెల 4వ తేదీన విమానం గగనతలంలో క్రూజింగ్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల మేరకు ఎత్తును కోల్పోయింది. ఆ తర్వాత విమానం అదుపులోకి వచ్చి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో కొద్దిమంది ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది గాయపడ్డారు. ప్రామాణిక నిబంధనల్లో భాగంగా విమాన సిబ్బంది ఇద్దరికీ సూచించిన సైకో యాక్టివ్ పదార్థాల స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పనితీరు గురించి కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన దేశం వైపు దురుద్దేశంతో చూసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పీఎంఏవైయు 2.0 కింద ఇంతవరకు 1.25 కోటి ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, జానపద గేయాలు వింటారు.
3: యవ్వనంతో కెరటాలు తన్నుకున్న ఓ పడుచుని మామిడి తోటలో కలుసుకున్నాడు ఆ కుంటెగాడు. మనం పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. చిలిపితనానికి చీర కట్టి సరసాలకు వారసత్వం వహించిన వారి సంభాషణ విందామా?

మా నందిరెడ్డి రాయలసీమలో ఒక పాళెగాడు. అతడి మంచి ఎందరికో మేలు చేసింది. అది మరికొందరికి కంటగింపైంది. ఓర్వలేని కొందరు అతన్ని నరికివేశారు. అతడి దీనగాథను జానపదుని గుండెని కరిగించి పాటలా ఇలా ప్రవహించింది.

అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు, విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా చూడలేని తన భర్తను గుర్చి ఇలా అంటుంది.

కొత్తగా పెళ్లైన పల్లెటూరు పడుచు జంట. మగడు ఒట్టి వెర్రిబాగులవాడు. తన పెళ్ళాం అందం చూసి ఆనందంతో పొగట్టలతో మురిపించాలనుకున్నాడు. అదును దొరికిందని ఆ పడుచు పెళ్ళాం వల్లమాలిన కోర్కెలు కోరుతుంది. అది ఈ పాట సారాంశం.

వివాహాలలో, వేడుకలలో, వినోదాలలో జానపదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. సున్నితమైన హాస్య తరంగాలతో పాటు ముదురు పాకాన పడ్డ మోటు సరసాలు కూడా వీటిలో కనిపిస్తాయి. తన వదినపై ఆ మరదలి విసుర్లు విందామా?

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటారు. ఆటగాడు చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లెందు బాట

ఫీట్ బస్తీ నుంచి. చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, రాజ్విక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనాకుమారి, పార్వతీబాయి, పూరన్పాసి, సూరజ్లాల్, షాకీర్, సహజాది, మొహరాన్, ప్రవీణ్, జగన్మాత, వెంకటేశ్వరరావు.

ఆనంద్ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిద్దుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, మేడ్చల్ రావు మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, హైదరాబాద్ నుంచి పద్మజ, ప్రకాష్, రాధా, సీతారాం, భాస్కర్, స్వాతి, అనంత్, జ్యోతి, రఘు, జ్యోతిశ్రీ, ప్రసూనా, శేషాద్రి, పవన్, వాంగ్మయ్యి, కళ్యాణి, రమేష్, సుజిత, నిఖితా.

శ్రీరామదాసు చిత్రము నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, రఘునాథపాల మండలం ఈర్లపూడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, రామవరం ఎస్బి నగర్ నుంచి మారేపల్లి శ్రీనివాస శర్మ, భాగ్యలక్ష్మి, మనోజ్, గాయత్రి, విహారీ, విరించి, మాధవ్, భార్గవి, ప్రశాంత్, దీప్తి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
8: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
7: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
7: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

భువనేశ్వరి కథ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కాలరేస్ కళాసి బస్తీ నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీ రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడం ఉమాశంకర్, రజిత, సాత్విక, జాడి పెంటయ్య, సూరజ్, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, ఘటికల్ శ్రీనివాస్ యాదవ్ మరియు వారి కుటుంబ సభ్యులు.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాలు వింటున్నారు. మురారి చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుంచి నెమలికొండి నాగాచారి, శేషారత్నం, భవానీ, త్రివేణి, మహేశ్వరి,

మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ నుంచి సీత, సుధాకర్, శిరీష, శ్రీరామ్, సుహాస్, అర్జున్, చిన్మయ్, వినోద్, వర్ధాన్, విధున్ మరియు వారి కుటుంబ సభ్యులు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లెందు బాలాజీ నగర్ నుంచి మొక్కల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, ప్రసాద్, చంద్రశేఖర్, సునీత, శ్రీనివాసరావు, అక్రూ, షకీర్ మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్, యశోద, సతీష్, ప్రశాంతి, శైలజ, శ్రీనివాస్, ఫణి, విజయ, శ్రీ సూర్యకుమార్, పద్మావతి, భార్గవ, డాక్టర్ భాను.

పోకిరి చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి తొట్టిపంపు గ్రామం నుంచి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, ధరణి, స్వప్న, నాగచైతన్య మరియు ఇదే పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి సాయికృష్ణ, శివతేజ, అనుదీప్, జానకిరామ్, మారుతి, హైందవి, రామశర్మ, విరించి, అనఘ, మైత్రేయి, రామకృష్ణ భాస్కర్, ప్రద్యుమ్న్ మరియు వారి కుటుంబ సభ్యులు

అభినందన. చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14వ నెంబర్ బస్తీ నుంచి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నంద్యాల నుంచి శైలజ, సునీత, రాజేశ్వరి, రాధిక, కళ్యాణి, నాగమణి, కృష్ణకుమారి, లలితశ్రీ, గణేష్ కుమార్, సంధ్యారాణి, సురేష్, దమయంతి, విజయలక్ష్మి, హేమ, యశ్వంత్.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. అల్లుడు గారు చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ మరియు ఇదే పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు మచిలీపట్నం నుంచి సుబ్బలక్ష్మి, కార్తీక్, ప్రత్యూష, ప్రభావతి, పార్వతీశం, రాజేశ్వరి, హరీంద్రనాథ్, కృష్ణకుమారి, మూర్తి, భానుమతి, రవీంద్రనాథ్.

సాగర సంగమం చిత్రం నుంచి పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నుజహాన్, రహీం పాషా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం రామ్నగర్ నుంచి శాలిని, వీరభద్రరావు, విజయలక్ష్మి, చంద్రశేఖర్, స్వర్ణ, మెల్కీ, మల్లీశ్వరి, రఘురామ్, తస్లిమా భాను, హుస్సేన్, మంగతాయారు, విజయ్, నూరి, గోపీకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు.

ఘర్షణ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ్ వసంత భారతి లాస్య సాస్విక శ్రీరామ్ హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ హార్దిక్ శ్రీశాంత్ మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం రామ్నగర్ నుంచి శివాజీ రవీంద్ర శ్రావణ్ రమేష్ భాస్కర్ రమేష్ బాబు సురేందర్ రెడ్డి వెంకట్ రమేష్ ప్రణతి డాక్టర్ విహారీ డాక్టర్ పూర్ణ ప్రకాష్ పద్మజ.

కిన్నెరల హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మధురిమ అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అంతస్తులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

మీరు విన్న ఈ పాట చదువుకున్న అమ్మాయిల చిత్రం నుంచి ఘంటసాల పిసిసిలో పాడిన పాట. ఇప్పుడు వినండి వెలుగు నీడలు చిత్రం నుంచి ఘంటసాల పిసిసిలో పాడిన పాట.

మధురిమ అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మాయాబజార్ చిత్రం నుంచి పీలీలా ఘంటసాల పాడిన పాట.

మీరు విన్న ఈ పాట మోగ మనసులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట. మధురిమ అలనాటి మధురి గీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: भास्कर और घटम पर श्री एम चंद्रकांत। रवि वास्त्री अखिल भारतीय संगीत सभा के लिए आकाशवाणी हैदराबाद के प्रसारण कक्ष में इस संगीत कार्यक्रम का ध्वनियांकन किया गया है। ये कार्यक्रम आपके लिए आकाशवाणी के दिल्ली केंद्र से प्रस्तुत किया गया है।
1: With that, we conclude the vocal recital by Srimati Satvika Mohan in the broadcast of Ravi Vasriya Akhil Bharati Sangeet Sabha. She was accompanied on violin by Sri O. Rajshekar, on mridangam by Vidwan Peravalli Jayabhaskar and on ghatam by Sri M. Chandrakant. This concert was recorded at the studios of Akashvani Hyderabad for Ravi Vasriya Akhil Bharati Sangeet Sabha and brought to you from the Delhi station of Akashvani.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి ఎస్ దివ్య. 6:35 రైతు సమాచారంలో జీవాలలో నోటిపుండ్లు వ్యాధి నివారణ గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ 2026-27 పరీక్షల గురించి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ శ్రీ సాధనపల్లి మాధవరావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకర్రావు. 7:30 చిత్రగీతాలు వినవచ్చు. 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాలు. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు వినవచ్చు. ఇక 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిషత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో కను విను అను ప్రసంగం, ఇంకా పుస్తక పఠనం ఒక మంచి అలవాటు ప్రసంగం ప్రసారమవుతాయింది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమంలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 పాటల పల్లకీలో శ్రోతల ముచ్చట రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం.

3:30 ఏకచిత్రగానం వింటారు. 4 గంటలకు చిత్రగీతాలు వినవచ్చు. ఇక సాయంత్రం ప్రసారంలో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:45 సామూహిక గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో దృష్టి లోపాలు కారణాలు నివారణ పరిచయ కార్యక్రమం. ఇంకా బంతి పంట సాగులో మెళుకువల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 కిన్నెర లహరి. 8:15 పార్లమెంట్ సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమములు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మధురిమ అలనాటి మధుర గీతాలు వినవచ్చు. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. ఇవి రేపు

తెలిపే ప్రసారంలోని అంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:04 దాటి 35 సెకన్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మరలా రేపు ఉదయం 5:55 100.1 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం అవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.